ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భరతజాతి మహాశయం దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ మేకడ రామలింగేశ్వర స్వామి, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్.

భరతజాతి మహాశయం అంటూ సాగిన దేశభక్తి గీతం బృందగానం విన్నారు. రచన శ్రీ మేగడ రామలింగేశ్వర స్వామి, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: ఇంతవరకు మీరు నెట్టికంటి ఆంజనేయ స్వామివారి సుప్రభాతం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. ఇప్పుడు చింతన వింటారు. వ్యాఖ్యాత శ్రీ దర్భముళ్ళ వెంకటేశ్వరరావు.
2: పంచభూతాలలో ఒకటైన జలాన్ని పుష్కరము అని పిలుస్తారు. పోషాయాతీతి పుష్కరము అంటే పోషించేది పుష్కరము అని మరొక ఉత్పత్తి అర్థము. పోషాయాతీతి పుష్టాతీతి పుష్కరం అంటే పోషించేది పుష్టినిచ్చేది అని పుష్కరానికి మరొక అర్థం కూడా ఉంది. పుష్కర కాలం ముగిసే వరకు ప్రకృతిలోని వివిధ జీవరాశులు వివిధ రకాలుగా తమ ధ్యానాలు వ్రతాలు కొనసాగిస్తాయని ఒక విశ్వాసం. ఇదే సమయంలో చేపలు త్రిశావణ స్నానాన్ని ఆచరిస్తాయి. చాతక పక్షి ఆహారం ముట్టుకోకుండా కఠోర ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తుందని, కొండగుహల్లో వివిధ మృగజీవులు సైతము వ్రతకర్మలను పాటిస్తాయని, కొంగలు నిత్య ధ్యానాన్ని కొనసాగిస్తాయని పుష్కర శాస్త్రాలు చెబుతున్నాయి. దక్షిణ భారతదేశంలో గోదావరి, కృష్ణా, నర్మదా, కావేరీ నదులు ప్రసిద్ధమైన నదులు. అవి మనకు ఐహికాముష్పిక సుఖాలను ప్రసాదిస్తాయని లోకోక్తి. బృహస్పతి మహర్షి బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి మెప్పించి దైవ గురుత్వంతో పాటు పుష్కరుణ్ణి తన వశం చేయమన్నాడు. కానీ పుష్కరుడు అందుకు అంగీకరించలేదు. ఇరువురి మధ్య రాజీ చేశాడు బ్రహ్మ. అప్పుడు బృహస్పతి ప్రభావం ఉండే నదిలో పుష్కరుడు ఆ సంవత్సరం ఉండాలి. సంవత్సరం మొదట్లో 12 రోజులు, చివరిలో 12 రోజులు, మిగిలిన రోజుల్లో మధ్యాహ్నం కేవలం 1.5 గంట పాటు ఆ నదిలో పుష్కరుడు ఉంటాడు. ఆ కారణం చేతనే 12 సంవత్సరములకు ఒకసారి 12 రోజులు పూర్తిగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. అందుకే 12 సంవత్సరాల సమయాన్ని ఒక పుష్కర కాలము అని పిలుస్తూ ఉంటాం. ఒక్కొక్క రాశిలో గురుడు ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు జరుపుతారు. అందుకే 12 నదులను పుష్కర నదులు అని పిలుస్తారు. నవగ్రహాలలో ఒకటైన గురుగ్రహము సంవత్సరానికి ఒకసారి చెప్పున 12 రాశుల్లో తిరుగుతూ ఉంటుంది. చాంద్రమానం ప్రకారము నక్షత్రాలు 27, 9 పాదాలు కలిసి ఒక రాశిగా ఏర్పడతాయి. ప్రతి సంవత్సరము గురువు ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు పుష్కరాలు వస్తాయి. ఆయా పుష్కర సమయంలో ఆ నదిలో సకల దేవతలు వచ్చి ఉంటారు. ఆయా పవిత్ర సమయంలో త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, సప్త ఋషీశ్వరులు, పితృదేవతలు, ఇటువంటి సర్వదేవతలు ఒక పర్వకాలము దాటే వరకు ఆయా నదుల్లో నివాసం ఏర్పరచుకుంటారని ప్రతీతి. ఉత్తమంచ నదీ స్నానం, మధ్యమంచ తటాకతే, అధమం కూపస్నానం చ భాండస్నానైన కిం ఫలం. నదీ స్నానము ఉత్తమమైనది. చెరువులో స్నానం చేయడం మధ్యమం, బావిలో స్నానం చేయడం అధమమైనది. ఇక చిన్న తొట్టిలో స్నానం చేయడం వల్ల ఎటువంటి ఫలితము ఉండదు. అందువల్ల స్నానాలలోకెల్లా నదీ స్నానం ఉత్తమం అని పెద్దలు చెప్తారు. నీరు నది రూపంలో ఉన్నప్పుడు ఆ ప్రవాహాన్ని మాతృమూర్తిగా భావించే సాంప్రదాయం మనది. అటువంటి నదీమ తల్లికి పుష్కరకాలం వచ్చిందంటే ఆ 12 రోజులు 12 పర్వదినాలతో సమానమే. పుష్కరకాలంలో నదీ స్నానం చేయడం పుణ్యదాయకమని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. తెలుగులో ఒకే అక్షర భేదంతో పుష్కరము, ముష్కరము అనే రెండు వ్యతిరేకార్థాన్ని ఇచ్చే పదాలున్నాయి. పుష్కరము అంటే పునీతమైన కర్మ, అయితే ముష్కరము అంటే దుర్నీతితో చేసే చెడ్డ కర్మ. అయితే చెడ్డ కర్మలు చేసి జీవితకాలంలో మలినపడిన ముష్కరుల్ని సైతము ఒకే ఒక్క నదీ స్నానముతో పుష్కరము పునీతుల్ని చేస్తుంది. పుష్కర కాలానికి గల మరో విశిష్టత పితరుల సంస్మరణార్థము చేసే శ్రాద్ధ కర్మలు. పుష్కర సమయంలో దేవతలతో పాటు

0: పితృదేవతలు కూడా వస్తారని ప్రమాణ వాక్యము పుష్కర శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఇక్కడ చేసే శ్రాద్ధకర్మ వారికి తిండి పెడుతుందా అనేది చాలా మందిలో మెలిగే ధర్మ సందేహం. మన కంటికి కనబడిన కొన్ని పదార్థ గ్రాహకాలైన అణువులు ఇక్కడ మంత్రంతో కూడుకొని పెట్టే శ్రాద్ధ ద్రవములోని ఆహార రసాన్ని మన పితృదేవతలకు అందిస్తూ ఉందంటారు. ఈ కర్మలను పరిపూర్ణ విశ్వాసముతో ఆ సమయంలో చేస్తే సత్ఫలితాన్ని పొందవచ్చు.
1: మరింతవరకు చింతన విన్నారు వ్యాఖ్యాత శ్రీ ధర్మముళ్ళ వెంకటేశ్వరరావు. ఇంతటితో చింతన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. ఇప్పుడు పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు.

0: ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో నేల గుణం మెరుగుపరచుకోవాల్సిన ఆవశ్యకత గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు.
1: మనం పంటలు సాగు చేసేటప్పుడు ఎంతసేపటికి మంచి బలం ఇద్దాం, పంట మంచి పంట తెద్దాం అనేటువంటి ఆలోచనతో చేస్తూ ఉంటాం. మంచిదే కాదంటలా, కానీ మనము పంట తీసేది ఎక్కడి నుంచి? మన భూమి నుంచి. కాబట్టి ఆ భూమి అనేది ఎక్కువ కాలం మనకి, మన తర్వాత తరానికి ఆసరాగా ఉండాలి. అంటే దాని ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకుంటూనే వ్యవసాయం చేసుకోవాలి. ఏదో ఈసారికి వేసేసాం అయిపోయింది, మనకి ఈసారి వస్తే చాలు అనేటువంటి ఆలోచన ఇక్కడ ఉపయోగపడదు. భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఏం చేస్తున్నప్పటికీ కూడా ఒకవైపు నేల ఆరోగ్యం గురించి ఆలోచిస్తూనే చేయాలి. నేల ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవాలి అంటే ముఖ్యంగా దాని లోపల ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణం ఉండేలాగా ఏర్పాట్లు చేయాలి. మనమేం చేస్తాము అంటే మనం చేయగలిగింది మనం చేయాలి. సహజంగానే కొన్ని నేలలు మరి బలం ఎక్కువ ఉన్నవి ఉంటాయి, చౌడు ఉన్నవి ఉంటాయి, మరి ఇసుక నేలలు ఉంటాయి, బరువు నేలలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. దేవుడు రకరకాలు సృష్టించాడు. వాటిల్లో మనకున్నటువంటి నేలలు ఏమిటి, ఆ నేలల గుణం ఏమిటి, ఆ నేలలు ఆరోగ్యంగా ఉండటానికి మనం ఏం చెయ్యొచ్చు, ఆ నేలల్లో మంచి దిగుబడులు పొందడానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది ప్రధానంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. మనకి ఎక్కువగా తేలికపాటి నేల ఉన్నటువంటి ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకు నేలలో సూక్ష్మజీవుల సంఖ్య, సేంద్రియ పదార్థం సంఖ్య సరిపోయేలాగా ఉంటే సహజంగానే ఆరోగ్యం పెరుగుతుంది. దానికి మనం చేయగలిగింది ఏదైనా సేంద్రియ పదార్థం, గెత్తం కానీ, కంపోస్ట్ కానీ, లేకపోతే పచ్చి రొట్టె కానీ, పచ్చి ఆకు కానీ, ఏదో ఒక రకంగా నేలలో కలుపుతూ పోతున్నట్లయితే గనక నేలలో సేంద్రియ పదార్థం పెరుగుతుంది. ఎప్పుడైతే నేలలో సేంద్రియ పదార్థం పెరుగుతుందో నేలలో సూక్ష్మజీవుల చర్యలు పెరుగుతాయి. ఎప్పుడైతే నేలలో సూక్ష్మజీవుల జీవరసాయనిక చర్యలు పెరుగుతాయో నేల ఆరోగ్యం క్రమక్రమంగా బాగుపడుతూ పోతూ ఉంటుంది. సరే, పంటకు కావాల్సినటువంటి పోషకాలు మనం అదనంగా ఇస్తూ ఉన్నా నేలలో మటుకు మంచి ఆరోగ్య పరిస్థితి ఉండాలి. దానికి మనము ఈ భూసారాన్ని పరిరక్షించుకునే విధంగా ఈ సేంద్రియ పదార్థాలను కలుపుకోవటం, అలాగే అవసరమైన మోతాదు మాత్రమే రసాయనిక ఎరువులు వాడుకోవటం, లేదా ఇతర రకాలైనటువంటి పద్ధతులతోటి నేలలో సత్తు పెరిగేలాగా, నేల ఆరోగ్యం పెరిగేలాగా మనం జాగ్రత్తలు తీసుకోవటం, దాంతోపాటుగా నేలలో తేమ ఎక్కువ కాలం ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవటం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే నేల ఆరోగ్యం బాగుంటేనే మనం ఏం చేసినా దానికి సూక్ష్మజీవులు అవసరం. సూక్ష్మజీవులకి ఆహారం అవసరం, అలాగే తేమ అవసరం. ఈ రెండు కూడా నేలలో ఉండాలి. దానికి మనం ఏం చేయొచ్చు? రకరకాల ప్రాంతాలు ఉంటాయి. ప్రాంతాల్లో ఎండలు మారుతూ ఉంటాయి. అంటే కొన్ని ప్రాంతాలు ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి, కొన్ని ప్రాంతాలు ఉష్ణోగ్రతలు తక్కువ ఉంటాయి.

0: ఎక్కువ వేడున్నటువంటి ప్రాంతాల్లో తొందరగా నీరు ఆవిరైపోతూ ఉంటుంది. మరి లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులకు తడి తక్కువైపోయింది కదా. అందుకని అలాంటి నేలల్లో మనము పైన కప్పేటువంటి ఏర్పాట్లు చేయాలి. దాన్ని మనం ఆచ్ఛాదనం అంటాం. కొంతమంది ప్లాస్టిక్ ఆచ్ఛాదనం వాడుకొని మరి దాని లోపల ఉన్నటువంటి ఈ సూక్ష్మజీవులకు తేమ ఉండేలాగా, అలాగే కలుపు రాకుండా, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కూరగాయలు సాగు చేసేవాళ్ళు, పూల సాగు చేసేవాళ్ళు వీటిని వాడుకొని మరి రంధ్రం పెట్టి ఆ ఒక్క చోట మాత్రమే మొక్క పెట్టి తత్మదంతా మూసేసి ఉంటారు. ఈ రకంగా కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ సహజ సిద్ధంగా నేలలో మంచి గుణాలు అభివృద్ధి చెందాలంటే కనుక ఆచ్ఛాదనం మనకి పనికిరాకున్నటువంటి ఆకులు అలములు ఇవన్నీ కూడా పైన కప్పేసుకున్నట్టయితే కొంతకాలానికి అవి కూడా నేలలో కలిసిపోతాయి. తర్వాత అవి కూడా బలమే మనకి. కాకపోతే ఓపిక కాస్త ఉండాలి. ఒకవేళ మన దగ్గర సేంద్రీయ పదార్థం దొరకటం లేదు, పచ్చి రొట్టె పంటలను కలుపుదాం. పచ్చి రొట్టె పంటలు వేయటానికి కూడా సమయం లేదు, మన ఎక్కువ కాలం 40 రోజులు మరి వాటిని చూసుకోవడానికి అవకాశం లేదు అన్నప్పుడు పచ్చి ఆకులను తెచ్చి భూమిలో తొక్కేద్దాం. ఏదో ఒక రకంగా నేల సారాన్ని, నేల గుణాన్ని మెరుగుపరుచుకోవటం మటుకు ఖచ్చితంగా చేయాల్సినటువంటి అంశం. ఈ మధ్యకాలంలో భూమిలో లభ్యమయ్యేటువంటి పోషకాల సంఖ్య కూడా తగ్గుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కారణాలు ఏమిటి? మనం నేలను సరిగ్గా సంరక్షించుకోవట్లా, పరిరక్షించుకోవట్లా. వానలు పడ్డాయనుకోండి, ఆ వాన వచ్చినటువంటి వచ్చిన వాన పైన ఉన్నటువంటి పొర మట్టి రేణువులు అన్నిటిని తీసుకుని బురద నీళ్ళుగా తయారైపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఏంది, మనకు తెలియకుండానే పైన ఉన్నటువంటి మట్టి అంతా కొట్టుకుపోతుంది, దానికి తోడు పైన ఉన్నటువంటి పోషకాలు కూడా తీసుకెళ్ళిపోతుంది. నేల గుణం పాడైపోదు, ఖచ్చితంగా దెబ్బతింటది. దాంతోపాటుగా లోపల ఉన్నటువంటి పోషకాలను కూడా పరిరక్షించుకోవటానికి, అక్కడ ఉన్నటువంటి పోషకాల కింద పొరలోకి వెళ్ళిపోకుండా ఉండటానికి కూడా సేంద్రీయ పదార్థం అనేది ఉంటే అక్కడ బాగానికి ఎక్కువగా నిలబడి ఉండటానికి, గుల్లబారినటువంటి నేలల్లో పోషకాలు కూడా మొక్కలకు బాగా అందుతాయి, ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కలుపు సమస్యను కనుక మనం పట్టించుకోకపోతే కలుపు చాలా వరకు మన నీటిని, మన పోషకాలని లాగేసుకునేటువంటి అవకాశం ఉంది. సరైనటువంటి నీటి యాజమాన్యం చేయకపోయినా సరే మనకి నేల గుణం పాడైపోయింది, ఉన్నాయి కదా అని చెప్పేసి ఎక్కువ నీరు తోడేసి పెట్టేసినా కూడా మనకి నష్టాలు దొరుకుతాయి. అదిగాక ఉన్నటువంటి ఆ కాస్త నీరు కూడా ఆవిరైపోయేటువంటి అవకాశం ఉంది, పోషకాలు కూడా వృధా అవుతాయి. మరి ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. ఇక వేసినటువంటి ఎరువులు అదనంగా అనవసరంగా వేసుకున్నా కూడా నేల గుణం పాడైపోయింది. మరి ఎక్కువ వేసుకున్నటువంటి పోషకం అంతా కూడా పనికిరాని రూపానికి మారిపోయి మొక్కలు తీసుకొని రూపాలకు అయిపోతుంది. దానివల్ల ఇంకొక రకమైనటువంటి పోషకం కూడా పనికిరాకుండా పోతూ ఉంటాయి. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది కాబట్టి అవసరమైన మోతాదులోనే రసాయనిక ఎరువు మందులు వాడుకోవాలి. సాధ్యమైనంత వరకు నేలకు సేంద్రియ పదార్థం అందించాలి. తేమ నిలబడేలాగా మనం ఇతర రకాలైనటువంటి ఏర్పాట్లు, ఆచ్ఛాదనం అని అదని ఇదని మనం చేసుకోవాలి. ఉన్నటువంటి తక్కువ నీటిని కూడా ఎప్పుడు కూడా పంటకు అవసరమైనప్పుడల్లా మనం ఇచ్చుకునేలాగా తక్కువ తక్కువ బిందు సేద్యం లాంటి పద్ధతులతో మనం వాడుకొని వాటికి ఇచ్చుకున్నట్లయితే కనుక సమస్యమే లేకుండా మన నేల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: మీరు ఇంతవరకు నేల గుణం మెరుగుపరచుకోవాల్సిన ఆవశ్యకత గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వ్యవసాయదారులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు జిల్లాల్లో 1 లేదా 2 చోట్ల తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముంది. ఈ ప్రాంతంలో భారీ వర్ష సూచన ఏమీ లేదు. రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. ఇక కోస్తాంధ్ర, యానం, అలాగే బంగాళాఖాతంలో ఆంధ్రేతర తీర ప్రాంతంలో చేపలు పట్టేవారికి ఈరోజు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు మొదలై గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది. కాబట్టి చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరిక. రాగల 3 రోజుల వరకు చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేక వాతావరణ హెచ్చరికలు ఏమీ జారీ కాలేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఈ ప్రసారంలో ఈ ఉదయం 7:15 ఉదయ సమీరాలు. ఈ కార్యక్రమంలో శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి విత్తు నుండి విక్రయం దాకా కవితా సంపిటిపై సమీక్ష ఉంటుంది. సమీక్షకులు శ్రీ మానాపురం రాజా చంద్రశేఖర్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. సమయం 6:45 కావస్తోంది. మరొక దీక్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వీ. ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలతో ప్రభుత్వ ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. కృత్రిమ మేధ, డిజిటల్ వెరిఫికేషన్, డేటా లేక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతలతో ఆన్లైన్ ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రియల్ టైమ్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్పై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1204 సేవలను మరింత సరళీకృతం చేయాలని అన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్నినో దృష్ట్యా సాగు ప్రారంభించని ప్రాంతాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, రైతులకు ఎప్పటికప్పుడు పంటల సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ సమావేశాలు ఉంటాయని చెప్పారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతులకు సంబంధించిన నిధులను వెంటనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గుంటిగొంగ సమీపంలోని శివరాంపురం పరిధిలో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ రంగ అభివృద్ది పనులకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలతో ఉప కేంద్రాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలియజేస్తూ,
1: తాళ్లూరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల రైతాంగానికి, అదేవిధంగా చేంకుర్తి ప్రాంతానికి అన్ని చాట్లకి ఉపయోగం కాబట్టి ఈ సబ్స్టేషన్ ఇమీడియట్ గా కంప్లీట్ చేసి వాళ్ళు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ నెల, వచ్చే నెలలో ఇట్లాంటి సబ్స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 8 సబ్స్టేషన్స్ ఓపెన్ చేయబోతున్నాము. మనం ఉత్పత్తి చేసే కరెంటు అగ్రికల్చర్ గానీ, ఇళ్లకు గానీ, షాపులకు గానీ, ఇండస్ట్రీస్ గానీ వెళ్లాలంటే సక్రమైన సబ్స్టేషన్స్ ఉండాలి, లైన్స్ కూడా ఉండాలని. దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నాం. బీసీలు ఎవరైతే 2 కిలోవాట్లు కలుస్తారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా సూర్యగారు ఎట్లా చేశాము, బీసీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దామని చెప్పి తొందరలోనే చేస్తాము.
0: యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకిచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని అన్నారు. గ్రూప్ 1లో 149, గ్రూప్ 2లో 673, డిఎస్సీ ద్వారా 2991

0: ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయడమే జాబ్ క్యాలెండర్ లక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అభ్యర్థులు క్యాలెండర్కు అనుగుణంగా సిద్దమై అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆధునిక వ్యవస్థలతో అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. నీరు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థలను భూగర్భంలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
1: అన్ని భూమి లోపల యూజీడీ, తర్వాత డ్రింకింగ్ వాటర్, రీయూజ్డ్ వాటర్స్, ఎలక్ట్రికల్ లైన్స్, ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో యాక్చువల్ గా చేస్తున్నాం. ఇది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అంతేకాకుండా అధికార భవనాలు 4026, అందులో దాదాపు 75% పూర్తి అయిపోయినాయి. మిగతాయి కూడా బహుశా రాబోయే 2-3 నెలల్లో కూడా పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 అడ్మినిస్ట్రేటివ్, అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా అసెంబ్లీ హైకోర్టు, ఇవన్నీ కూడా 2028 ఆగస్టు పూర్తి అయితే ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు
0: పోతుంది. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా శెట్టిపేటలో జరుగుతున్న ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం కందుల దుర్గేష్ మాట్లాడుతూ అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరంలోని హేవలాక్ బ్రిడ్జి అభివృద్ది, పుష్కర్ఘాట్ పునర్నిర్మాణం, కడియం నర్సరీల వద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం, నిర్దవోలు, కొవ్వూరు ప్రాంతాల్లో 2027 గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్లోని జలసౌధాలో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన నిన్న జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి పాత్రికేయులతో మాట్లాడుతూ
2: ఎల్నినో సందర్భంగా డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ కే ప్రాధాన్యం ఇస్తూ ఇద్దరము అంగీకారం కుదిరింది. డ్రింకింగ్ వాటర్ ఎట్ ఏ టైం ఇయర్ వైజ్ క్యాల్కులేట్ చేయడం కంటే మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు వచ్చేటటువంటి రిక్వైర్మెంట్ కట్టాం. మనం మొత్తం రిక్వైర్మెంట్ అనేది యాన్యువల్ గా ఇచ్చారు తెలంగాణ వాళ్ళు. మొత్తం రిక్వైర్మెంట్ ఎట్ ఏ టైమ్ కన్సిడర్ చేయడంలో కొంత ఇబ్బందులు ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ రోజుకి మళ్ళీ అది డిసైడ్ కాక 4-9 నాడు మళ్ళీ మీటింగ్ అవుదాం అనేది డిసైడ్ చేసుకున్నాము. అప్పుడైతే మొదటగా ఒప్పుకున్నది అంటే డ్రింకింగ్ వాటర్ నీడ్స్ మాత్రం మనం మీట్ అవుదాము రిగార్డింగ్ ఇరిగేషన్ నీడ్స్ కంటే అనేది అంగీకారం కుదుర్చుకుందాం.
0: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని భవిష్యత్ తరాలకు కూడా లాభదాయక సంస్థగా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ప్రాతినిధ్య అధికార సంఘాల నాయకులు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఉప ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కొత్త బొగ్గు బ్లాకులను తీసుకోకపోవడంతో పాటు ఉన్న గనులను మూసివేయడం వల్ల సింగరేణికి నష్టం జరిగిందని అన్నారు. రాబోయే 5-6 ఏళ్లలో సింగరేణి సంస్థ అవసరాల కోసం 9 బొగ్గు బ్లాకు అనుమతి పొందామని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు

0: భవిష్యత్ అవసరాలకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్షా మండలి డీఆర్సీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలతో ప్రభుత్వ ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువ కూటనీతి జ్ఞాన్ స్వనియుక్తి దేశేషు జనస్తరే దృఢ సంపర్కం స్థాపయితుం తథా స్థానీయ సముదాయై సహ భారతస్య సంబంధాన్ అధికం సుదృఢీకర్తుం చ ప్రేరితవాన్. సేవాతీర్థి భారతీయ విదేశ సేవాయాః గతవర్షీయ సమూహస్య ప్రశిక్షు అధికారిభిః సహ సంవాదం కుర్వన్ శ్రీమోదీ తాన్ పారంపరిక కూటనీతిక వృత్తేః పరే స్వసంపర్క జాలస్య విస్తారం కర్తుం అథ జనైః సహ సంపర్కం చ సుదృఢీకర్తుం ప్రోత్సాహితవాన్. असौ भारतस्य रिक्त सम्बद्ध शक्तीनां प्रौद्योगिक्या नवोन्मेषेण प्रभावी सम्प्रेषणेन च सह संयोजनं कृत्वा भारतस्य वैश्विक सम्पर्कम् अधिकं सुदृढीकर्तुं प्रेरितवान्. असौ भारतीयोपक्रमाणाम् अंकीयोपस्थितिं सुदृढीकर्तुं महत्त्वमपि प्रतिपादितवान्. विश्वस्य युवकेषु भारतं प्रति అధిక రుచిం జనయితుం భారత్ కో జానియే ఇత్యేతస్య ప్రశ్నోత్తర కార్యక్రమస్య ఉపయోగస్య అసౌ పరామర్శం ప్రదత్తవాన్. ప్రశిక్షు అధికారిభిః స్వప్రశిక్షణస్య భారత దర్శనస్య చ అనుభవాః అభివ్యక్తాః. అస్మిన్ సమూహే దేశస్య విభిన్న రాజ్యేభ్యః కేంద్ర శాసిత ప్రదేశేభ్యశ్చ ఆగతాః 50 భారతీయ విదేశ సేవా ప్రశిక్షుఅధికారిణః సమ్మిళితాః సంతి. केन्द्रीय गृहमन्त्री अमितशाहः सर्वेभ्यः संस्थानेभ्यः अन्तःप्रवेशस्य विरुद्धं कठोरपदक्षेपाणि स्वीकर्तुं निर्देशं दत्तवान्. नवदिल्ल्याम् ऐषमः नवमराष्ट्रियसुरक्षारणनीतिसम्मेलनस्य उद्घाटनं कुर्वन् श्रीशाहः निर्देशितवान् यत् बहुसंस्थानकेन्द्रस्य मञ्चे उपलब्धानां सूचनानां कृत्रिमबुद्धिमत्तायाः आधारेण विश्लेषणं करणीयम्, येन विविधराष्ट्रियसुरक्षाह्वानानां प्रतिकाराय मानकसञ्चालनप्रक्रियाः निर्मातुं शक्यन्ते. सम्मेलनस्य प्रथमदिने राष्ट्रियसुरक्षायाः महत्वपूर्णेषु पक्षेषु चर्चा अभवत्. तेषु आतंकवादविरोधि आह्वानानां प्रतिकारः, बहुसंस्थानकेन्द्रमाध्यमेन गुप्तसूचनानां एकीकरणं, విశ్లేషణం, కార్యాన్వయనం చ, మాదకద్రవ్యాణాం నియంత్రణ సంబద్ధ దృష్టిపత్రం, అవైధ ప్రవాసినాం పరిచయః, నిర్వాసనం చ, తథా తేషాం ప్రతికారాయ నీతి నిర్మాణం ఇత్యాదయః విషయాః సమ్మిళితాః ఆసన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః హ్యః క్రెమ్లిన్ ఇత్యత్ర రూసస్య రాష్ట్రపతినా వ్లాదిమిర్ పుతిన్ ఇత్యనేన సహ మేళనం కృతవాన్. उपवेशने द्विपक्षीय व्यापारः, आर्थिक सहयोगः अथ आगामी उच्चस्तरीय शिखर सम्मेलनानि चेत्यादिषु विषयेषु चर्चा अभवत्. रूस स्थितः भारतस्य राजदूतः विनय कुमारः एवं च संयुक्त सचिवः मयंक सिंहः अपि भारतीय प्रतिनिधिमण्डलस्य सदस्यौ आस्ताम्. उपवेशनावधौ डॉ एस जयशंकरेण विशेषतः आर्थिक सहयोगे, व्यापार क्षेत्रे अथ ऊर्जा क्षेत्रे च भारत रूसयोः सहमतिं सुदृढीकर्तुं प्रतिपादितम्. రాష్ట్రీయ సురక్ష

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఓలరించే కేరటం మాలకించు ఆనందించు అందరికి పంచు. ఈ రోజు మన ప్రసారంలో ఏ కార్యక్రమాలు ప్రసారం కాబోతున్నాయో తెలుసుకుందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 ఉదయ సమీరాలు. ఈ కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రముఖ రచయిత, చిత్రకారుడు, తత్వవేత్త డాక్టర్ సూర్యదేవర సంజీవ్ దేవ్ గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విషయాలు తెలుసుకుంటారు. వెను వెంటనే శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి విత్తు నుండి విక్రయం దాకా కవితా సంపిటిపై సమీక్ష ఉంటుంది. సమీక్షకులు శ్రీ మానాపురం రాజా చంద్రశేఖర్. వెను వెంటనే భక్తి సంగీతం శీర్షికన కుమారి ఎం ప్రణీత ఆలపించిన కొన్ని భక్తి గీతాలు వింటారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు, ఆపై పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారవాణి తదితర అంశాలుంటాయి. 8:00 సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. 8:30 వాయిద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం అంటూ మిమ్మల్ని అలరించనుంది మీ ఫేవరెట్ షో ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. 8:59 మేరుకోరే పాటలు మీ పేరుతో పాటుగా వినిపించే పాటల పల్లకి కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 10:15 11:00 పాటల పల్లకి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. 11:00 అలనాటి చిత్ర గీతాలని మీ పేరుతో పాటుగా వినిపించే మధురిమ కార్యక్రమం. 11:30 ఒకే చిత్రంలోని అన్ని పాటల్ని, ఆ మూవీ స్పెషల్స్ అన్ని వినిపించే ఏకచిత్రగానం. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ మధ్యాహ్నం 12:40 సంధ్యారాగం. ఈ కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాశాఖ అధికారిణి మరియు ప్రథమ చికిత్సా నిర్వాహకులు శ్రీమతి విడి భవానీ గారితో పరిచయం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం, ఈ అంశంపై డివి మానస ప్రసంగం ఉంటుంది. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు వింటారు. 2:30 వాతావరణ సమాచారం. 2:31 రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకంలో వారణాసి ఘట్టం సత్యహరిశ్చంద్రుడి పాత్ర, శ్రీ జి సీతారాం నాయుడు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ పి హరిబాబు. సాయంత్రం 3:00 మధురమే సుధాగానం కార్యక్రమం వింటారు. 3:30 ఎన్సీఈఆర్టీ ప్రాయస్ది కార్యక్రమం. సాయంత్రం 4:00 సరదాగా మీతో ముచ్చటించేందుకు సరదాగా కాసేపు కార్యక్రమం. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 మేమిచ్చే పదాలకు మీరు రాసే కవితల్ని ఆలపించే

0: మా పదం మీ భావం కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:55 ఉద్యోగ వార్తలు వింటారు. 6 గంటలకు సమాచార వాణి, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:30 మిక్స్డ్ మస్తీ. ఈ కార్యక్రమంలో ఈరోజు మంగళవారం కాబట్టి మీకోసం ఫిల్మ్ బేస్ క్విజ్ ఉంటుంది. 7:45 వికసిత్ భారత్. ఈ కార్యక్రమంలో యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిణి భవానీ గారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 8:00 మెలోడీ మ్యాచ్. 8:30 జాతీయ వార్తలు వింటారు. 10:00 హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. ఇవి ఈనాటి ప్రసారంలో ప్రసారం కాబోయే కొన్ని కార్యక్రమాలు. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో కలిసి ప్రారంభ ఆర్థిక సంభాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరుదేశాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చా వేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకాన్ని అమలు చేయడం కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కు రప్పించి విచారణను వేగవంతం చేయాలని చెప్పారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందన, మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం, విశ్లేషణ, కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు, బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్దం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. క్రెమ్లిన్లో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమావేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కెక్లో జరిగే ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుణ్ణి కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్కు స్వాగతించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
2: progress on market access, removal of tariff and non-tariff barriers.

0: నాణ్యతలు, వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. దేశంలో రసాయనిక రంగం 2040 నాటికి $1 ట్రిలియన్ లక్ష్యాన్ని చేరుకోవాలని రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సీఈఓ రౌండ్ టేబుల్ సమాపేశంలో మాట్లాడుతూ ఆయన అడ్డంకులను గుర్తించి సూచనలను కాలపరిమితితో కూడిన చర్యలుగా మార్చడమే లక్ష్యంగా పరిశ్రమలతో నిరంతరం వ్యవస్థీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దీనికి నిరంతర పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ది, బలమైన దేశీయ తయారీ సామర్థ్యాలు అవసరమని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, సుస్థిరత, దీర్ఘకాలిక వృద్దికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ మాట్లాడుతూ రసాయన, పెట్రోకెమికల్ రంగంతో సహా అన్ని రంగాల్లో తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, భవ్య రసాయన్, బొగ్గు గ్యాసిఫికేషన్, రేర్ ఎర్త్ కారిడార్లు, క్రిటికల్ మినరల్ మిషన్ వంటి పథకాలను, అలాగే పన్ను సంస్కరణలు, కార్మిక సంస్కరణలను ప్రారంభించిందని పేర్కొన్నారు. కేవలం నియంత్రణలకే పరిమితం కాకుండా చురుకైన వృద్ది భాగస్వామిగా మారుతూ పరిపాలనా భారాలను తగ్గించి పెట్టుబడుల దీర్ఘకాలిక మనుగడకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పరిశ్రమలకు హామీ ఇచ్చారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. దేశ ప్రజలకు తపాలా శాఖ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి డాక్ సేవ యాప్, డాక్ మిత్ర యాప్లను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ప్రారంభించారు. అలాగే 10 రాష్ట్రాల్లోని పునరుద్దరించిన 14 పోస్టాఫీసు భవనాలను సింధియా ప్రారంభించారు. డాక్ మిత్ర యాప్ ద్వారా గ్రామీణ డాక్ సేవకులు డిజిటల్గా సాధికారత సాధించి తమ పనులను మరింత సులభంగా, వేగంగా నిర్వహించవచ్చు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింధియా 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తపాలా సంస్థ 4,000 కోట్ల రూపాయలకు పైగా రాబడిని ఆర్జించిందని తెలియజేశారు. 2025-26 సంబంధిత త్రైమాసికంతో పోలిస్తే ఇది 22% వార్షిక వృద్దిని నమోదు చేసిందన్నారు.
1: మిత్ర యాప్ హమారే గ్రామీణ డాక్ సేవకో కే లియే తాకి జో సేవాయే ఉపభోక్తాఓకో హమే దేనా హో వో సుగమతా కే సాథ్ ఔర్ సురక్షిత్ వాతావరణ మే హమ్ లోగ్ దే పాయే. పహలే అనేక సేవాఓ కే లియే అలగ్ అలగ్ సిస్టమ్స్ కో ఫాలో కర్నా పడతా థా. అబ్ సారే ప్రాసెసెస్ కో ఏక్ హీ యాప్ మే కేంద్రిత కర్ హమారే ఉపభోక్తాఓ కే లియే సుగమతా దేనే కే లియే యే గ్రామీణ డాక్ సేవకో కే హాతో మే యే యాప్ దియా గయా హై.
0: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని

అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కేరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. ఈ చల్లని ఉదయాన ఉదయ సమీరాళి కార్యక్రమం ఎన్నో విషయాలతో మిమ్మల్ని పలకరించడానికి సిద్ధంగా ఉంది. ఇంకా ఈ రోజు ఉదయ సమీరాళి కార్యక్రమంలో మనం తెలుసుకోబోయే విషయాలు, నేటి మాట శీర్షికన ప్రముఖ రచయిత, తత్వవేత్త, చిత్రకారుడు డాక్టర్ సూర్యదేవర సంజీవ్ దేవ్ వర్ధంతి సందర్భంగా వారి జీవిత విషయాలు తెలుసుకుంటారు. వెను వెంటనే శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి విత్తు నుండి విక్రయం దాకా కవితా సంపిటపై పుస్తక సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ మానాపురం రాజాచంద్రశేఖర్. భక్తి సంగీతం శీర్షికన కుమారి ఎం ప్రణీత పాడిన కొన్ని భక్తి గీతాలు వింటారు వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు. ఆపై పుష్పాంజలి సినీ భక్తి గీతాలు సమాచారం అని వింటాయి. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 32, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఉదయ సమీరాళి కార్యక్రమంలో ముందుగా నేటి మాట, డాక్టర్ సూర్యదేవ సంజీవ్ దేవ్ వారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విషయాలు. సంజీవ్ దేవ్ గారు గుంటూరు జిల్లా మంగళగిరి తెనాలి మధ్యన ఉన్న దుగ్గిరాల మండలం తుమ్మపూడి అనే ఒక చిన్న గ్రామంలో 1914 July 3 జన్మించారు. వారి తల్లిదండ్రులు వెంకాయమ్మ, నాగయ్య. ఇక చదువు విషయానికి వస్తే సాంప్రదాయ పాఠశాల సాంప్రదాయ విద్య పైన అతనికి పెద్దగా ఆసక్తి ఉండేది కాదంట. కానీ జ్ఞానం సంపాదించాలనే తర్పణంతో ఆయన తన సొంత శ్రమతో ఎన్నో భాషలు నేర్చుకున్నారు. అందులో తెలుగుతో పాటుగా హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జపనీసులతో పాటుగా ఆస్పిరెంటో లాంటి అంతర్జాతీయ కృత్రిమ భాషల్లో కూడా ప్రవేశం సంపాదించారంట. సంజీవ్ దేవ్ గారి జీవితం ఒక అద్భుతమైన ప్రయాణంలా సాగింది. బాల్యంలోనే ఇల్లు విడిచిపెట్టి దేశాలను చేరారు. హిమాలయాల అందాలకు ముగ్ధులై అక్కడ కొంతకాలం ఉండి ఎన్నో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను కాన్వాస్పై చిత్రీకరించారు. వీటి ప్రత్యేకత ఏంటంటే ఈ పెయింటింగ్స్ కేవలం రంగులతో మాత్రమే కాదు, తాత్వికత అంటే ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి పరిచయం చేసిన పెయింటింగ్స్ అవి. ఆయన కలం స్నేహం చాలా గొప్పది. ఈయనకి అమెరికా రచయిత అయిన ఆల్డస్ హక్స్లీ, బెర్నాల్డ్ రసెల్డ్, రవీంద్రనాథ్ ఠాగూర్, జిడ్డు కృష్ణమూర్తి, దేవులపల్లి

0: కృష్ణశాస్త్రి ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ దగ్గజాళ్లతోనే స్నేహబంధాలు ఉండేవన్నమాట. అందుకే ప్రపంచంలోని అన్ని మూలల నుండి ఆయనకు ఉత్తరాలు వచ్చేవి. అవన్నీ సేకరించి సంజీవ్ దేవ్ లేఖలు పేరుతో ఒక గొప్ప పుస్తకం కూడా వెలువడింది. దానికి కూడా మంచి ప్రజాదరణ పొందారు. ఆయన రాసిన స్వీయ చరిత్ర, తెగిన జ్ఞాపకాలు మరియు తుమ్మపూడి తెలుగు సాహిత్యంలోనే అత్యుత్తమ రచనలుగా నిలిచాయి. ఆయన సాహిత్య కళాసేవలను గుర్తించి ఎన్నో పురస్కారాలు కూడా ఆయన వరించాయి. కళను శ్వాసించి తాత్వికతను జీవించి తుమ్మడిపూడి గ్రామాన్ని అంతర్జాతీయ కళాకేంద్రంగా మార్చిన డాక్టర్ సూర్యదేవర్ సంజీవ్ దేవ్ గారు 1919 ఆగస్టు 25న తన తుదిశ్వాసను విడిచారు. నేటి మాట శీర్షికన డాక్టర్ సూర్యదేవర సంజీవ్ దేవ్ గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విషయాలు విన్నారు. ఇప్పుడు శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి విత్తు నుండి విక్రయం దాకా కవితా సంపుటిపై సమీక్ష వింటారు. సమీక్షకులు శ్రీ మానాపురం రాజా చంద్రశేఖర్.
1: విభిన్న సామాజిక అంశాలను ఉడిసిపెట్టిన కవితా సంపుటి విత్తు నుండి విక్రయం దాకా. సంఘర్షం లేని జీవితం ఉండదు. నిత్యం పడిలేచే ఈ జీవన్మరణ పోరాటంలో ఆటుపోట్లు సహజం. ఏటికి ఎదిరిదే ప్రయాణంలో కొన్ని ఉలికిపాట్లు, మరికొన్ని కునికిపాట్లు మానవ జీవితానికి ఓ పరిపాటి. అలా మదనపడి రాటుదేలిన అక్షరస్పర్శ చూపే సృజనాత్మక విప్లవానికి నాంది పలుకుతుంది. ఈ స్పృహ కలం పట్టిన సాహిత్యకారుల్లో బహుముఖ కోణాలను తడుముతుంది. అజ్ఞాతంగా అంతర్లీనంగా మరుగున పడి ఉన్న కనుమరుగైపోతున్న అంశాలను పొదుగుపెట్టి దండగా గుదుగుచ్చి ఓ చోట ఆవిష్కరించి నిద్రాణ స్థితిలోంచి సమాజాన్ని మేల్కొలుపుతుంది. దీనికి లోతైన పరిశీలన, సాధనతో కూడిన అన్వేషణ తప్పనిసరి. ఇలాంటి ప్రయత్నంలోంచి రాటుదేలి పొదనెక్కిన కవి రొక్కం కామేశ్వరరావు గారు. ఇటీవలే విత్తు నుండి విక్రయం దాకా అనే కవితా సంపుటిని పాఠకలోకం దృష్టికి తెచ్చారు. 26 కవితలతో కూడిన ఈ సంపుటిలో సరళత్వం, సహజత్వం, సూటిదనం, నిక్కచ్చితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. సామాజిక వాస్తవికతను ప్రతిబింబించడంలో ఆరితేరినతనం ఉట్టిపడుతుంది. అనుభవంతో కాచి ఓడబోసిన భౌతిక జీవనసారం కళ్ళకు కడుతుంది. ఈ ప్రభావధారను కవితాత్మకంగా అందిపుచ్చుకోవటానికి ఒక్కోసారి కవి అంతరంగాన్ని తరిమి చూసే ప్రయత్నం చేద్దాం. కవితా శకలాలు అన్న శీర్షికలో ఏ మట్టి మాట్లాడదు, అంత నీరు పోయకపోతే ఏ పిట్ట వాలదు, నువ్వు చిట్టువు కాకపోతే అంటారు కామేశ్వరరావు గారు. ప్రకృతి సిద్ధమైన ఒక సహజ దృశ్యాన్ని తేలిక వాక్యాల్లో ఆవిష్కరించి కవిత్వంగా మన ముందు పరుస్తారు. నీరు పోయకపోతే మట్టి సారం నేలకు అంతుబట్టదు, చెట్టుగా విస్తరించి పచ్చదనంతో పలకరించకపోతే పిట్ట కూడా వాలదు. ఇది ప్రకృతిలో నిత్య కృత్య ఋతుధర్మం. జలస్పర్శతో మట్టిలో విత్తుగా మొలకెత్తి తలెత్తి ఆకాశాన్ని చూస్తుంది. పూత పూసిన చెట్టు చిగురు తొడిగితే పిట్ట కొమ్మపై వాలి బతుకుపచ్చగా కలకలలాడుతుంది. ఈ పోలికతో ఒడిసిపెట్టి చిత్రించడమే ఈ కవిత్వ సందర్భ ప్రయోజనం. శిక్ష అన్న మరో కవితలో చెప్పినట్టుగా కొండలు కరిగి అడవులు మాయమై నదులు ఇంకిపోతున్నప్పుడు ఉత్పాతాలే హరితశ్వాసైన ఆరావళి పర్వతాల నుండి హసదేవ అడవుల దాకా దేహింగ్ పటకాయి వర్షారణ్యాలు గ్రేట్ నికోబార్ సాగర తీరాల వరకు జీవావరణ విధ్వంసమే అంటూ సహజ రక్షణకు రక్షణ కరువైతే శిక్షలే అని మెలిపెట్టి చెబుతున్నప్పుడు కాలుష్యం పెరిగి భవిష్యత్తు తరాల మనుగడ కష్టంగా మారుతుంది. కొండలు అడవులు నదులు తమ ఉనికిని కోల్పోతే భూతాపంతో జీవావరణం విధ్వంసానికి గురై పర్యావరణ విపత్తు ఏర్పడి పరిరక్షణకు ముప్పు వాటిల్లుతుంది. దీనితో భూమిపై నీరు గాలి అడవులు అన్నీ కలుషితమై మొదటికే మోసం జరుగుతుంది. దీనికి పాలనా యంత్రాంగం సకాలంలో మేల్కొని పచ్చదనం ఉట్టిబడలే చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను కవి నొక్కి చెబుతున్నారు. విత్తు నుండి విక్రయం దాకా శీర్షికలో రైతు ఘోష కవిత్వ భాషలో ప్రతిధ్వనించి కన్నీరు పెట్టిస్తుంది. గిలగిలా కొట్టుకుంటున్న అరటిగల, పత్తిపై వేలాడుతున్న కత్తి, చేలో నీళ్లు, రైతుకు కన్నీళ్లు, విత్తు నుండి విక్రయం దాకా చిత్రహింసే, గంజికి కూడా నోచుకోని భూమిపుత్రుల గర్భశోకం, అన్నదాత ఎవరు మారుస్తారు నీ రాత, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కాదు వ్యవసాయమే ఈ దేశానికి మూలవేరు అంటూ పుట్టిడి వేదనతో మునిగిపోయి ఆర్థికంగా చితికిపోయి కుదేలవుతున్న అన్నదాత దీనస్థితిని విషాదంగా చిత్రించే ప్రయత్నం చేస్తారు కవి కామేశ్వరరావు గారు. అతివృష్టి అనావృష్టి వెన్నెముకకి సహజ శత్రువులే కానీ నీటి జాడలేక సబ్సిడీలు అందక గిట్టుబాటు ధరలు లభించక నకిలీ విత్తులు, కల్తీ రసాయన ఎరువులు, మోసపూరిత క్రిమి సంహారక మందులు హలదారి నడ్డి విరుస్తుంటే, వ్యవసాయ రంగం కుదేలవుతుంటే గిడసపారిన ఆశలు నెర్రలు విచ్చిన నేలలా గొంతెండిన

రైతు స్వరమవుతుంది. వీటికి తోడు అప్పుల బాధలు, ఆత్మహత్యలు వెన్నెముక వెన్నువిరుస్తుంటే ఈ దేశానికి మూలవేరైన వ్యవసాయ రంగం ఎలా బతికి బట్టకడుతుంది? కాస్తో కూస్తో పంట పండి చేతికొచ్చిందంటే దళారుల దగాకోరు దోపిడీతనం రైతంట విషాదపు మంటను మిగిల్చుతోంది. ఇన్ని సవాళ్ల మధ్య ధీటుగా నాగలిని నమ్ముకుని భూమిపుత్రుడు ఆరుగాలం రెక్కల కష్టంతో వ్యవసాయ క్షేత్రంలో విశ్వవిజేతగా ఎలా నిలుస్తాడు? ఇలాంటి పరిస్థితుల్లో విత్తు నుండి విక్రయం దాకా సమస్యలతో పోరాడి పంటని పంట చేనుతో ఎలా యుద్ధం చేయగలుగుతాడు? దీనికి ఆ కాలమే భవిష్యత్తులో జవాబు చెప్పాల్సి ఉంది. భావన అన్న కవితలో విధ్వంసకారుల వికార చేష్టలకి అక్షర రూపం ఇస్తాడు కవి. ఒక యుద్ధం ఆగితే మరో యుద్ధం మొదలవుతుంది. కక్షలు, ఇరుపక్షాలకు శిక్షలే, ఊర్ల నిండా రక్తపు టేరిల్లే. ఉగ్రవాదులకు మతం ఏమిటి? ఉగ్రవాదమే వారి మతం. వారిది ద్వేషం, నాది దయ. వారిది కోపం, నాది క్షమ. నా భావన నవ నిర్మాణానికి ప్రేరణ, సమిష్టి శ్రేయోసాధనకు ఆలంబన అంటారు కామేశ్వరరావు గారు. విశ్వమానవ సౌభ్రాతృత్వ దృష్టే ఈ సమభావన భవిష్యత్తు ముఖ చిత్రం. దీనికోసమే ఈ కవి అంతర్వేదన సామూహిక ప్రతిబింబంగా కవితలో వ్యక్తమవుతుంది. అమాయకులు శీర్షికలో కవి కామేశ్వరరావు గారి దృష్టికోణం సనాతనం నుండి ఆధునికత దిశగా అడుగులు వేస్తుంది. గోడి వినే తోడు లేకపోతే మనుషులు రాతి చుట్టూ తిరుగుతారు. సమస్యల పూలదండల్ని విగ్రహాలకి అలంకరిస్తారు. మొక్కులు చెల్లిస్తూ మోకరిల్లుతారు. గుడుల చుట్టూ తిరిగి తిరిగి ప్రదక్షిణాలు చేసి గంగలో ములుగుతారు అని చెబుతూ తాయెత్తులు తలరాత్రి మార్చలేవు. జీవితంలో దిగులు తప్ప మిగులు లేనప్పుడు, విజయాలు తక్కువై వైఫల్యాలు ఎక్కువైనప్పుడు అంతా ఆధ్యాత్మికమే అంటూ ముగిస్తారు. భక్తి అనేది ఒక నమ్మకం. నమ్మితే దేవుడు, నమ్మకపోతే రాయి అనేది ఓ ప్రసిద్ధ నానుడి. దీనికి కర్త, కర్మక్రియ మనిషే. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. శూన్యంలో దీపం వెలిగించేవాళ్ళకి నమ్మకం ఒక గొప్ప ఆయుధం. రెక్కల కష్టంతో శారీరక శ్రమను విశ్వసించేవాళ్ళకి కష్టైఫలి అన్న మాటే ఓ ఆదర్శం. జీవితంలో అటు ఇటు కాకుండా దిగులుతో వైఫల్యాలు ఎదుర్కొని మానసికమైన ఓ అంతఃచేతన స్థితికి చేరుకున్నప్పుడు నైరాశ్యంతో అలుముకున్న ప్రశాంత జీవన ప్రపంచమే ఆధ్యాత్మికం. దీనిలోని భక్తి, ముక్తి, రక్తి, శక్తి, విముక్తి అన్నీ సాధ్యపడతాయి. కాకపోతే మనసు చూసే దృష్టికోణంలోని ఈ అంతరాలు ఏర్పడి ఆస్తికుడు, నాస్తికుడు అన్న మీమాంసతో భౌతిక ప్రపంచంలో ప్రయాణం సాగిస్తాడు. అలాంటి ఓ మిశ్రమ అభిప్రాయ కూడలి జీవనసార సందేశమే ఈ కవిత ఆంతర్యం. దీనిని చాలా ఒడుపుగా పట్టుకుని కవిత్వం చేయడానికి సాహసించారు కవి కామేశ్వరరావు గారు. ఈ ముసుగులోంచి వాస్తవికతను బయటకు తీసి తేటతెల్లం చేసే బాధ్యత ఇప్పుడు పాఠకులదే. ఇంకో చోట మొలుచుకుంటూ అన్న కవితలో కవి నిరసన స్వరం పారదర్శకత, ఆలోచనాత్మక దృష్టితో సాగిపోతుంది. మనిషి ఒక్కడే హత్యలనేకం అన్నప్పుడు మానవ జాతిలోని నేడ ప్రవృత్తి స్థాయి పతాక స్థాయిలో నిలుస్తుంది. కత్తులు కాదు, నరకబడ్డ శిరస్సులు లెక్క తేలాలి అంటారు మరో చోట కవి. క్రూరత్వం కన్నా క్రూరత్వంలోంచి దూసుకొచ్చిన క్రౌర్య ప్రతాపాన్ని ఖండిత శిరస్సుల ఉన్మాదంలోంచి ప్రతీకార జ్వాలల ప్రతిఘటన నినాదాలు ఉద్రేకభరితలో ఉట్టిపడతాయి. పై రెండు పాదాల్లో నిరసన స్వరాలు వ్యక్తమైతే కిందకొచ్చేసరికి ఈ ఆవేశం స్థానంలో ఆలోచన పురువిప్పి వికాస దశలో ప్రతిఫలిస్తాయి. వాళ్ళు తొక్కుకుంటూ పోతే మనం విత్తుకుంటూ వద్దాం, వాళ్ళు నరుక్కుంటూ పోతే మనం మలుచుకుంటూ వద్దాం అంటారు కవి. పాదాలతో తొక్కిన చోటే విత్తుకుంటూ వచ్చే విచక్షణ జ్ఞానంతో పాటు నరుక్కున్న చోటే మలుచుకుంటూ వచ్చే వివేక దృష్టి కవిలోని విజ్ఞతని, వినమ్రతని, విశాల దృక్పథాన్ని తేటతెల్లం చేస్తాయి. కత్తులు దూసిన చోటే స్నేహాస్థాన్ని అందించే ఉదార స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని, సానుకూల దృక్పథాన్ని, ఐకమత్య భావంతో సహృదయతను చాటి చెప్పే సామాజిక పురోగతికి పెద్దవేట వేస్తాయి. నేటి తరానికి కావలసిన చైతన్య వీచకు కూడా ఇదే కదా. ఈ మార్పుని మనస్ఫూర్తిగా స్వాగతించే ప్రయత్నం చేద్దాం. పాలన అన్న కవితలో కవిలోని తార్కిక దృష్టిని అర్థం పట్టిస్తుంది. గద్దె మీద పెద్దలు గ్రద్దల్లా సంపదను తందుకుపోతుంటే కెరటంలా తీరానికి తలబాదుకుంటున్నా అనడంలో మంచి అభివ్యక్తీకరణ కనిపిస్తుంది. సంపదను తన్నుకుపోయే గద్దె మీద పెద్దల గ్రద్దల్ని చూసి కెరటంలా తీరానికి తల బాదుకోవడం వచనంలో కవిత్వాన్ని ధ్వనింపచేయడమే. ఈ పోలిక చెప్పడంలో ఇది నిత్య సాధారణ దృశ్యమే అయినా భావ ప్రకటన చేయడంలో కొత్తతనం కనిపిస్తుంది. సంఘర్షణాత్మకమైన విషయాన్ని సున్నిత భాషలో చెప్పడం ఆకట్టుకుంటుంది. ఈ సమస్య ప్రతి చోట ఉండేదైనా చెప్పే విధానంలో ప్రత్యేకత వ్యక్తమవుతుంది. మరి దీనికి పరిష్కారాన్ని కూడా కవే వ్యంగ్యార్థ భావంతో చెబుతాడు. రాక్షస పాలనలో మౌనం జ్ఞానం, ప్రశ్న అజ్ఞానం అంటారు. మౌనం అంటే రాజీ పడటం, ప్రశ్నించడం అంటే నిలదీయటం,

మౌనాన్ని జ్ఞానంతో పోల్చి చెప్పడం అంటే ఒక రకమైన నిస్సహాయతను ప్రదర్శించడం, ప్రశ్నను అజ్ఞానంతో ముడిపెట్టి చెప్పడం అంటే నిరసన వ్యక్తం చేయకుండా మిన్నకుండిపోవడం. అంటే రాక్షస మోకు ఎదురెళ్ళి తిరగబడి ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని సత్యంగా కవి ఆవిష్కరిస్తాడు. అంటే సరైన సందర్భం కోసం, అనుకూల వాతావరణం కోసం వేచిచూసి తగిన సమయం వచ్చినప్పుడు తిరుగుబాటును ప్రదర్శించడమే సముచిత నిర్ణయమని కవి అభిప్రాయం కావచ్చు. దీనికి తర్కపరమైన ఆలోచన గీటరాయిగా నిలుస్తుంది. శ్రీకారం అన్న కవితలో కవి దృష్టి సామూహిక ఐక్యతను ప్రతిబింబిస్తుంది. దారులన్నీ ముసుగుపోయాక, అడ్డదారులన్నీ చెడ్డదారులని తెలిసాక, నా దారి నేనే చూసుకుంటా అని అంటూనే సూర్యుడి వైపు చూస్తూ నడుస్తా, నా నేడ ఎప్పుడు నా వెనుకే అని చెప్పడంలో నర్మగర్భ రహస్యమేమీ కనిపించదు. ఒక్కసారి చేసిన తప్పుల్ని సవరించుకుంటూ దిద్దుకుంటూ, కోల్పోయిన మార్గాల్ని సక్రమ మార్గంలో తీర్చిదిద్దుకుంటూ వివేచనతో ముందడుగు వేయటమే వివేకుల లక్షణం. అది కూడా స్వతహాగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా అలా నడిచే దారిలో సూర్యుడి వైపు చూస్తూ నడవడం అనేది చైతన్యానికి, విజయకేతానికి సంకేతం. ఈ క్రమంలో నా నేడ ఎప్పుడు నా వెనకే అని ఒత్తి పలకడంలో అంతరార్థం ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రతిబింబంలో తన వెంట తానే ప్రయాణిస్తూ నడవడం అని అర్థం. ఇది స్థిరత్వానికి, నిలకడతనానికి ఓ ముచ్చుతునక. ఈ స్థితికి కొనసాగింపగా ఇప్పుడిప్పుడే ఒంటరితనాన్ని విడిచిపెట్టి సమూహాలతో జట్టుకట్టి జడత్వాన్ని, నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి పోరుకు శ్రీకారం చుడుతున్నా అని బలవంతంగా తీర్మానించుకుని అడుగులు వేయడం వెనక ఒక గొప్ప భరోసాతో పాటు పోరాట స్ఫూర్తిని నింపుకున్న ఆత్మవిశ్వాసంతో కూడిన భావ ప్రకటన, ఖచ్చితమైన నిబద్ధతతో ఆరంభమైంది అనే సూచనకు ఓ ప్రతీక. దీనిని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలనే సందేశం కవిత్వపరంగా కవి ఘంటాపాదంగా చెప్పడం కానవస్తుంది. ఈ తొలి అడుగే శ్రీకారానికి తుది మలుపుగా పాఠక లోకానికి పరోక్ష హెచ్చరిక చేస్తారు కవి రక్కం కామేశ్వరరావు గారు. ఈ భిన్న భావాల సమాహారంలో భాగంగా కవితాత్మక వాక్యాలు కొన్ని అక్కడక్కడ మనల్ని పట్టుకుదుపుతాయి. ఉట్టికి ఎగరలేనమ్మా, ఉపగ్రహానికి ఎగిరినట్టు. అడుగు చిన్నదైనా మార్పు పెద్దదవుతుంది. సుఖం అతిథిలా వచ్చిపోతుంది, దుఃఖం దీర్ఘవ్యాధిలా బాధిస్తోంది. తోడుకుంటూ పోతే ఏ బావైనా ఇంకిపోతుంది. తుపాకులు తీర్పులు చెప్పలేవు. చీకట్లో చేనేత, నేతన్నెల గుండుకోత. మట్టి మాట్లాడుతుంది. ఆవుల మందకి తోడేలి కాపలా. ఏలికల ఏలుబడిలో సాగును సాగుబడి. యుద్ధం శాంతిని ఆవిష్కరించలేదు. పతనమైన పతాక స్థాయికి చేరేదేందుకే. సేద్యం సాక్ష్యం చెబుతుంది. అబద్ధాలతో జీవించే వాళ్ళు నిజాలతో మరణిస్తారు. మరణానికి ముందు ఎన్నిసార్లు మరణిస్తున్నాను. బతుకు యుద్ధంలో నిత్య క్షతగాత్రుణ్ణి నేను. పంచభూతాలకు వాళ్లే పరమశత్రువులు. అవినీతి తంత్రమే తప్ప అభివృద్ధి మంత్రం లేదు. దుఃఖం శ్రమిస్తూనే ఉంది. జరుగుబాటు లేక తిరుగుబాటు. స్వరం మారితే గాని తరం మారదు. త్యాగం మనది, భోగం వాడిది. ఓపికతో ఉన్నవాళ్లకే కాలం జ్ఞాపకని అందిస్తుంది. ఆగితే మరణిస్తావు, సాగితే జీవిస్తావు. అడవుల్లో కాల్చివేతలు, నగరంలో కూల్చివేతలు. కాలం మారిన మానని గాయాలు. చేనుకు సోకిన చీడవాళ్ళు. భిక్షాపాత్రతో విశ్వవీధుల్లో సంచారం. ఫలాపాక్షలేని తపస్సుంటుందా వంటి సృజనాత్మక పంక్తుల్ని, పాఠకుల్ని అలరిస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇలా బహుముఖ కోణాల్లో మనల్ని ఆలోచింపజేసే ఈ కవితా సంపుటి విత్తు నుండి విక్రయం దాకా రాసిన కవి రక్కం కామేశ్వరరావు గారు అభినందనీయులు.

మీరు ఇంతవరకు ఉదయ సమీరాల కార్యక్రమంలో శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి విత్తు నుండి విక్రయం దాకా కవితా సంపుటిపై సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీ మానాపురం రాజా చంద్రశేఖర్. ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరికలో ఉదయ సమీరాల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు భక్తి సంగీతం శీర్షికన కుమారి ఎం ప్రణీత ఆలపించిన కొన్ని భక్తి గీతాలు వింటారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు. ముందుగా వినండి నందగోపాల అభేరి రాగం ఆదితాళం, శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి రచన.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఉదయ సమీరాలి కార్యక్రమాన్ని వింటున్నారు ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరికాలో. భక్తి సంగీతం శీర్షికన కుమారి ఎం ప్రణీత ఆలపించిన భక్తి గీతాలు వింటున్నాం. ఇక ఆఖరిగా వినండి ముద్దుగారే యశోద, శ్రీ అన్నమాచార్య వారి కీర్తన, కురంజిరాగం, ఆదితాళం.

మీరింతవరకు ఉదయ సమీరాల కార్యక్రమంలో భక్తి సంగీతం శీర్షికన కుమారి ఎం ప్రణీత ఆలపించిన కొన్ని భక్తి గీతాలు విన్నారు. శ్రీ హెచ్ రామ్చరణ్ వయోలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం. ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి. వింటున్న పాట ఎస్పి శైలజ బృందం ఆలపించిన గీతం.

0: పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు సమాచార వాణి.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: శ్రోతలకు గమనిక, మౌనంగా ఉండకండి, గళ్లమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకుల్లో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నంకి సమాచారం అందించండి. సంప్రదించండి 0891-278-3322 ఆర్ 9492-78-3444 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-0100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండు నేరాలే.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కిరీటం, మాలికించు, అందించు, అందరికీ పంచు. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. బిజీగా గజీ బిజీగా మొదలైన ఈ వీక్ మీరు అస్సలు వీక్ కాకుండా మీకు బోల్డని విషయాలు, మాటలు, పాటలు అన్ని వినిపించడానికి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో రెడీగా ఉంది. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోని ఒక మంచి మెలడీతో స్టార్ట్ చేద్దామా, లేదా మాస్ బీట్తో స్టార్ట్ చేద్దామా? వెదర్ బయట చూస్తే చాలా కూల్ కూల్గా ఉంది, కాబట్టి ఈ టైంలో మంచి మెలోడీ వింటేనే బాగుంటుంది కదా. మరి వింటూ ఉండండి, వినండి వినండి ఎఫ్ఎం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. విజయప్రకాష్ పాడిన పాట తాను నేను, సాహసం శ్వాసగా సాగిపో మూవీ నుండి.

0: వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. అందరికీ ఎంతో ఉపయోగపడే అద్భుతమైన టిప్స్, ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో టిప్స్ ప్రతిరోజు కూడా అందించే వైద్య మంత్రంలో ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం దేని గురించి అంటే కీళ్లవాతం గురించి. అసలు కీళ్లవాతం అంటే ఏంటి, దానికి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అసలు ఎవరిలో వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా మనకి చెప్పడానికి డాక్టర్ సుమలత గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వారేం చెప్తారో ఇప్పుడే విందాం వారి మాటల్లో. గుడ్ మార్నింగ్ సుమలత గారు.
1: కీళ్ళవాతము అంటే రూమటైడ్ ఆర్థరైటిస్ అండి. దీనికి మెయిన్గా ఏమి ఉంటుందంటే లక్షణాలు, కీళ్ళలో నొప్పులు వస్తాయి. కీళ్ళు ఏ జాయింట్ అయితే ఇన్వాల్వ్ అయిందో దాంట్లో నొప్పులు యూజువల్గా చేతులు కాళ్ళల్లో వస్తాయండి. దాంతోపాటు జాయింట్స్లో వాపులు కూడా వస్తాయి. ఈ వాపులు అనేవి పొద్దున పూట ఎక్కువగా అనిపించవచ్చు, ఏదైనా నొప్పి మాత్రలు అది తీసుకుంటే కొద్దిగా తక్కువ కూడా అనిపించవచ్చు. దీంతోపాటు ఈ జాయింట్లు ఏవైతే కీళ్ళు ఇన్వాల్వ్ అయ్యాయో అవన్నీ ఇలా బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. ఈ బిగుసుకుపోవడం అనేది పొద్దున పూట లేకపోతే మనము ఎక్కువసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఎక్కువగా అనిపిస్తుంది. మనకి పొద్దున పూట ఈ జాయింట్స్ బిగుసుకుపోవడము కొన్ని కొన్నిసార్లు అరగంట నుంచి గంట ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇవన్నీ కామన్ సింప్టమ్స్ ఈ కీళ్ళవాతానికి. దీనికి ట్రీట్మెంట్ అనేది రెండు విధాలుగా ఉంటుందండి. ఒకటి ఏమన్నా మనకి ఇప్పుడు నొప్పి సడన్గా ఎక్కువ నొప్పి ఏదైతే ఉందో దానికి నొప్పి కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని రకాల ట్రీట్మెంట్ ఉంటాయి. ఈ కీళ్ళవాతము మనకి మాటి మాటికి ఎక్కువ కాకుండా కంట్రోల్లో ఉండడానికి ఇంకొక రకమైన మాత్రలు ఉంటాయి. సో మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చూపించుకుని మనకి ఎంత జబ్బు యాక్టివ్గా ఉంది, ఎంత సివియర్గా ఉంది మనకి అనే దాన్ని బట్టి ఏమి మందులు వేయాలి అనే దాన్ని బట్టి వాళ్ళు డాక్టర్ డిసైడ్ చేస్తారండి. మందులు కొన్నిసార్లు ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఇంజెక్షన్ ఇవ్వచ్చు. అది మన జబ్బు ఎంత సివియర్గా ఉందనే దాన్ని బట్టి డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. ఈ కీళ్ళవాతం అనేది యూజువల్గా ఆడవాళ్ళల్లో 20-40-50 ఇయర్స్ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా వస్తుందండి. దీనికి మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే మనకి రావడానికి కొద్దిగా ఎక్కువ అవకాశం ఉంటుంది. దీనికి ప్రివెన్షన్ అనేది ఉండదు, బట్ మనము ఎంత తొందరగా దీన్ని ఐడెంటిఫై చేస్తే, మనం అంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనకి జాయింట్స్లో డ్యామేజ్ కాకుండా మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. సో మనకి ఏదైనా సింప్టమ్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టు నొప్పి కానీ, జాయింట్లో వాపులు కానీ, లేకపోతే పొద్దున జాయింట్లు చాలాసేపు బిగుసుకున్నట్టుగా అనిపిస్తే మీరు మీ దగ్గర ఉన్న డాక్టర్కి చూపించుకుని అది కీళ్ళవాతమా కాదా డిసైడ్ చేసుకుని అప్పుడు దాన్ని బట్టి ఏం ట్రీట్మెంట్ చేయాలనేది డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్, స్టార్టింగ్ ట్రీట్మెంట్ ఎర్లీ, అండ్ రెగ్యులర్గా మందులు వేసుకుని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటే దీన్ని మనము కంట్రోల్ పెట్టుకోవచ్చు అండి.
0: థ్యాంక్ యూ సో మచ్ సుమలత గారు. కీళ్ళవాతం గురించి అటు లక్షణాలు, జాగ్రత్తలు, నివారణ, ఈ విషయాలన్నింటి గురించి కూడా మాకు అందరికీ చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా వివరించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా ఫ్రెండ్స్, కీళ్ళవాతం గురించి డాక్టర్ గారు చెప్పిన విషయాలు. అండ్ మీ ఫ్రెండ్స్కి, అలాగే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ లేదా మీకైనా సరే ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా యూజ్ అవుతుంది. వింటూనే ఉండండి FM 102 FM రెయిన్బో సాగరిక. ఇప్పుడు మీ అందరి కోసం నేను వినిపించబోయే పాట ఎస్పీ చరణ్ కల్పన వాయిస్లో రామజోగి శాస్త్రి రాసిన అద్భుతమైన పాట ఒంటరి మూవీ నుంచి మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో వస్తోంది. FM బ్రేక్ఫాస్ట్లో వింటూ ఎంజాయ్ చేయండి.

మీరు వింటున్నది 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఓలరించి కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. ట్రెండీగా కనిపించాలంటే చాలా సొల్యూషన్స్ ఉంటాయి, కానీ ఆ సొల్యూషన్ మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందా లేదా అనేదే డౌట్. ఇదే ఇంకొక ప్రాబ్లం కూడా అవుతుంది. మరి ఈ ప్రాబ్లమ్కి చెక్ పెట్టి ఫ్యాషన్ ఐకాన్గా మళ్ళీ మనం మనకే పరిచయం చేసే టిప్స్తో ఫ్యాషన్ మంత్రంలో మన రెండో సెగ్మెంట్ ఇప్పుడు రాబోతుంది. ఫ్యాషన్ మంత్రం ఈ రోజు ఫ్యాషన్ మంత్రంలో లేడీస్ కి యూజ్ అయ్యే బ్యూటిఫుల్ టిప్స్ ఇవ్వడానికి ఫ్యాషన్ ఎక్స్పర్ట్ షర్మిల గారు ఉన్నారు. వారు ఏం చెప్తారో తెలియాలంటే వారిని ఇన్వైట్ చేసేయాలి. హాయ్ షర్మిల గారు, వెల్కమ్ టు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. సో మా లిజనర్స్ అందరి కోసం మీరు ఈ రోజు ఎలాంటి టిప్స్ ఇస్తారో మీ మాటల్లో కొంచెం చెప్తారా?

0: గుడ్ మార్నింగ్. నేను షర్మిల. ఈరోజు ఫ్యాషన్ యంత్రంలో లేడీస్కి యూజ్ అయ్యే కొన్ని టిప్స్ చెప్పడానికి వచ్చేసా. ఫస్ట్ టిప్ చెప్పులకు సంబంధించింది. ఈ టిప్ మెన్స్కి కూడా యూజ్ అవుతుంది. మనం ఎంతో ఇష్టంగా చాలా కష్టపడి మరీ నచ్చిన ఫుట్ సైజుల్లో ఉన్న చెప్పుల్ని కొనుక్కుంటాం. మన మనసుకు నచ్చిన చెప్పుల్ని సెలెక్ట్ చేసుకోవడం అంటే మన మనసుతో మనం చేసే చిన్న యుద్ధం లాంటిదే అనుకోండి. అంత కష్టపడి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న చెప్పులు వేసుకుంటే కరుస్తాయి. ఒక్కోసారి వేల మధ్యలో బొబ్బలు కూడా వస్తాయి. అప్పుడు మనం అనుకుంటాం ఎంతో ఇష్టంగా కొనుక్కున్న చెప్పులు ఇంత కష్టాన్ని తీసుకువచ్చాయి అని. మరి ఇలాంటి ప్రాబ్లంకి సొల్యూషన్ అంటే మనకు చెప్పులు ఎక్కడ కరుస్తాయో అక్కడ డియోడ్రెంట్ స్టిక్తో రుద్దినట్లయితే చెప్పులు వల్ల వచ్చిన బొబ్బలకి బాయ్ బాయ్ చెప్పాల్సిందే. ఒకవేళ డియోడ్రెంట్ స్టిక్ మీ దగ్గర లేకపోతే అనే సందేహం మీకు రావచ్చు. అలాంటప్పుడు మీరు గ్లిజరిన్ అయినా వాడుకోవచ్చు. ఇవి లూబ్రికెంట్స్. అలా పనిచేసి మీ కాళ్ళకి ఎలాంటి గాయాలు కాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. ఇంకా రెండవ టిప్, ఏదైనా పార్టీ కానీ ఫంక్షన్ కానీ ఉందంటే చాలు. ఒకవైపు హ్యాపీగా ఫీల్ అవుతాం, అలా ఫీల్ అవుతూనే పార్టీ ఆర్ ఫంక్షన్కి టైం అయిపోతుందని కంగారుగా రెడీ అయిపోతాం. అంతా రెడీ అయ్యాక నెయిల్ పాలిష్ గుర్తొస్తుంది. ఇంత మంచిగా రెడీ అయ్యానే నెయిల్ పాలిష్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. సరైన 2 మినిట్స్లో నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు అనుకున్నా కూడా నెయిల్ పాలిష్ అంత త్వరగా డ్రై అవ్వదు. అంతేకాకుండా అది డ్రెస్ని పాడు చేస్తుందనే భయం కూడా ఉంటుంది. ఇంత అందంగా నెయిల్ పాలిష్ వేసుకుంటే ఇది చిన్న క్లాత్ తగిలి లేకపోతే ఏదో విధంగా చిన్నగా పాడైనా కూడా అప్పుడు వస్తుంది అసలైన కోపం. ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్కి చెక్ పెట్టే టిప్ని మీకు చెప్పబోతున్నాను. నెయిల్ పాలిష్ని నీట్గా నెయిల్స్కి అప్లై చేసుకోవచ్చు, అది 2 మినిట్స్లో. నెయిల్స్ని ముందుగా కూల్ వాటర్లో డిప్ చేస్తే అందువలన మీ నెయిల్స్ని తొందరగా డ్రై చేస్తుంది నెయిల్ పాలిష్ చేశాక. ఇంకా నెయిల్ పాలిష్కి ఎక్స్ట్రా గ్లో కూడా వస్తుంది. ఇవి ఈరోజు నేను మీకు చెప్పిన ఫ్యాషన్ టిప్స్. ఐ హోప్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ సో మచ్ షర్మిల గారు. ఈ 3 టిప్స్ మాకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి, మా లిజనర్స్ అందరికీ కూడా యూజ్ అవుతాయి. ఏమంటారు లిజనర్స్, మరి మీరు కూడా ఈ రోజు నుంచి ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అండ్ ఈ టిప్స్ ఎవరికైతే అవసరమవుతాయో వాళ్ళకి కూడా మీరు సజెస్ట్ చేయండి. వాళ్ళు కూడా అంటారనమాట ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయంటే చెప్పండి. ఎవ్రీడే 8:30కి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ వస్తుంది, అక్కడ ఫ్యాషన్ మంత్రంలో ఇలాంటి టిప్స్ ఎన్నో చెప్తారు అని కూడా చెప్పండి. సో ఇప్పుడు మరి మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ వినిపించబోతున్నాను. నమో వెంకటేశ మూవీ నుంచి సౌందర్య సౌందర్య అంటూ వేణు పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి. ఓలియాన్ FM 102 రెయిన్బో సాగరికలో.

మీరు వింటున్నారు ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. దోళరించ కేరటం మాలకించు ఆనందించు అందరికీ పంచు. రైట్ నౌ ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో ఉన్న మన థర్డ్ సెగ్మెంట్ మాటే మంత్రం. ఒక మంచి మాట మనతో పాటుగా మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి దారిని కూడా చూపిస్తుందని చెప్పొచ్చు. ఆ మాటని పాజిటివ్గా తీసుకునే వాళ్ళకి నిజంగానే తెలియకుండా మనం ఒక హెల్ప్ చేస్తున్నట్టుగా అవుతుందన్నమాట. అలాంటి మంచి మాటలు వినిపించే మాటే మంత్రంలో ఈరోజు నేను ఒక మంచి మాటతో సిద్ధంగా ఉన్నాను. అది ఒక చిన్న కథ ద్వారా చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఒకరోజు ఒక అబ్బాయి ఒక కొండను చూస్తూ ఉంటాడనమాట. చూస్తూ చూస్తూ తన మనసులో అనుకుంటాడు, ఎంత పెద్ద కొండ కదా, దీన్ని నేను ఎప్పటికైనా సరే ఎక్కలేనేమో, ఎప్పటికీ ఎక్కలేను అని అనుకుంటాడు. ఇదంతా గమనిస్తున్న వాళ్ళ తాతయ్య అటువైపుగా వచ్చి అతని చేతిలో ఒక చిన్న సంచిని పెట్టి, ఈరోజు ఈ కొండని చేరాలని ఆలోచించుకు, ముందు ఒక అడుగు వేయి, తర్వాత ఏమవుతుందో చూడు అన్నాడు. ఆ అబ్బాయి సరే తాతి చెప్పాడు కదా ఇంకా నడవడం మొదలు పెడదామని మొదలు పెట్టాడు. మొదటి అడుగు వేశాడు, రెండో అడుగు వేశాడు, మూడో అడుగు, ఇలా ఇలా ఇలా అలా అలా కొద్ది దూరం ప్రయాణించాడు. మధ్యలో అలసిపోయాడు అనమాట. వెనక్కి తిరిగి చూసుకున్నాడు. అప్పుడు అర్థమైంది, తాను ఎక్కింది కొద్ది దూరమే, అయినా సరే నిన్నటికంటే ఈరోజు ఇంకాస్త పైకి వచ్చాను కదా అని అనుకున్నాడు అనమాట. సో కొన్ని రోజులకి అదే అబ్బాయి కొండ ఆ శిఖరం పైకి ఎక్కి నిలబంచారు. అప్పుడు తాతి అనే మాటలు గుర్తొచ్చాయనమాట. గెలిపంటే ఒక్కసారిగా శిఖరాన్ని చేరడం కాదు, ప్రతిరోజు కూడా ఒక అడుగు ముందుకు వేయడం అని. సో ఈ సందర్భంగా రాబర్ట్ కొలియా చెప్పిన మాటను గుర్తు చేసుకుందాం. అతను ఏమంటారంటే, విజయం అనేది చిన్న ప్రయత్నాల సమాహారం మాత్రమే, రోజు రోజుకి మళ్ళీ మళ్ళీ చేసే ప్రయత్నాల సమాహారమే విజయం అవుతుంది. సో ఈరోజు నీకు పెద్దదిగా కనిపించవచ్చు ఆ విజయం అనేది, ఎక్కడో ఉందేమో అనిపించవచ్చు, నువ్వు ఒక్కొక్క అడుగు కనుక వేసుకుంటూ వెళ్తే ఏమో రేపనే రోజు నీవే ఆ విజయం నీ చేతుల్లో ఉంటుందేమో. ఏమో కాదు, ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ప్రయత్నం చేస్తూనే ఉందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. ఇప్పుడు మీ అందరి కోసం చిత్రలహరి మూవీ నుంచి కైలాష్ కేర్, విష్ణుప్రియ రవి పాడిన

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

సో ఇది ఇవాల్టి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. మరి ప్రతి సెగ్మెంట్ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని, ప్రతి సాంగ్ కూడా మీరు వింటూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటూ ఇవాల్టి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోని ఇంతటితో కంక్లూడ్ చేసేద్దాం.

మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆలరించి కేరటం మాలకించు ఆనందించు అందరికీ పంచు. స్టూడియోల టైం 9 గంటలు దాటి కొన్ని సెకండ్ల వేగంతో టిక్ టిక్ టిక్ మంటూ ముందుకు సాగిపోతుంది, పరిగెడుతూ ఉంది. సో మనం కూడా అందరికీ మనందరి ఫేవరెట్ షో అయిన పాటల పల్లెకిలోకి అంతే వేగంగా దూసుకుపోదాం. అప్పుడే కాదు, ఎక్కడే చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. ఈరోజు మంగళవారం కదా, మంగళవారం పాటల పల్లకి ఏమవుతుంది? చిత్రలేఖలు స్పెషల్ పాటల పల్లకి అవుతుంది. మరి కాసేపట్లో మీరు కాగితంపై కలం పెట్టి రాసిన అక్షరాలు స్వరాలుగా మారబోతున్నాయి. మీరు ప్రేమతో రాసిన ఉత్తరాలు మైమర్పించే మెలోడీలుగా, ఉర్రు తొలగించే మాస్ బీట్లుగా మారబోతున్నాయి. చిత్రలేఖలు స్పెషల్ పాటల పల్లకిలో ఆల్రెడీ మీరు రాసిన ఉత్తరాలు నా దగ్గరికి చేరాయి. ఇక వచ్చే మంగళవారం చిత్రలేఖలు స్పెషల్ పాటల పల్లకిలో మీ పేరుతో పాటుగా పాట వినిపించడానికి ఒక లేఖను తీసుకొని అందులో మీకు ఇష్టమైన పాట, సినిమా పేరు, మీ పేరు ప్రాంతం రాసి మా చిరునామాకు పంపించండి. మీరు చిత్రలేఖలు పంపించాల్సిన మా చిరునామా చిత్రలేఖలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం, పిన్కోడ్ 530003. చిరునామా మరొకసారి మీ అందరి కోసం, చిత్రలేఖలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం, పిన్కోడ్ 530003. కేవలం కొత్త పాటలు మాత్రమే రిక్వెస్ట్గా పంపించండి. ఇది మా తరపు నుంచి మా చిన్న రిక్వెస్ట్ అనమాట. సో ఇంకా ఆలస్యం లేకుండా చిత్రలేఖలు స్పెషల్ పాటల పల్లెకి నిన్నే ప్రేమిస్తా మూవీ నుంచి హరిహరన్ వాయిస్లో ఓ సూపర్ హిట్ మెలోడీతో వినిపించబోతున్నా, వింటూ ఎంజాయ్ చేయండి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. ఇది వాళ్ళరించే కేరటం వాళ్ళకించు ఆనందించు అందరికి పంచు పాటల పల్లకి ప్రోగ్రామ్ చిత్రలేఖలు స్పెషల్ పాటల పల్లకి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఫస్ట్ లెటర్ ఎవరు ఎక్కడి నుంచి రాస్తారో చూసే కంటే ముందు మీరు కూడా వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ చేయొచ్చు. 6304767436 అనే నెంబర్కి మీకు కావలసిన పాట, సినిమా పేరు, మీ పేరు ప్రాంతాన్ని టైప్ చేసి వాట్సాప్లో ఒక్కటంటే ఒక్క మెసేజ్ పంపించండి. అలాగే మెసేజ్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు పంపించే సాంగ్స్ 2000 తర్వాత రిలీజ్ అయిన సాంగ్స్ అయ్యేలా చూసుకోండి. ప్లే చేసే మా బాధ్యత మాత్రం నాది. ఖచ్చితంగా 11 గంటల వరకు కూడా మీరు కోరిన పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం చిత్రలేఖలు స్పెషల్ పాటల పల్లకిలో. మరి ఫస్ట్ లెటర్ ఎవరు ఎక్కడి నుంచి అంటే ఎస్కోట విజయనగరం నుంచి రాస్తున్నారు సురేష్, ఆనంద్, మోహన్ వీరందరూ కూడా నీ స్నేహం మూవీ నుంచి మాకు చినుకు తడికి అనే సాంగ్ని వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు చిత్రలేఖ ద్వారా ఒక లెటర్ రాసి. సో మరి మీకోసం ఈ పాటను వినిపించబోతున్నా. ఆకాశం నుంచి రాలే ప్రతి వాన చినుకు కూడా భూమిని తాకినప్పుడు వచ్చే శ్వాస వాసన ఎలా ఉంటుందో తెలుసా? చాలా బాగుంటుంది. అది పీల్చినప్పుడు కూడా మనకు తెలియకుండానే ఒక సరికొత్త అనుభూతిని ఫీల్ అవుతాం అనమాట. అలాంటి ఒక మధురమైన జ్ఞాపకం లాంటి పాటే ఇదిగో ఈ పాట కూడా. స్నేహానికి ప్రేమకి మధ్యన ఉన్న ఆ సన్నని గీతని అక్షర రూపంలో మారిస్తే ఈ పాటే గుర్తొస్తుంది. మరి ఈ పాటని శ్రీవేణి సీతారామ శాస్త్రి గారు రాయిగా ఈ పాటని ఉష ఆలపించారు ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ కంపోజిషన్లో. మరి పాటను వినిపిస్తున్నా, వింటూ ఆనందించండి, ఆస్వాదించండి.

స్నేహంలోని స్వచ్ఛతను, ఆ స్నేహంలో తెలియకుండానే మలిచే ప్రేమను ఇంతకంటా అందంగా ఎవరూ వర్ణించలేరేమో అనే సాగిపోయే ఈ చినుకు తడికి పాటని మీ అందరి కోసం వినిపిస్తున్నా, వింటూ ఆనందించండి.

ఎస్, కాలం అనేది నదిలా పారుతుందనుకోండి, కొన్ని కొన్ని జ్ఞాపకాలు మాత్రం నది పక్కన తీరంలాగా పచ్చని చెట్లాగా అలాగే నిలిచిపోతాయి. అలాంటి వాటిలోనే చిన్ననాటి దోస్తి ఒకటి. ఆ నింగి నేలకి కలిసినంత స్వచ్ఛంగా ఉంటుంది చిన్ననాటి స్నేహం అనేది. కలుషణం తెలియని వయసులోనే ఒకరి కోసం ఒకరు దాచుకున్న చిన్న చిన్న ముచ్చట్లు కానివ్వండి, దోసట్లకి తెచ్చుకున్న వెన్నెల ముక్కలు కానివ్వండి, అవి ఎప్పటికీ కరిగిపోవు. వయసుతో పాటు దూరం పెరిగినా సరే మనసుల మధ్య దూరం పెరగదు అని నిరూపించిన ఒక అద్భుతమైన మూవీ మనసు అంతా నువ్వే. మనందరి మనసులో ఉండిపోయే ఇలాంటి ఈ మూవీ నుంచి మాకోసం ఒక సాంగ్ వినిపించండి, అది కూడా తూనీగా తూనీగా అనే సాంగ్ వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి. గవరపాలెం నుంచి సత్యనారాయణ, మహేంద్ర, గణేష్, వరలక్ష్మి వీరంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మరి మీతో పాటుగా వింటున్న లిజనర్స్ అందరి కోసం కూడా ఈ సూపర్ ట్రాక్ వినిపించబోతున్నా. అండ్ ఈ పాటని పాడింది ఎవరో మీకు ఈ పాటకే అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఉషా సంజీవిని పాడారు. ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఎవర్ గ్రీన్ హిట్ మూవీ మనసంతా మూవీ నుంచి ఈ పాటను వినిపిస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేయండి.

ఎస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫేవరెట్ ప్రోగ్రామ్. చిత్రలేఖలు స్పెషల్ పాటలు పల్లకిని వింటున్నాం. మరి తరువాత ఇంకొకరు కూడా లెటర్ రాశారు. ఎవరు ఎక్కడి నుంచో చెప్పే కంటే ముందు ఈ పాటతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు లైఫ్ లో కూడా వినే ఉంటారనమాట. అదే అందరు ఫస్ట్ వినే పాట. ఏ పాట? లాలిపాట. మరి మనకు ఫస్ట్ వినిపించే ఆ సింగర్ ఎవరు? ఇంకెవరో కాదు, మన అమ్మే కదా వినిపిస్తుంది. రాత్రి నిశ్శబ్దంలో జోలపాట ఎంత ప్రశాంతతనిస్తుందో అలాంటి పాటే ఒక జుమ్మంది నాదంలోని లాలి పాడుతున్నది అనే పాట. ఈ పాట కేవలం పెదాల నుంచి వచ్చిన ఒక స్వరం మాత్రమే కాదు, రెండు మనసుల మధ్య సాగే ఒక నిశ్శబ్ద సంభాషణ అని చెప్పుకోండి. మనల్ని లాలిపుచ్చడానికి చిన్నప్పుడు చాలని లాలిపాటలు వినే ఉండుంటాం, అందులో ఇలాంటి పాట, ఈ పాట కూడా ఒకటి. మరి ఈ మూవీకి కీర్వాణి మ్యూజిక్ కంపోజ్ చేశారు. అండ్ పాట విన్నంతసేపు కూడా నిజంగానే జోల పాట పడుకోవాలని కూడా మనందరికీ అనిపిస్తూ ఉంటుంది. అంత హాయిగా సాగిపోయే ఈ పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించారు. మరి ఇంకా పాటని మా పేరు మీదుగా వినిపించండి అంటూ చిత్రలేఖలు స్పెషల్ పాటల పల్లికి లెటర్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. ములకలపల్లి గ్రామం అనకాపల్లి జిల్లా నుంచి భారతి, ఉపేంద్ర, గణేష్, హేమ, భాగ్యం వీరంతా కూడా రిక్వెస్ట్ చేశారు. మరి తప్పకుండా మరి మీకోసం సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటని వినిపించబోతున్నా. వింటూ ఆనందించండి, ఆస్వాదించండి. ఓన్లీ ఆన్ FM 102 రెయిన్బో సాగరికలో.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గీతామాధురి బాలాజీ దీపు పాడిన పాటను విన్నారు జుమ్మందినాథం మూవీ నుండి. తరువాత మనందరం కూడా వినబోయేది ఒక ఉత్తరాంధ్ర జానపదం అనమాట. జానపదం అంటేనే జనాల మనసులు గెలిచిన పదాలతో కూడిన పదాలు. సో అలాంటి పాటల్లో నుంచి మాకోసం పలాస 1978 అంటూ 2000

20లో వచ్చింది కదా ఈ మూవీలో నుంచి నెక్లెస్ గొలుసు అనే పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి. ఆరిలవ శ్రీకాంత్ నగర్ నుంచి విజయ, కోటేశ్వరరావు, రమణ, కోర్మారావు, దామోదర, వేదప్రకాష్ వీరందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మరి మీతో పాటుగా వింటున్న లిజనర్స్ అందరి కోసం కూడా ఈ పాటను వినిపించబోతున్నా. ఈ పాటని రఘు కుంచే పాడగా మ్యూజిక్ కూడా తనే కంపోజ్ చేశారు. ఇంకెందుకు లేట్, వినిపిస్తున్నా, వింటూ ఎంజాయ్ చేయండి, వీలైతే డాన్స్ కూడా చేయండి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. ఇది ఒలరించే కేరటం మాలకించు ఆనందించు అందరికీ పంచు. రైట్ నౌ పాటల పల్లికిలో చిత్రలేఖలు స్పెషల్ పాటల పల్లికిలో ఉన్నాం. మరి నెక్స్ట్ మనందరం కూడా వినబోయే పాట ఎస్ ఇదే పాట అనమాట వినబోతున్నాం. మరి ప్రేమించడం అనేది ఎంత అందంగా ఉంటుందో, ఆ ప్రేమలో ఒంటరిగా మిగిలిపోవడం అనేది అంతకంగా నరకంగా ఉంటుంది. కానీ అంతకన్నా పెద్ద నరకం ఒకటి ఉంటుందంట, అదే రెండు ప్రేమల మధ్య నలిగిపోవడం. ఒకటేమో కనుపాపుల్లో దాచుకున్న మొదటి ప్రేమ, మన ఊహ తెలియని వయసులోనే మన ఊపిరిగా మార్చిన నిఖార్సైన ప్రేమ. మరి మరొకటి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మనల్ని అపురూపంగా చూసుకున్న మరో ప్రేమ. ఒకరి కళ్ళల్లో ఆ పాత జ్ఞాపకాలు తాడి, ఇంకొకరి కళ్ళల్లో మనతో గడపాలి రేపు అనే ఆ కళలు తాలూకు. ఈ రెండింటినీ కూడా రెండు మనుషుల మధ్య కాకుండా రెండు మనసుల మధ్య జరిగే ఒక మంచి యుద్ధంగా చూపించిన అద్భుతమైన మూవీ సాయి రాజేష్ నీలం దర్శకత్వంలో వచ్చిన బేబీ మూవీ. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ యాక్ట్ చేసిన ఈ మూవీ నుంచి మా కోసం ఓ రెండు ప్రేమ మేఘాలిల అనే పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి. తప్పకుండా ప్రతాప్ గారు, మరి మీరు కోరిన పాట శ్రీరామ్ చంద్ర వాయిస్లో వినిపించబోతున్నా. వింటూ ఎంజాయ్ చేయండి ఇప్పుడు పాటల పల్లికిలో.

మీరు వింటున్నది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. ఇది ఓడరించే కేరటం మాలకించు ఆనందించు అందరికి పంచు. మరి రైట్ నౌ పాటల పల్లకి చిత్రలేఖలు స్పెషల్ పాటల పల్లకిలో ఉన్నాం. మరి మీరు కూడా వచ్చే మంగళవారం చిత్రలేఖలు స్పెషల్ పాటల పల్లకి లెటర్ రాయాలి అనుకుంటే వెంటనే ఒక లెటర్ తీసుకొని అందులో మీకు ఇష్టమైన పాట, సినిమా పేరు, మీ పేరు, ప్రాంతాన్ని ఇవన్నీ కూడా టైప్ చేసి కాదు రాసి మీకు వీలైతే ఆ పాట అంటే ఎందుకు ఇష్టమో అది కూడా మెన్షన్ చేస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే చిరునామాకి పంపించండి. మీరు చిత్రలేఖలు పంపించాల్సిన మా చిరునామా చిత్రలేఖలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం, పిన్కోడ్ 530003. ఈ చిరునామాకి పంపించండి. ఏమో వచ్చే మంగళవారం చిత్రలేఖలు స్పెషల్ పాటల పలికిలో ఫస్ట్ పాట మీదే అవ్వచ్చేమో కదా. మరి నెక్స్ట్ మనందరం కూడా వినబోయే పాట వన్ ఆఫ్ ది ట్రెండింగ్ సాంగ్ అని కూడా చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో రీల్స్లో, షార్ట్స్లో చాలింటి దగ్గర చూస్తూనే ఉన్నామన్నమాట. ఎంతకంటే ముందు ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే 2011లో వచ్చింది, మనందరినీ కూడా బాగా భయపెట్టింది. అందుకే ఈ మూవీకి సీక్వెల్గా 1, 2 and 3 అని కూడా వచ్చాయన్నమాట. ఇందుకీ ఆ మూవీ ఏంటి అంటే రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన కాంచన మూవీ గురించి చెప్తున్నాను. తనే డైరెక్ట్ చేసి, తనే ప్రొడ్యూస్ చేసి అండ్ తనే హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీలో నుంచి నలుపు నేరేడంటి కళ్ళవాడ అనే పాటని వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి శిరీష, శ్రీనివాస్, మోక్షజ్ఞ, గౌతమ్, నాయుడుతోట విశాఖపట్నం నుంచి రిక్వెస్ట్ పంపిస్తున్నారు. మరి తప్పకుండా వినిపించేస్తా. మరి ఇంతకీ ఈ పాటని పాడింది ఎవరు, రాసింది ఎవరు అనుకుంటున్నారా? ఎవరంటే సుజిత్ సంతోషన్ అండ్ రీటా పాడారు అండ్ ఎస్ఎస్ ధమన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా రాకెన్ మౌళి రాశారు. ఇంకా లేట్ చేయకుండా వినిపించేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేయండి ఓన్లీ ఆన్ ఎఫ్ 102 రెయిన్బో సాగరికలో.

శ్రోతలకు గమనిక. మౌనంగా ఉండకండి, గళ్ళమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకుల్లో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నంకి సమాచారం అందించండి. సంప్రదించండి 0891273322 ఆర్ 9492783344 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800425000100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ నేరాలే. గమనిక సమాప్తం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్

0: నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. 5 వేళ రిచ్చకెరడం, మాలకించు, ఆనందించు, అందరికీ పంచు. రైట్ నౌ పాటలే పల్లకి ప్రోగ్రామ్ లో కొనసాగిపోతూ ఉన్నాం. మరి నెక్స్ట్ మనందరం కూడా వినబోయే పాట నిజంగా అందరికీ నోస్టాల్జియా ఫీల్ ఇస్తుంది అన్నమాట. తెలుగు వారి ఇంట్లో పెళ్ళి అంటే ఒక కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, అదొక అందమైన హరివిల్లి లాంటిది. పందిరి రాట్లు, పచ్చని తోరణాలు, బంధువుల కోలాహలాలు, వీటన్నింటికి మధ్య ఒక అమ్మాయి పెళ్లి కూతురుగా ముస్తాబవుతుంటే ఆ కళే వేరు. అవునండి, చెంపకి చుక్కను పెట్టి, పాదాలకి పారాన్ని పోసి, చేతికి ముత్యాల గాజులు వేసి, ఆ ముత్యాల బొమ్మని అత్తింటికి పంపే వేళ కళ్ళల్లో ఒకవైపు ఆనంద బాష్పాలు, మరోవైపు పెదవులపై చిరునవ్వులు కలగలిసిన ఒక అపురూపమైన క్షణం అది. మరి అలాంటి మహారాణి లాంటి పెళ్లికూతురిని పల్లకిలో ఊరేగిస్తూ మన కళ్ళ ముందుకు తీసుకొచ్చిన వన్ ఆఫ్ ది మూవీ పల్లకిలో పెళ్లికూతురు. మరి ఈ మూవీ నుంచి టైటిల్ ట్రాక్ మా పేరు మీదుగా వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి విశాఖపట్నం బీసీ రోడ్, గాజువాక నుంచి భువనశ్రీ, సూర్యకుమారి, శంకర్రావు, కళ్యాణి కృష్ణారావు, శ్రీ మహిమ్, శ్రీధర్ పొన్ను, వీరందరూ కూడా రిక్వెస్ట్ పంపించారు. మరి తప్పకుండా మరి మీకోసం ఈ మూవీలో నుంచి ఈ టైటిల్ ట్రాక్ను వినిపించబోతున్నా. ఎంఎం కీరివాణి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాటని చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర ఆలపించారు. ఇంకెందుకు లేట్, మరి వినేద్దాం ఆ పాటని. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక. 5 వేళ రిచ్చకెరడం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

ఎస్, మరి అలా మొదలైన పాటల పల్లకిలో నెక్స్ట్ మా కోసం అలా మొదలైంది మూవీ నుంచి ఏదైనా ఒక పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి వాసవి శేఖర్. ఏవియన్ కాలేజ్ డౌన్ నుంచి అడుగుతున్నారు అండ్ అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్. అండ్ మరి మీరు అడిగిన ఈ మూవీకి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. డైరెక్టర్ నందిని రెడ్డికి ఇదే ఫస్ట్ ఫిల్మ్ అండ్ అంతేకాదు హీరోయిన్ నిత్యా మీరన్ కూడా ఇదే హీరోయిన్గా ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీలో హీరోగా నానే యాక్ట్ చేశారు. అండ్ వీళ్ళిద్దరికి ఫస్ట్ ఫిల్మే కాదు, వీళ్ళిద్దరికి బెస్ట్ ఫిల్మ్ కూడా. ఎందుకు అంటే బెస్ట్ యాక్ట్రెస్గా నిత్యా మీరన్కి, బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఎ డైరెక్టర్గా, ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఎ డైరెక్టర్గా బివి నందిని రెడ్డికి, ఇద్దరికి కూడా నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. మరి ఈ మూవీ నుంచి మా కోసం ఒక పాటను వినిపించమంటూ కోరిన వాళ్లతో పాటుగా మీ అందరి కోసం నేను వినిపించబోయే పాట ఏంటో ఏంటి ఏంటి అని అనుకుంటున్నారా? ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే అంటూ నిత్యా మీరన్ వాయిస్లో అండ్ దీపు పాడిన ఈ పాటని లక్ష్మీ భూపాల్ సాహిత్యంతో వినిపించబోతున్న కళ్యాణ్ మలిక్ అందించిన మ్యూజిక్లో విన్ టు ఎంజాయ్ చేయండి ఓన్లీ ఆన్ FM 102 రెయిన్బో సాగరిక పాటల పల్లికిలో.

0: ఎస్, అంతే అనమాట. సో ప్రతి ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి ప్రతి ఒక్క దగ్గర జరుగుతూనే ఉంటాయి అనమాట. సో అవన్నీ లీవ్ ఇట్. అండ్ పాటల పల్లెకిలో నెక్స్ట్ మనందరం వినబోతున్న పాట శేఖర్ కమలా దర్శకత్వంలో వచ్చిన గోదావరి మూవీ నుంచి అందంగా లేనా అంటూ సునీత పాడిన ఈ పాటని మా పేరు మీదుగా వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి శ్రీకాకుళం పోలాకి మండలం నుంచి ప్రభావతి వంశీ అడుగుతున్నారు. మరి మీకోసం వింటున్న లిజనర్స్ అందరికోసం వినిపిస్తున్నా, వింటూ ఎంజాయ్ చేయండి.
1: అంత లెవెల్ ఏంటో నీకు

0: ఇది పాటల పల్లకి అయిపోలేదు, మళ్ళీ తిరిగి 10:15 కొనసాగుతూ ఉంటుంది. సో వింటూనే ఉండండి FM 102 రెయిన్బో. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. సమయం 10:00 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం అనేది నేడు దేశం ముందున్న అతిపెద్ద జాతీయ లక్ష్యాల్లో ఒకటి. ఈ లక్ష్యమే వికసిత్ భారత్ ఎట్ 2047. ఇది కేవలం ఒక కాలపరిమితితో కూడిన అభివృద్ధి కార్యక్రమం కాదు. భారతదేశం ఎలా ఉండాలి,

0: ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడాలి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత స్థానం ఎలా ఉండాలి, యువతకు ఎలాంటి అవకాశాలు కల్పించాలి, వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతికత, విద్య, వైద్యం, మౌలిక వస్తులు, పర్యావరణం, ఇలా ప్రతి రంగంలో భారత్ ఎలాంటి మార్పు సాధించాలి అనే అంశాలకు సమగ్ర సమాధానమే వికసిత్ భారత్ ఎట్ 2047. వికసిత్ భారత్ గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ,
1: आज भारत ने भी एक बहुत बड़ा सपना देखा और वो सपना है जब आजादी के 100 साल होंगे 2047 में हम विकसित भारत बना के रहेंगे 140 करोड़ देशवासियों के पुरुषार्थ से इस लक्ष्य को हमें हासिल करना है।
0: భారత ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా వేగంగా విస్తరిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడీపీ వృద్ధి 7.6% అంచనా వేయబడింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రదర్శించడం దేశ సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. తయారీ రంగం, సేవారంగం, నిర్మాణ రంగం, మౌలిక వస్తులు, పెట్టుబడులు, దేశీయ వినియోగం, ఇవన్నీ భారత ఆర్థిక ప్రగతికి చోదక శక్తులుగా మారుతున్నాయి. భారత్ కేవలం ప్రపంచ మార్కెట్లో వినియోగదారుగా కాకుండా ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మేక్ ఇన్ ఇండియా నుంచి మేక్ ఫర్ ది వరల్డ్ వరకు దేశీయ తయారీని పెంచుతూ ఎగుమతులను విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
1: हम एक मेजर इकोनॉमी में फास्टेस्ट ग्रोइंग इकोनॉमी बन गए हैं.
0: ఒకప్పుడు బ్యాంకింగ్ సేవల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి, ఇప్పుడు చేతిలోని మొబైల్తోనే క్షణాల్లో లావాదేవీలు. ఇది డిజిటల్ విప్లవం తీసుకొచ్చిన మార్పు. యూపీఐ, ఆధార్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వ్యవస్థలు భారతదేశాన్ని డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ముందంజలో నిలబెట్టాయి. చిన్న వ్యాపారి నుంచి పెద్ద సంస్థ వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు డిజిటల్ చెల్లింపులు ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. భారత్ రూపొందించిన డిజిటల్ పరిష్కారాలను ఇతర దేశాలు కూడా పరిశీలిస్తున్నాయి. ఇదే డిజిటల్ ఇండియా నుంచి డిజిటల్ లీడర్గా ఎదుగుతున్న భారత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి సెమీకండక్టర్ల వరకు భవిష్యత్ ప్రపంచాన్ని నిర్ణయించబోయే రంగాల్లో సాంకేతికత అత్యంత కీలకం.
1: हमने पिछले दिनों एआई इंपैक्ट समिट किया था. एआई का विस्तार बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा करना चाहता हूं, हमने तय किया है कि आने वाले एक वर्ष में 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे.
0: कृत्रिम मेधस्सु, आर्टिफिशियल इंटेलिजेंस, सेमी कंडक्टर्लू, क्वांटम कंप्यूटिंग, रोबोटिक्स, ड्रोनलू, अंतरिक्ष सांकेतिकता वंटि रंगाल्लो భారత్ తన సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోంది. కృత్రిమ మేధస్సును కేవలం సాంకేతిక రంగానికే పరిమితం చేయకుండా వ్యవసాయం, వైద్యం, విద్య, పరిపాలన, రవాణా, పరిశ్రమలు వంటి విభిన్న రంగాల్లో ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెమీకండక్టర్ తయారీ రంగంలో పెట్టుబడులు, దేశీయ చిప్ తయారీ సామర్థ్యాన్ని పెంచే చర్యలు భవిష్యత్తులో భారతదేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సరఫరా గొలుసులో మరింత కీలక భాగస్వామిగా నిలబెట్టే అవకాశం ఉంది.
1: ఎలక్ట్రానిక్ గూడ్స్ హోగా, హమారే మెడికల్ ఇక్విప్మెంట్ హోంగే, హమారే ట్రాన్స్పోర్ట్ కే రాస్తే హోంగే, హర్ కిసీ మే చిప్ అనివార్య హై ఔర్ ఇసే చిప్ కే బినా దునియా థమ్ జాయే ఐసీ స్థితి పదా హో జాయే ఔర్ ఇసలియే భారత్ నే ఆత్మనిర్భర్ హోనే కీ దిశా మే అప్నా సెమీకండక్టర్ ప్లాంట్, బడా సెమీకండక్టర్ ప్లాంట్, 3 సెమీకండక్టర్ ప్లాంట్ షురూ హో చుకే.
0: యువశక్తి వికసిత్ భారత్కు ప్రధాన బలం. భారత్కు ఉన్న అతిపెద్ద బలం యువజనాభా. దేశ జనాభాలో పెద్ద సంఖ్యలో యువత ఉండటం ఒక అపారమైన అవకాశంగా మారింది. ఈ యువతకు నాణ్యమైన విద్య, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, స్టార్టప్లకు ప్రోత్సాహం, పరిశోధన, ఆవిష్కరణలకు అవకాశాలు కల్పించటం వికసిత్ భారత్లో కీలకంశాలు. స్టార్టప్ సంస్కృతి దేశంలోని చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలన్నదే కొత్త భారత్ ఆకాంక్ష. ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, అంతరిక్షం, కృత్రిమ మేధస్సు, రక్షణ, సాంకేతికత, ఫిన్టెక్ వంటి రంగాల్లో యువభారత్

0: భారతం కొత్త ఆలోచనలతో ముందుకు వస్తోంది. వికసిత్ భారత్ అంటే కేవలం మహానగరాల అభివృద్ధి కాదు, గ్రామం అభివృద్ధి చెందితేనే భారత్ అభివృద్ధి చెందుతుంది. గ్రామీణ రహదారులు, విద్యుత్, త్రాగునీరు, ఇంటర్నెట్, ఆరోగ్యం, విద్య, ఉపాధి, వ్యవసాయ మౌలిక వసతులు, ఇలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అంశాలపై దృష్టి పెరుగుతోంది. గ్రామీణ ఉపాధిని జీవనోపాధితో అనుసంధానించటం, ఉత్పాదక ఆస్తులను సృష్టించటం, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయటం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. గ్రామం నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు అనే దిశగా గ్రామీణ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించటం వికసిత్ భారత్లో మరో ముఖ్యమైన అడుగు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి ప్రత్యేక స్థానముంది. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పాటు డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, సెన్సార్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్కెట్లు వంటి ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలోకి తీసుకురావడం ద్వారా రైతుల ఉత్పాదకతను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంట ఉత్పత్తి నుంచి నిల్వ, ప్రాసెసింగ్, రవాణా, మార్కెటింగ్ వరకు మొత్తం విలువ గొలుసును బలోపేతం చేయడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచే అవకాశాలు ఏర్పడుతున్నాయి. అన్నదాతను కేవలం ఉత్పత్తిదారుడిగా కాకుండా వ్యవసాయ వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడం భవిష్యత్ వ్యవసాయానికి కొత్త దిశ. అభివృద్ధి చెందుతున్న దేశానికి బలమైన మౌలిక వస్తువులు అవసరం. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలు, ఆధునిక రైల్వేలు, మెట్రో రైళ్లు, విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్ పార్కులు వంటి మౌలిక వస్తువుల విస్తరణ కొనసాగుతోంది. పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలు వివిధ రవాణా మార్గాలను సమన్వయం చేస్తూ సరుకు రవాణా సమయం, వ్యయాన్ని తగ్గించే దిశగా పనిచేస్తున్నాయి. మౌలిక వస్తువుల అభివృద్ధి అంటే కేవలం రోడ్లు నిర్మించడం కాదు, అది పెట్టుబడులకు మార్గం, పరిశ్రమలకు ప్రోత్సాహం, ఉద్యోగాలకు అవకాశం, ప్రాంతీయ అభివృద్ధికి బాట. పచ్చని భారత్, సుస్థిర భారత్. అభివృద్ధి ఎంత వేగంగా జరిగినా పర్యావరణ పరిరక్షణను విస్మరించలేం. అందుకే గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాలపై భారత్ దృష్టి సారిస్తోంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక అభివృద్ధితో పాటు పర్యావరణ సమతుల్యతను సాధించాలనే ప్రయత్నం కొనసాగుతోంది. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఆరోగ్యకరమైన పర్యావరణం అందించడం కూడా వికసిత్ భారత్లో భాగమే.
1: ఎనర్జీ సెక్యూరిటీ హమారే సమయ కి మాంగ్ హై ఔర్ ఇసిలియే హమ్నే పెహలే సే హీ ఉస్ దిశా మే ఏక్ కే బాద్ ఏక్ మజబూత్ కదమ్ ఉఠాయే హై. ఎనర్జీ సెక్యూరిటీ కా ఏక్ బడా మాధ్యమ హై పరమాణు ఊర్జా, న్యూక్లియర్ ఎనర్జీ. హమ్నే పార్లమెంట్ మే శాంతి యాక్ట్ పాస్ కర్ కర్ కే ఏక్ నయే లక్ష్య తరఫ్ జానే కా రాస్తా తయ్ కర్ లియా హై. 2047 తక్ హమ్ 100 గిగావాట్ న్యూక్లియర్ పవర్ కా లక్ష్య లేకర్ కే చల్ రహే హై.
0: అభివృద్ధి చెందే దేశానికి ఆరోగ్యవంతమైన ప్రజలు అవసరం. ప్రాథమిక ఆరోగ్య సేవల నుంచి అత్యాధునిక వైద్య సదుపాయాల వరకు ఆరోగ్య రంగంలో మౌలిక వసతులను బలోపేతం చేయటం, డిజిటల్ హెల్త్ సేవలను విస్తరించటం, వైద్య విద్యా అవకాశాలను పెంచటం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యమే సంపద అనే భావనను కేవలం నినాదంగా కాకుండా ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండే నాణ్యమైన ఆరోగ్య సేవలుగా మార్చటం వికసిత భారత్లో ముఖ్యమైన లక్ష్యం. వికసిత భారత్కు మరో ప్రధాన పునాది జ్ఞానం. 21వ శతాబ్దపు ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా విద్యా వ్యవస్థలో నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యం పెరుగుతోంది. పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మకత, సమస్యా పరిష్కార సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలను సిద్ధం చేయాల్సిన అవసరముంది. జ్ఞానమే శక్తి, నైపుణ్యమే అవకాశానికి తలుపు, ఆవిష్కరణే భవిష్యత్తుకు బాట. అంతరిక్షంలో కొత్త శిఖరాలు అధిరోహించిన భారత అంతరిక్ష రంగం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్ విజయాలు, సౌర పరిశోధన, అంతరిక్ష ప్రయోగాలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యం భారత అంతరిక్ష సామర్థ్యాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాయి. భవిష్యత్తులో అంతరిక్ష రంగం పరిశోధనకే పరిమితం కాకుండా కమ్యూనికేషన్, వాతావరణ అంచనాలు, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ, నావిగేషన్ వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషించనుంది. వికసిత భారత లక్ష్యం దేశీయ అభివృద్ధితో పాటు ప్రపంచ వ్యవస్థలో భారతదేశ పాత్రను కూడా విస్తరించటం. భారత్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామిగా ఎదుగుతోంది. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, అంతరిక్షం, ఆరోగ్యం, ఇంధనం, దౌత్యం, ఇలా

అనేక రంగాల్లో భారతదేశం తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. వసుధైక కుటుంబం అనే భారతీయ ఆలోచనతో ప్రపంచంతో భాగస్వామ్యాలను బలోపేతం చేస్తూ ప్రపంచ సమస్యలకు పరిష్కారాల్లో భాగస్వామిగా నిలవాలన్నది భారతదేశం ఆకాంక్ష. ప్రతి పౌరుడి

0: నిర్మించేది ప్రజలే. రైతు తన పొలంలో ఉత్పాదకత పెంచడం ద్వారా, యువత కొత్త ఆలోచనతో స్టార్టప్ ప్రారంభించడం ద్వారా, విద్యార్థి కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం ద్వారా, వ్యాపారి నాణ్యతను పెంచడం ద్వారా, ఉద్యోగి తన పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా, ప్రతి పౌరుడు పర్యావరణాన్ని కాపాడటం ద్వారా దేశ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించవచ్చు. 2026 నుంచి 2047 వరకు ఉన్న కాలం భారతదేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక దశ.
1: అప్నే సంకల్పం ఔర్ అప్నే సామర్థ్య కే దమ్ పర్ ఆగే బడతా హై. బడే సప్నే హమారీ సోచ్ కో విస్తార్ దేతే హై. హమారే సంకల్ప దృఢ హోనే చాహియే. జబ్ సంకల్ప దృఢ హోతా హై తో కఠినాయియో సే ఆపదాఓ కే బీచ్ సే రాస్తే నికాల్నే కా సామర్థ్య అప్నే ఆప్ ఉభర్ కర్కే ఆతా హై.
0: ప్రపంచం వేగంగా మారుతోంది. కృత్రిమ మేధస్సు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోంది. వాతావరణ మార్పులు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ప్రపంచ సరఫరా గొలుసులు పునర్వ్యవస్థీకృతమవుతున్నాయి. సాంకేతిక పోటీ పెరుగుతోంది. ఈ మార్పుల మధ్య భారత్ తన యువశక్తిని, ఆర్థిక సామర్థ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రజాస్వామ్య బలాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరముంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ అంటే ఆర్థికంగా బలమైన భారత్, సాంకేతికంగా అగ్రగామి భారత్, ఆరోగ్యవంతమైన భారత్, నైపుణ్యవంతమైన యువత కలిగిన భారత్, ఆధునిక వ్యవసాయంతో ముందుకు సాగే భారత్, ప్రపంచస్థాయి మౌలిక వసతులు కలిగిన భారత్, సుస్థిరమైన పచ్చని భారత్, అందరికీ సమాన అవకాశాలు కల్పించే భారత్, ప్రపంచానికి నాయకత్వం వహించే భారత్, ఇదే వికసిత్ భారత్ ఎట్ 2047 లక్ష్యం. స్వాతంత్ర శతాబ్ది వేడుకల నాటికి ఒక కొత్త భారతాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న సంకల్పం నెరవేరాలంటే అభివృద్ధి వేగం పెంచాలి, ఆవిష్కరణలను ప్రోత్సహించాలి, యువశక్తిని వినియోగించాలి, గ్రామీణ భారతాన్ని బలోపేతం చేయాలి, ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. అప్పుడు మాత్రమే వికసిత్ భారత్ ఎట్ 2047 ఒక లక్ష్యం నుంచి వాస్తవంగా మారుతుంది. నేటి సంకల్పం రేపటి వికాసం, నేటి కృషి రేపటి సమృద్ధి, నేటి యువశక్తి రేపటి మహాశక్తి. 2047 వైపు భారత్, అభివృద్ధి వైపు భారత్, వికాసం వైపు భారత్, వికసిత్ భారత్ వైపు భారత్.
2: వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన డాక్టర్ గూడవల్లి రాంబాబు. వ్యాఖ్యానం ఎల్లాప్రగడ బాలకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో. సాగరిక ఇదోళ నుంచి కేరటం ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. రైట్ నౌ పాటలు పలికి ప్రోగ్రామ్ లో కొనసాగిపోతూ ఉన్నాం. మరి నెక్స్ట్ జోరిగా హుషారుగా రాబోతున్న పాట ఏ పాట అని ఆలోచిస్తున్నారు కదా. సో అసలు ఆలోచించకండి, నేను అన్నాను కదా, చెప్పేస్తా. కేవీజీ భాస్కర్ దర్శకత్వంలో వేణులయ్య, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మూవీ స్వయంవరం. అండ్ ఈ మూవీకి ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా వందే మాతృ శ్రీనివాస్కి అవార్డు వచ్చింది. అంతేకాదు ఈ మూవీలో పాటలు పాడిన కేఎస్ చిత్రకి బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్గా కూడా అవార్డు వచ్చింది. ఈ మూవీ హీరో హీరోయిన్స్కి కూడా స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్స్ వచ్చాయన్నమాట. మరి ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఈ మూవీస్లో నుంచి మాకోసం కీరవాణి రాగంలో అంటూ ఉదిత్ నారాయణ్ స్వర్ణలత పాడిన పాటని వినిపించండి అంటూ లిరిక్స్ రమణ సీతమ్మ నాగులాపల్లి నుంచి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా వింటున్నామంటూ రిక్వెస్ట్ పంపించారు. సో తప్పకుండా మరి మీతో పాటుగా వింటున్న లిజనర్స్ అందరికోసం ఈ పాటను వినిపించబోతున్నా. వింటూ ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి. FM 102 రెయిన్బో సాగరిక ఇదో అలరించి కేరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

చంద్రమహేష్ దర్శకత్వంలో శ్రీకాంత్ రాశి. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో 1999 లో రిలీజ్ అయింది ప్రేయస్ రవి అనే మూవీ. ఈ మూవీ ఎంత హిట్ అయిందో ఈ పాట కూడా అంతకు మించి హిట్ అయిందని చెప్పొచ్చు. డి రామానాయుడు ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీకి ఎంఎం శ్రీలేఖ మ్యూజిక్ కంపోజ్ చేశారు. అండ్ కేఎస్ చిత్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆడిపించిన ఈ పాట మా ఫేవరెట్ సాంగ్ అండి. అందుకే మన ఫేవరెట్ షో పాటల పల్లికిలో వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి. గొల్లపాలెం నుంచి నూకలి కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనీష వీరందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మరి మీకోసం వినిపించేస్తున్నా, వింటూ ఎంజాయ్ చేయండి.

మీరు వింటున్నది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదోడరించే కేరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. రైట్ నా చిత్రలేఖలు స్పెషల్ పాటల పల్లికిలో ఉన్నా, మరి మీరు కూడా వచ్చే మంగళవారం చిత్రలేఖలు స్పెషల్ పాటల పల్లికిలో ఒక లెటర్ ద్వారా సాంగ్ రిక్వెస్ట్ కనుక పంపించాలి అనుకుంటే లేట్ చేయకుండా వెంటనే ఒక లెటర్ తీసుకోండి. అందులో మీకు ఇష్టమైన పాట ఏంటో, సినిమా పేరేంటో, మీ పేరు ప్రాంతాన్ని, ఇవన్నీ కూడా నీట్గా రాసి వీలైతే ఆ పాట అంటే మీకు ఎందుకు ఇష్టమో అది కూడా మెన్షన్ చేస్తూ మా లెటర్ ఆ లెటర్ని మా చిరునామాకు పంపించండి. మీరు పంపించాల్సిన మా చిరునామా చిత్రలేఖలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం, పిన్కోడ్ 530003. ఈ చిరునామాకు పంపించండి. వచ్చే మంగళవారం చిత్రలేఖలు స్పెషల్ పాటల పల్లికిలో ఫస్ట్ మీ పాటే వస్తుందేమో. మరి ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏ మూవీ నుంచి అనుకుంటారా? కన్నడలో అప్పు అంటూ వచ్చింది ఆ మూవీ. ఆ మూవీకి తెలుగు రీమేక్ గా

పూరి జగన్నాథ్, రవితేజ, రక్షిత వీళ్ళందరి కాంబినేషన్లో 2002లో వచ్చింది ఈడియట్, ఓ చంటిగాడి ప్రేమ కథ అంటూ వచ్చింది. అండ్ ఈ మూవీ తెలుగులో ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. అండ్ మ్యూజికల్గా కూడా బ్లాక్ బస్టర్ అయింది. అలాంటి ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసింది చక్రి. అండ్ ఈ మూవీలో ఉన్న చూపులతో గుచ్చి గుచ్చి అంటూ శంకర్ మహాదేవన్ పాడిన పాట, కందికొండ లిరిక్స్ అందించిన ఆ పాట మా ఫేవరెట్ సాంగ్. సో తప్పకుండా వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి. ఎన్ఏడి జంక్షన్ నుంచి కుమార్, చంద్రిక, రామ్ చరణ్, దిలీప్ వీరందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మరి మీకు అలాగే వింటున్న లిజనర్స్ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ను వినిపించబోతున్నాను. వింటూ ఎంజాయ్ చేయండి. వీలైతే ఈ మూవీలో ఈ సాంగ్లో ఒక హుక్ స్టెప్ కూడా ఉంటుంది, అది కూడా ట్రై చేయండి. ఓకేనా?

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: వెల్కమ్ బ్యాక్ టు అవర్ సూపర్ హిట్ మ్యూజిక్ షో పాటలు పల్లకి. ఎస్ ఫ్రెండ్స్, నాన్న అనే రెండు అక్షరాల పదంలో ఎంత ప్రేమ ఉంటుందో కదా. అదందరి మనందరికీ తెలిసిందే. కానీ ఆ నాన్న ప్రేమని, కూతురుతో ఆయనకున్న అనుబంధాన్ని వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన వన్ ఆఫ్ ది మూవీ డాడీ. ఇప్పుడు మనం వినబోయే పాట ఆ క్యూట్ అండ్ లవ్ అండ్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉన్న అలాంటి పాటను వినిపోతున్నాం డాడీ మూవీ నుంచి. అండ్ చిరంజీవి గారు డాడీగా యాక్ట్ చేశారనే కంటే జీవించేశారని చెప్పొచ్చు. అంత అద్భుతంగా ఉండే ఈ మూవీలో నుంచి గుమ్మాడి గుమ్మాడి అనే పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి. సో సాంగ్ రిక్వెస్ట్ ఎవరు పంపించారో నేను సాంగ్ తరువాత చెప్తా. ఈలోగా సాంగ్ వింటూ మనందరం కూడా వైబ్ అవుదాం. అండ్ ఈ మూవీలో ఈ సాంగ్ని హరిహరన్ పాడిగా శ్రీవిల్ల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. అండ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ కంపోజ్ చేసింది SA రాజ్కుమార్.

ఈ పాట మాకోసం వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించిన ఆ శ్రోతలు కె సత్యరావు, కెఎస్ లక్ష్మి, సంతోష్ కుమార్, ప్రసన్న, అభిరామ్, తుమపాల నుంచి అడుగుతున్నారు. తప్పకుండా మరి మీకోసం, మీటర్ లిజినెస్ అందరికోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్.

ఎస్, మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక ప్రసారాలని మీరు ఇప్పుడు రాజమహేంద్రవరంలో ఎఫ్ఎం 102.9 అలాగే కాకినాడలో ఎఫ్ఎం 100.1 మెగాహెడ్స్ పై, శ్రీకాకుళంలో ఎఫ్ఎం 102.7 మెగాహెడ్స్ పై వింటున్నారు, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచం మొత్తం మీద ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా సరే మన ప్రసారాలు వినాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్లో ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్కి వెళ్ళి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మన ప్రసారాలన్నింటినీ కూడా హ్యాపీగా వినేయచ్చు. మరి నెక్స్ట్ మన అందరూ కూడా వినబోయే ఒక పాట ఒక పవర్ఫుల్ మూవీలో ఉందని చెప్పొచ్చు. వి వినాయక్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, టబు, శ్రియ శరణ్ వీళ్ళ కాంబినేషన్లో 2002లో వచ్చిన ఒక ఫ్యాక్షన్ యాక్షన్ మూవీ చెన్నకేశవరెడ్డి. ఈ మూవీకి మణి శర్మ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ మూవీ మ్యూజికల్గా కూడా బ్లాక్ బస్టర్ అయిందనే విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ మూవీలో నుంచి మా కోసం నీ కొప్పుల్లో ఉన్న మల్లె తోట అనే సాంగ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య ఆలపించారు కదా, శ్రీనివాస సాహిత్యం అందించారు. ఈ పాట మా ఫేవరెట్ సాంగ్, అందుకే పాటల పల్లకిలో వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి. కార్ షెడ్ నుంచి రమ్య, కృష్ణ, విజయ, శివ, రోజా, శ్రీను, నాని, శంకర్, రాము, రమణ, సురేష్ వీరందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మరి మీ ఫేవరెట్ సాంగ్ మన ఫేవరెట్ షో పాటల పల్లకిలో వినిపించకపోతే ఎలా చెప్పండి, అందుకే వినిపించేస్తున్నాను. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కిరీటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

ఎస్, 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక పాటల పల్లకిలో మనం జోరిగా హుషారుగా పాటలతో కొనసాగుతూ అలా ఉన్నాం కదా. మరి నెక్స్ట్ మనందరం కూడా వినబోయే పాట మనసుకు నచ్చిన పాట వింటూ ఉంటే చాలు, కాలం తెలియకుండానే అలా కరిగిపోతూ ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు రాబోయే పాట కూడా సరిగ్గా అలాంటిదే. వర్షం చుక్కల మధ్య కురిసే ఒక అందమైన ప్రేమ కథ ఈ మూవీ. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది మూవీ వర్షం అని. మరి ప్రేమలో ఉన్న వారి హృదయాలను మెల్లగా కరికిస్తూ ఒక మధురమైన అనుభూతినిచ్చే ఈ మెలోడీ సాంగ్ మా కోసం వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి చౌటుప్పుల నుండి కస్తూరిరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ వీరంతా రిక్వెస్ట్ చేస్తున్నారు తప్పకుండా. మరి అలాగే వీరితో పాటుగా మాకు కూడా అదే పాటను వినిపించండి అంటూ ఆనంద్ అండ్ సురేష్ కూడా రిక్వెస్ట్ పంపిస్తున్నారు రామాటాక్స్ నుంచి. తప్పకుండా మరి మీకోసం కూడా వినిపించేస్తా. హరిహరన్ చిత్ర పాడిన ఈ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ దేవేశ్వర ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో ఇప్పుడు పాటల పలుకులో వినిపిస్తున్నా. వింటూ ఎంజాయ్ చేయండి.

ఎస్, మరి జోరిగా హుషారుగా కొనసాగుతున్న పాటలు పల్లెకిలో నెక్స్ట్ మీ అందరి కోసం నేను వినిపించబోతున్న పాట, మీరు రిక్వెస్ట్ చేసిన పాట, వీరశంకర్ దర్శకత్వంలో గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కం ఆధారంగా తీసిన మూవీ కుటుంబ శంకర్. 2004 లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు వేసుకునే ఆ డ్రెస్సెస్ కావచ్చు అప్పట్లో బాగా ట్రెండ్ క్రియేట్ చేశాయి, అండ్ ఇప్పటికీ కూడా అదే ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి సాంగ్స్ కూడా. మరి మణి శర్మ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ మూవీలోంచి చిట్టినడుమునే చూస్తున్న అనే సాంగ్ మా కోసం వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా. వింటున్నామంటూ గొంప రామన్న పాతకొట్టం గ్రామం కోటనందూరు మండలం నుంచి రిక్వెస్ట్ పంపించారు. మరి తప్పకుండా మరి మీకోసం వింటూ లిజనర్స్ అందరి కోసం కూడా ఈ సూపర్ ట్రాక్ వినిపించడానికి నేను రెడీగానే ఉన్నాను. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని మల్లికార్జున్ అండ్ ప్రేమ్జీ అమరన్ పాడారు. మరి ఇంక లేట్ ఎందుకు, మీరు అడిగిన పాటని వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి, వీలైతే డాన్స్ కూడా చేయండి, వింటూనే ఉండండి. 102 FM రెయిన్బో సాగరిక, ఇది ఆడనించే కిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

ఎస్ ఫ్రెండ్స్, మరి పాటల పల్లెకలో ఇంకా ఆఖరి పాట వినే టైం కూడా వచ్చేస్తుంది. ఈ టైం కూడా 10 గంటలు దాటి 58 నిమిషాలు కూడా పూర్తి చేసుకుని 11కి దగ్గరలో ఉంది. మరి ఈ గ్యాప్ లో మీ అందరి కోసం రబ్సా మూవీ నుంచి శ్రీకృష్ణ, దీపు అండ్ బిందు పర్ణిక పాడిన పాటను వినిపిస్తున్నా. ఓ ఇంటూ ఎంజాయ్ చేయండి అండ్ ఈ సాంగ్ మా కోసం వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేయకోరిన శ్రోతలు అనపర్తి నుంచి బాబా అడుగుతున్నారు, సాయిబాబా అండ్ కే సత్యనారాయణ సిన్నాం వీరందరూ కూడా రిక్వెస్ట్ పంపించారు. లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి రిక్వెస్ట్ పంపించారు. అలాగే ఇదే పాటని మాకు కూడా వినిపించండి అంటూ జాహ్నవి, మంచం, నాగు, భీముడోలు, ఏలూరు జిల్లా నుంచి రిక్వెస్ట్ పంపించారు. ధనంజయ్ కూడా రిక్వెస్ట్ చేశారు. మరి మీ అందరి కోసం ఈ పాటను వినిపిస్తున్నాను. విన్ టు ఎంజాయ్ చేయండి ఓన్లీ ఆన్ FM 102 రెయిన్బో సాగరిక.

సో ఇది ఈ వాల్ట్ పాటల పల్లకి కార్యక్రమం. చిత్రలేఖలు స్పెషల్ పాటల పల్లకిని కూడా ఈ మంగళవారం వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి ఇంతటితో పాటల పల్లకి కార్యక్రమానికి కాస్త ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోయే టైం వచ్చేసింది. ఇంతటితో పాటల పల్లకి కార్యక్రమం సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఓలరించే కేటం మాలకించు ఆనందించు అందరికి పంచు. సూర్యుడి నడినెత్తికి చేరుతున్న ఈ సమయంలో కాసేపు అలా కాలం వెనక్కి వెళ్లి అలనాటి జ్ఞాపకాలు వింటే ఎలా ఉంటుంది? మధురంగా ఉంటుంది, అచ్చం మధురంలా ఉంటుంది కదా. 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరికాలో సమయం సరిగ్గా 11 గంటలు దాటి 1 నిమిషం కూడా పూర్తి అయిపోయిందనమాట. సో కాసేపు అలా కూర్చొని

ఊపిరి పీల్చుకొని పాత జ్ఞాపకాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న మీకోసం అలనాటి పాటల్ని మధురిమలో నేను తీసుకొచ్చా. ఒక్కొక్క పాటని వినిపిస్తా, అన్ని పాటలు విని అందులో మీకు ఏ పాట కావాలో ఆ పాట నెంబర్ ముందు టైప్ చేసి తర్వాత మీ పేరు ప్రాంతాన్ని టైప్ చేసి 6304767436 అనే నెంబర్కి వాట్సాప్లో ఒక్కటంటే ఒక్క మెసేజ్ పంపించండి. మిగతా సంగతి నేను చూసుకుంటా. సో ఒకటో నెంబర్లో ఉన్నటువంటి పాట శకుంతల మూవీ నుంచి. ఘంటసాల పి సుశీల ఆడిపించిన నీవు నేను అనే పాట శకుంతల చిత్రం నుంచి ఒకటో నెంబర్లో ఉంది. ఇక రెండో నెంబర్లో ఉన్నటువంటి పాట రుద్రవీణ చిత్రం నుంచి

తరలి రాదు తనే వసంతం అనే పాట రుద్రవీణ చిత్రం నుంచి రెండో నెంబర్లో ఉంది. ఇక మూడో నెంబర్లో శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు కథ చిత్రం నుంచి. వసంత గాలికి వలపులు రేగ అంటూ శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు కథా చిత్రం నుంచి మూడో నెంబర్లో పాట ఉంది. ఇక నాలుగో నెంబర్లో తులసి చిత్రం నుంచి. సెలయేటి గలగల అనే పాట తులసి చిత్రం నుంచి నాలుగో నెంబర్లో ఉంది. ఇక ఐదో నెంబర్లో ఉన్నటువంటి పాట చుక్కల తోటలో అంటూ అల్లరి బుల్లుడు. ఎస్, మరి ఈ పాట ఐదో నెంబర్లో ఉంది అల్లరి బుల్లోడి చిత్రం నుంచి. మరి ఇందులో మీకు ఏ పాట కావాలో ఆ పాట నెంబర్ ముందు టైప్ చేసి తర్వాత మీ పేరు ప్రాంతాన్ని టైప్ చేసి 6304767436 అనే నెంబర్కి వాట్సాప్లో ఒక్కటంటే ఒక్క మెసేజ్ పంపించండి. మళ్ళీ మళ్ళీ పంపించకండి, ఒక్కసారి మాత్రమే పంపించండి. ఈలోగా మీ అందరి కోసం రుద్రవీణ చిత్రం నుంచి తరలిరాధ తనే వసంతం అనే పాటను వినిపిస్తున్నా. వింటూ ఆనందించండి, ఆస్వాదించండి.

ఎస్, మరి 2 నెంబర్ లో ఉన్న పాట రుద్రవీణా చిత్రం నుంచి విన్నాం కదా. మరి ఈ పాటని మా పేరు మీదుగా వినిపించండి అంటూ కోరిన శ్రోతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఆకులు నారాయణరావు, నాగలక్ష్మి, జోషిత, శివసూర్య, సిరిమల్లి వీరందరూ కూడా రిక్వెస్ట్ పంపించారు. అలాగే కాజలూరు నుంచి రాజ్ కుమార్ రిక్వెస్ట్ చేశారు, 2 నెంబర్ల పాటే మాకు ఇష్టం, ఆ పాటను వినిపించండి అంటూ. గవరపల్లి నుంచి సత్యనారాయణ, మహేంద్ర, గణేష్, వరలక్ష్మి వీరంతా కూడా 2 నెంబర్ల పాటను అడిగారు. విశాఖపట్నం నుంచి టోనీ, ఉష, దైవపు హేమలత వీరంతా కూడా రిక్వెస్ట్ చేశారు 2 నెంబర్ల పాటనే. మల్లిబాబు, జాను, విన్ను, స్వీటీ శ్రీరామ్ నగర్ కాలనీ పొందూరు మండలం నుంచి రిక్వెస్ట్ పంపించారు, 2 నెంబర్ల పాటు మాకు చాలా చాలా చాలా ఇష్టం అంటూ. మరి పాటను విని ఆనందించాలనుకుంటున్నా. అండ్ ఇదే పాటని విశాఖపట్నం హెచ్బి కాలనీ నుంచి కొండలరావు షైనా రిక్వెస్ట్ పంపించారు. లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి 2 నెంబర్ల పాటు కావాలన్నారు. అండ్ రమేష్ అండ్ ఫ్యామిలీ వేపగుట్టు నుంచి రిక్వెస్ట్ పంపించారు 2 నెంబర్ల పాటు కోసం. న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా వింటున్నామంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడా నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ వీరంతా కూడా రిక్వెస్ట్ పంపించారు. అండ్ కొవ్వూరు సత్యరెడ్డి పసలపూడి నుంచి తరలిరాద తనే వసంతం అనే పాట నాకు చాలా ఇష్టం వినిపించండి అంటూ. సో 2 నెంబర్ల పాటుగా వచ్చింది, విని ఆనందించారని అనుకుంటున్నాను. తరువాత ఎక్కువ మంది శ్రోతలు కోరిన పాట 5 నెంబర్ల పాట, అల్లరి బుల్లోడి చిత్రం నుంచి చుక్కల తోటలో అనే పాటని. ఈ పాటని మా పేరు మీదుగా వినిపించండి అంటూ కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుంచి రిక్వెస్ట్ చేశారు. అండ్ ఈ పాట కోసమే వేపగుంట నుంచి లతా, ధనంజయ రెడ్డి, రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా రిక్వెస్ట్ పంపించారు. శ్రీను, నర్రా, డాబా గార్డెన్స్, ఈశ్వర, జగన్నాథపురం నుంచి కూడా రిక్వెస్ట్ పంపించారు. అండ్ కుమార్ ఎన్ఏడిని జంక్షన్ నుంచి రిక్వెస్ట్ పంపించారు 5 నెంబర్ల పాట కోసం. అండ్ ఈ పాట మాకు కూడా వినిపించండి అంటూ విజయనగరం డిస్ట్రిక్ట్ చీబ్రివాల్స్ నుంచి రామారావు, రాంబాబు, అనూష, అమ్మాజీ, ఉమామహేష్, నేహాన్షి, లోహిత, ప్రదీప్, శారద, దేవిశ్రీ, హర్షవర్ధన్ వీరంతా రిక్వెస్ట్ చేశారు. వైజాగ్ నుంచి సునీత అడుగుతున్నారు. అనంతపూర్ నుంచి మహేష్ గారు కూడా ఇదే పాట కావాలంటున్నారు. రేషపానిపాలెం బొల్లే కాలేజ్ నుంచి శివ రిక్వెస్ట్ పంపించారు 5 నెంబర్ల పాట కోసం. అండ్ 5 నెంబర్ల పాట కోసమే ఎలమెంట్స్ నుంచి సాయి గారు కూడా రిక్వెస్ట్ చేశారు. న్యూస్ ఆన్ ఏ యాప్ ద్వారా వింటున్నామంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురుహరి, యశోద, జానకిరాజు వీరు కూడా 5 నెంబర్ల పాటని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆరిలవ బాలాజీ నగర్ నుంచి వెంకటరమణ, లక్ష్మి వీరంతా రిక్వెస్ట్ పంపించారు. అండ్ 5 నెంబర్ల పాట కోసం రాజమండ్రి నుంచి రఘుబాబు గారు రిక్వెస్ట్ పంపించారు. పొట్టూరు మహేష్ బాబు, పొట్టూరు అనురాధ, వెంకటరామలింగేశ్వరరావు అండ్ ఫ్యామిలీ మొత్తం కూడా బచ్చేపేట వీధి శ్రీకాకుళం నుంచి రిక్వెస్ట్ పంపించారు. నర్సీపట్నం, పినాకినీపాలెం నుంచి రమణమ్మ, తాతయ్యలు, వేద, దామోదర రిక్వెస్ట్ చేస్తున్నారు వీరందరూ 5 నెంబర్ల పాట కావాలంటూ. అండ్ మరి గంగరాజు మరిపాలెం నుంచి రిక్వెస్ట్ పంపిస్తున్నారు 5 నెంబర్ల పాట కావాలి అంటూ.

ఏంటి ఎంతమందికి నచ్చిందా ఈ పాట? తప్పకుండా వినిపించేస్తాను. మరి మీరు కోరిన పాటని, ఆ పాటకి సంబంధించిన రెండు మాటలు చెప్పేసి మీరు అడిగిన పాటను వినిపించేస్తాం. ఆకాశంలో కోట్లాది చుక్కలుంటాయి, కానీ

బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు, కే చక్రవర్తి సంగీత సారథి వందించారు. అల్లరి బుల్లోడు చిత్రం నుంచి 5వ నెంబర్లో ఉన్న ఈ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను. వింటూ ఆనందించండి, ఆస్వాదించండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కేరటం మాలకించు ఆనందించు అందరికీ పంచు. ప్రస్తుతం మధురిమ కార్యక్రమంలో మీరు కోరిన మధురమైన పాటలు వింటున్నాం. తరువాత ఎక్కువ మంది శ్రోతలు కోరిన పాట ఏ చిత్రం నుంచి, మరి మీరు అందరూ కూడా అనుకున్నదే, 1వ నెంబర్లో ఉన్నటువంటి పాట శకుంతల చిత్రం నుంచి మాకు వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. అంతకన్నా ముందు ఇప్పుడు విన్న 5వ నెంబర్ల పాటను వినిపించమంటూ బొడ్డు తులసీదాస్, సునీత మేఘన, యశ్వంత్ నవీన్పేట్ మండలం నిజామాబాద్ జిల్లా నుంచి రిక్వెస్ట్ పంపించారు. అలాగే ఆ పాట కోసమే బ్రహ్మంగారి టెంపుల్ నుంచి దేవి వాసు కూడా రిక్వెస్ట్ పంపించారు. మరి విని ఆనందించారు అనుకుంటున్నాను. అండ్ ఆ పాట కోసమే ఇంకొకరు కూడా వనపర్తి జిల్లా

ఆత్మకూరు మండలి నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రభాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతీబాయ్ వీరంతా కూడా రిక్వెస్ట్ చేశారు. ఇక ఒకటో నెంబర్లో పాట కోసం రిక్వెస్ట్ చేసిన శ్రోతలు అనపర్తి కె సత్యనారాయణ, చిన్నం సాయిబాబా వీరంతా కూడా రిక్వెస్ట్ చేశారు. అండ్ ఈ ఒకటో నెంబర్లో పాట కోసమే చిత్తూరు జిల్లా పూతిరిపట్టు మండలం తలపల్లిపల్లి నుండి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత వీరంతా రిక్వెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసరావు, రామలక్ష్మి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒకటో నెంబర్ల పాట కోసం. మద్దిలిపల్లెం నుంచి ప్రమీల, దోనిపూడి సూర్యనారాయణ మూర్తి రిక్వెస్ట్ చేశారు ఒకటో నెంబర్ల పాట కోసం. అనకాపల్లి జిల్లా నుంచి ఆడార్ నాగేశ్వరరావు, మంగరత్నం, నిరీష, నిర్మల వీరంతా రిక్వెస్ట్ పంపించారు. హర్ష టెక్లవల్స నుంచి విజయనగరం డిస్టిక్ నుంచి రిక్వెస్ట్ చేశారు. అండ్ కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ, కృష్ణకుమారి అండ్ ఫ్యామిలీ మొత్తం కూడా ఒకటో నెంబర్ల పాటని రిక్వెస్ట్ చేశారు. ఈరోజు మధురిమా ప్రోగ్రాంలో సాంగ్స్ అన్నీ కూడా చాలా చాలా చాలా బాగున్నాయి. అఖిల్ గారు అన్ని సాంగ్స్ హ్యాపీగా వింటున్నానండి, అందుకే ఏ ఒక్క పాట సెలెక్ట్ చేయడం అంటే కొంచెం కష్టమైంది. అందుకే మీరు వస్తే చాలు, చాలా మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసి ప్లే చేస్తారు మాకోసం. అన్ని పాటలు వినిపించేయండి అని చక్కగా వింటానంటూ ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండా ప్రతాప్ గారు, మీతో పాటుగా వింటున్న లిజనర్స్ అందరి కోసం కూడా అన్ని పాటలు మంచిగా ఉన్నాయి కాబట్టి అన్నింటినీ వినిపించేస్తా. మరి మీకోసం ఇప్పుడు శకుంతల చిత్రం నుంచి ఘంటసాల సంగీత సారథ్యంలో ఈ పాటను వినిపించబోతున్నాను. వింటూ ఆనందించండి.

ప్రేమ రెండు అక్షరాల పదం కదా, కానీ రెండు హృదయాల్ని ఒకటి చేసే ఒక అమృత కావ్యం. సో అలాంటి పాటే ఇప్పుడు మీ అందరి కోసం ఇప్పుడు వినిపిస్తున్నాను. వింటూ ఆనవించండి, ఒకటో నెంబర్లో ఉంది.

ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. శకుంతల చిత్రం నుంచి తరువాత ఎక్కువ మంది శ్రోతలు కోరిన పాట మూడో నెంబర్లో ఉన్నటువంటి పాట. మూడో నెంబర్లో ఏ పాట ఉందో తెలుసు కదా? శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు కథ చిత్రం నుంచి వసంత గాలికి. ఈ పాటను వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి. చినివాల్తర్ నుంచి మూర్తి గారు రిక్వెస్ట్ పంపించారు. అలాగే మూడో పాట మాకు కూడా వినిపించండి అంటూ నూకలి కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనీషా వీరంతా రిక్వెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరంతా రిక్వెస్ట్ పంపించారు. ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా వీరంతా కూడా రిక్వెస్ట్ పంపించారు మూడో నెంబర్ల పాట కావాలంటూ. బలవరం నుంచి కే మదన్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మూడో నెంబర్ల పాట మాకు చాలా అంటే చాలా ఇష్టం అండి, వినిపించండి ప్లీజ్ అంటూ తప్పకుండా వినిపిస్తాను. అండ్ టెక్కలి వలస విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి అనుష, నేహాన్షి, లోహిత, ఉమా మహేష్ వీరంతా రిక్వెస్ట్ పంపించారు. జేరిపోతులు బొచ్చియ్య కుటుంబ సభ్యులు మొత్తం కూడా హన్మకొండ జిల్లా నుంచి రిక్వెస్ట్ పంపించారు. అండ్ ఇదే మూడో నెంబర్ల పాట కోసం లవరాజు, మన్మధరావు, వీరేంద్ర, రామారావు, కుమార్, గంగరాజు, రమణ, పటాభిరెడ్డి తోట నుంచి రిక్వెస్ట్ పంపించారు. అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కొవ్వూరు నుంచి సిహెచ్ ప్రసాద్, సాయి చైతన్య, లక్ష్మి, నిత్య, రేహాన్షి, ప్రవళిక రిక్వెస్ట్ పంపించారు. అలాగే మూడో నెంబర్ల పాట కోసం చింతలపూడి రాంబాబు, కాకి అప్పారావు, చెంగల్రావుపేట, తుమ్మలపల్లి వారి వీధి నుంచి రిక్వెస్ట్ చేశారు. కే సత్యారావు, కేఎస్ లక్ష్మి, సంతోష్ కుమార్, ప్రసన్న, అభిరామ్ తుమ్మపాల నుంచి రిక్వెస్ట్ చేశారు మూడో నెంబర్ల పాట కోసం. మరి మూడో నెంబర్ల పాట ఏంటో మీ అందరికీ తెలిసిందే కదా. మరి స్వరాల తోటలో ఎప్పుడైనా సరే బసంతాలు పూయడం మీరు ఎప్పుడైనా విన్నారా? మాటలే మళ్ళీ మారుతాలే మనసులను తాకడం ఎప్పుడైనా గమనించారా? అయితే ఇదిగో ఒకసారి 1966లో వచ్చిన ఈ సినిమాలో ఈ పాట కోసం వెళ్ళిపోవాల్సిందే. నందమూరి తారక రామారావు, జమున వీళ్ళిద్దరి కలయికలో ఎస్కే శేఖర్ అద్భుతంగా మలిచిన పౌరాణిక జానపద బిందు శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు కథ. ఈ చిత్రంలో ప్రతి పాట కూడా ఒక ఆనుమత్యమే. అందులో వలజి రాగంలో మలచబడిన ఒక పాట శ్రోతల గుండెల్లో చిరిచెల్లే కాదు, ప్రేమాని రాగాల ప్రవాహాన్ని కురిపించేదే. అదే వసంత గాలికి అనే సాగి పాట. పి నరసింహారావు గారి కలం నుంచి జాలువారిన ఈ పాటకి పెండియాల నాగేశ్వరరావు సంగీతం అందించగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్ జానకి ఆలపించారు. కళ్ళు మూసుకుని ఒక్కసారి వినండి. ఒక పక్క మన నల్లనయ్య ఎన్టీఆర్, మరోపక్క జమున గారి నయనాల అభినయం, వీటికంటే ముందు అస్వచ్ఛమైన సంగీతం ఒక్కసారిగా మన హృదయాలను తాకితే ఇక వినిపించేస్తున్నాం మూడో నెంబర్ల పాటని.

సో ఇది ఇవాళ మధురిమ కార్యక్రమం. మరి ముగించే సమయం కూడా వచ్చేస్తుంది. ప్రతి పాట కూడా మీ మనసుని తాకిందని, ప్రతి మాట కూడా మీరంతే ఆదరించారని అనుకుంటున్నాను. మరి ఇంతటితో మధురిమ కార్యక్రమాన్ని ముగించే సమయం వచ్చేసింది. ఏకచిత్ర గణనలోకి ఎంటర్ అయిపోదాం. ఇంతటితో మధురిమ కార్యక్రమం సమాప్తం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముడ్లు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో. సాగరిక ఇదో ఆలరించే కేరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

స్టూడియోల టైం 11 గంటలు దాటి 32 నిమిషాలు కూడా పూర్తి చేసుకుంది. మరి ఈ టైంలో ఒకే మూవీలోని అన్ని పాటల్ని, ఆ మూవీ విషయాల్ని, విశేషాలని తెలిపే ఏకచిత్ర గానం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా. ఎస్, నాకు అర్థమైంది. అందుకే అస్సలు ఆలస్యం లేకుండా అసలేని విషయం ఏంటో, ఆ మూవీ ఏంటో చెప్పేస్తా. ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. ఎస్, మరి ఎగ్జాక్ట్ గా ఈ డైలాగ్ వినగానే మీకు ఈ పాటకే అర్థమైపోయి ఉంటుంది మూవీ ఏంటో అనేసరి. మీరందరూ గెస్ట్ చేసిన ఆ మూవీ అనమాట బొమ్మరిల్లు. అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ కూడా అందించిన ఈ మూవీ గురించి కొన్ని సినిమాలు అంటే వస్తూ ఉంటాయి, చూస్తాం మర్చిపోతాం, కొన్ని సినిమాలు చూస్తాం గుర్తుపెట్టుకుంటాం, కానీ కొన్ని సినిమాలు మాత్రం మన ఇంట్లో మనుషుల్ని గుర్తు చేస్తాయి, మన ఫ్రెండ్స్ని గుర్తు చేస్తాయి, మన ప్రేమను గుర్తు చేస్తాయి. అలాంటి సినిమానే బొమ్మరిల్లు. భాస్కర్ దర్శకత్వంలో సిద్ధార్థ్ జెనీలియా హీరో హీరోయిన్స్గా చేసిన ఈ మూవీ గురించి బోల్డ్ అని విషయాలు నేను తీసుకొచ్చాను. ఇవన్నీ మీకు ఈ పాటికి తెలిసే ఉంటాయి, ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం అయితే చేస్తా. ముందుగా మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం రంజిత్ ఆండ్రే జెర్మియా పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్తో.

మీరు వింటున్నది విశాఖపట్నం ఆకాశవాణి 102 FM రెయిన్బో సాగరిక. 5 వాళ్ళరించే కిరీటం మాలకించు ఆనందించు అందరికీ పంచు. ప్రస్తుతం మనం ఏకచత్ర గానంలో బొమ్మరిల్లి మూవీ విషయాలు మాట్లాడేసుకుంటున్నాం. బొమ్మరిల్లి మూవీ 2006 జూన్ 21 రిలీజ్ అయింది. దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీకి విజయ్ కె చక్రవర్తి సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేశారు. ఈ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో వేరే లాంగ్వేజ్ లో కూడా రీమేక్ చేశారు, రీమేడ్లు కూడా చేశారనమాట. మరి ఏ మూవీ అంటే ఈ మూవీని ఏ భాషలో చేశారో తెలుసుకుందాం. తమిళ్లో సంతోష్ సుబ్రహ్మణ్యంగా, బెంగాలీలో భలోబస భలోబస అంటూ, ఒడియాలో డ్రీమ్ గర్ల్గా, హిందీలో ఇట్స్ మై లైఫ్ అంటూ వచ్చిన అక్కడ కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు ప్రేక్షకులకి ఒక సినిమా నచ్చిందంటే చాలు, మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు, మరొకసారి చూడాలనుకుంటారు థియేటర్లో. సో ఎగ్జాక్ట్గా టీమ్ అంటే మూవీ టీమ్ మొత్తం కూడా మరోసారి థియేటర్లో వస్తే ఆనందం వేరేలా ఉంటుంది కదా అని గ్రహించారో ఏమో. అందుకే ప్రేక్షకుల కోరిక మేరకు ఈ మూవీని 2024 సెప్టెంబర్ 21 రీరిలీజ్ చేశారు. అప్పుడు థియేటర్లన్నీ ఎలా మారాయంటే చెప్తా. అంతకంటే ముందు గోపికా పూర్ణిమ అండ్ జీన్ శ్రీనివాస్ పాడిన ఈ మెలోడీ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేయండి. 102 FM రెయిన్బో సాగరికలావు.

ఎస్సీ ఏకచిత్రగానం కార్యక్రమంలో బొమ్మరిల్లి మూవీ విషయాలు మాట్లాడుకుంటున్నాం. చెప్పాను కదా ఈ మూవీ అంటే ఈ సాంగ్ కంటే ముందు మీకు ఒక విషయం చెప్పాను. అప్పుడు థియేటర్లన్నీ సరి ఎలా మారిపోయాయి అంటే అది కరెక్ట్గా 21 సెప్టెంబర్ 2024 థియేటర్లన్నీ కూడా ఒక కాన్సర్ట్లో మారిపోయాయన్నమాట. మూవీకి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మ్యూజిక్ కూడా అంతకు మించిన రెస్పాన్స్ వచ్చింది. స్క్రీన్ పైన పాట ప్లే అవుతుంది అనుకోండి, కొందరేమో ట్యూన్ చేయడం స్టార్ట్ చేశారు, ఇంకొందరేమో డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు, మరికొందరేమో ఈ రెండు కలిసి చేయడం కూడా స్టార్ట్ చేశారు. మొత్తానికి ఫుల్ ఆన్ ఎనర్జీతో మ్యూజిక్ మొత్తం కూడా కంపోజ్ ఎనర్జీని అంటే వచ్చిన ఎనర్జీ మొత్తాన్ని కూడా వీళ్ళు స్వీకరించి అంతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో మొత్తానికి ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసే మంచి మ్యూజిక్ కంపోజ్ చేసి మూవీ హిట్ అవ్వడంలో కీ రోల్ ప్లే చేశారు డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్. అలాంటి మ్యూజికల్ మ్యాజిక్లో నుంచి హీరో సిద్ధార్థ్ పాడిన మనందరి ఫేవరెట్ సాంగ్ అప్పుడో ఇప్పుడో ఇప్పుడో కలగన్నారే చలి అనే పాటను వినిపించేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేయండి, వీలైతే ఈ పాటతో పాటుగా మీరు కూడా పాటని ట్యూన్ చేయండి.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆడరించే కేరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. రైట్ నౌ ఏకచిత్ర గానంలో మనం బొమ్మరిల విషయాలతో అలా అలా ముందుకు సాగిపోతూ ఉన్నాం కదా. సినిమా ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి 20 ఇయర్స్ అయినా సరే ఇప్పటికీ మన ఫేవరెట్ ఫ్యామిలీ ప్యాకేజ్ బొమ్మరిల్లు. ఇందులో సిద్ధార్థ్ యాక్టింగ్ కానివ్వండి, జెనీలియా క్యూట్నెస్ కానివ్వండి, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, అబ్బా ఒక పర్ఫెక్ట్ బిర్యానీ లాంటి కాంబినేషన్ అనేది. అండ్ ఈ మూవీలో మీకు నచ్చిన విషయం ఏంటి అని ఎవరినైనా అడిగామనుకోండి, ఒకటా రెండా చాలా విషయాలు చెప్తారు. హాసిని అంటూ జెనీలియా చేసే అల్లరి, తన కొడుకుని ఎలా అయినా సరే బాగుపరచాలి అంటూ అరవింద్ చూపించే ప్రేమ, సిద్ధు హాసినీలు ఒకరినొకరు అర్థం చేసుకుని సాగే రొమాంటిక్ క్యూట్ లవ్ స్టోరీ, అండ్ ఎవరికి తన బాధను చెప్పాలో తెలియక తనలో తానే నలిగిపోయే సిద్ధు, ఇలా చివరికి ఎవరు గెలిచారనే దానికంటే ఒక కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోనే ఆ కుటుంబంలో అందరూ గెలుస్తారు అంటూ బొమ్మరిల్లు భాస్కర్ చాలా అద్భుతంగా చూపించారు. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే సిద్ధు క్యారెక్టర్లో మనలో మనం చాలా మంది కూడా కనెక్ట్ అవుతూ ఉంటారనమాట. సో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ విధంగానే జరుగుతూ ఉంటుందన్నమాట, పేరెంట్స్కి అండ్ పిల్లలకి మధ్యని. బట్ వాళ్ళు ఎప్పుడైనా సరే మనకి ఫ్రీడమ్ ఇవ్వాలి అనేసి మనం కోరుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎలా అయినా సరే బాగుపడాలి, వీళ్ళకి తెలియదు వీళ్ళు ఏమైపోతారు అన్న దీంతో. సో ఎగ్జాక్ట్గా ఇదే కాన్సెప్ట్ని మంచి మూవీగా కన్వర్ట్ చేశారు బొమ్మరిల్లు భాస్కర్. అండ్ ఇంకొన్ని విషయాలు కూడా మాట్లాడేసుకుందాం, అందుకనే ముందు ఇంకొక ట్రాక్ విందాం. ఏ ట్రాక్ విందాం? అన్నీ బాగానే ఉంటాయి. ఇందులో నుంచి మీకోసం ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ తనే పాడిన, తనే మ్యూజిక్ కంపోజ్ చేసిన భాస్కర్ భట్ల రాసిన పాట కానీ ఇప్పుడు అనే పాటను వినిపిస్తున్నా. వింటూ ఎంజాయ్ చేయండి.

ఎస్, బొమ్మరీలి మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ఏకచత్రి గానంలో. అబ్బా, గుండెల్ని పిండేసే ఎమోషన్స్ కదా ఫ్రెండ్స్. కానీ బొమ్మరీలి సినిమాకి మనం నేర్పిన, అంటే మనకి నేర్పిన లెసన్ ఏంటో తెలుసా? ప్రేమిస్తే సరిపోదు, ఎదుటివారి మనసుని కూడా అర్థం చేసుకోవాలి. గూటిలోని పక్షిని బంధించి ప్రేమిస్తే లాభం లేదు, దానికి ఎగరడానికి కాస్త ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి. అదే కదా రియల్ లవ్ అండ్ రియల్ లైఫ్ కూడా. ఏదేమైనా సరే, సిద్ధు హాసినీల ప్యూర్ లవ్ స్టోరీ మళ్ళీ ఎప్పటికీ నవ్విస్తూనే ఉంటుంది. మరి ఇంత బ్యూటిఫుల్ షోని ఎమోషనల్గా ఎండ్ చేస్తే మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఊరుకుంటాడా? అసలు ఊరుకోరు. సో మన గుండెల్లో హ్యాపీనెస్ని, మన కళలో ఎనర్జీ నింపేయడానికి వచ్చేస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ హైదరాబాద్ మాస్ బీట్. కేక వాయిస్లో లాలూ దర్వాజ్ కడా లస్కర్ బోనల్ అంటూ వస్తుంది. మరి ఏ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి. రేపు మళ్ళీ ఇదే టైంకి మరో సూపర్ హిట్ సినిమాతో ఏకచిత్ర గానంలో కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కేరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా,
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.

0: ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ ఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: పంచభూతాల

0: శుభారంభానికి ప్రారంభం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఓలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు మధుమంజరి తెలుగు సినిమా పాటల్ని ఆలపించే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మధ్యాహ్నం అయ్యిందంటేనే చాలు, కాస్త ఎనర్జీ తగ్గిపోతుంది, అలసిటిగా అనిపిస్తుంది, ఆకలేమో హాయ్ హాయ్ అని పలకరిస్తుంది. ఇవన్నీ దూరం కావాలంటే, ఉత్సాహం మన దగ్గరికి చేరాలంటే మధుమంజరిలో మంచి పాటలు ప్లే చేస్తా వింటూ ఉండాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా మీ అందరి కోసం ముందుగా నేను వినిపించబోయే పాట ఏంటి అనుకుంటున్నారా? బయట వాతావరణం ఒకసారి చల్లగా ఉంటుంది, ఒకసారి ఎండగా వస్తుంది. ఎగ్జాక్ట్గా గుండెల్లో కూడా అంతే, ఏదో తెలియని ఒక వెల్త్గా ఉంటుంది. అయితే ఇలా మీకు కూడా అనిపించిందంటే ఈ పాట ఖచ్చితంగా మీకోసమే. కొన్ని పాటలు వింటే అబ్బా భలే ఉంది అనుకుంటా, కానీ కొన్ని పాటలు వింటే మన కళ్ళ ముందు ఒక జ్ఞాపకంలా కదలాడుతుంది, మన కంటి చివరి కూడా ఒక కన్నీటి చుక్కల అలా మారిపోతూ ఉంటుంది. అలాంటి ఒక క్లాసిక్ మెలోడీ వినిపించబోతున్నా ఈ అబ్బాయి చాలా మంచోడు మూవీ నుంచి, చందమామ కథలో అనే పాటని. ఈ పాటని పాడింది కళ్యాణ్ మలిక్ అండ్ సునీత పాడారు.

మధుమంజరిలో తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, శృతి హాసన్, సమంత వీళ్ళ కాంబినేషన్ లో 2013 లో వచ్చింది రామయ్య వస్తావయ్య అనే మూవీ. మరి జాబిలి పాటలో అనగానే మన అందరికీ కూడా ఎప్పటికీ గుర్తొచ్చే పాటలో ఈ పాట కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ పాట రంజిత్ పాడిన

తెలుగు సినిమా పాటలు వింటున్నారు ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరికలో. తరువాతగా మీకోసం వినిపించబోతున్న పాట జాబిలమ్మవో, చంద్రబోస్ సాహిత్యం అందించిన పాట, సాగర్ మాలతి లక్ష్మణ్ వాయిస్ లో, బన్నీ మూవీ నుండి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో.

మన లైఫ్ లో ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి కదా బాస్, కానీ అన్నిటికన్నా స్పెషల్ ఎమోషన్ ఏంటో తెలుసా? ఇంకేముంది, అదేనండి ప్రేమ. ఆ లవ్ అనేది మన లైఫ్ లో ఎంటర్ అయితే చాలు, చాలా రొటీన్ గా ఉండే లైఫ్ కూడా చాలా డిఫరెంట్ గా అయిపోతుంది ఉంటుంది అన్నమాట. ఇంకాస్త స్పెషల్ గా అయిపోతుంటుంది. అసలు మన చుట్టూ ఉన్న గాల్లో ఏదో తెలియని ఒక కొత్త మ్యూజిక్ వినిపిస్తుంది. అవును, సరిగ్గా అలాంటి ఒక క్యూట్ ఇన్నోసెంట్ లవ్ ఎమోషన్ టచ్ చేయడానికే మీ అందరి ముందుకి అవునన్నా కాదన్నా మూవీ నుంచి గుడి గంటలా నవ్వుతా వెమెల అంటూ ఎస్పీబీ చరణ్ ఉషా పాడిన పాట, ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ కంపోజిషన్లో.

ఇంతటితో మధుమంజరి తెలుగు సినిమా పాటలు ఆలపించే కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. సమయం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్ చైనా సరిహద్దు సమస్యపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కలిసి బీజింగ్లో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. సరిహద్దు సమస్యతో పాటు ఇతర ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నాయకులు చర్చిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అజిత్ దోవల్ చైనా ఉపాధ్యకులు హాంగ్ జెంగ్ను కూడా కలుసుకుంటారు. చైనాలో జరిగే 2 రోజుల పర్యటన నిమిత్తం జాతీయ భద్రతా సలహాదారు నిన్న బీజింగ్ చేరుకున్నారు. దోవల్ వాంగ్ చర్చలకు ముందు చైనాతో మంచి సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత అత్యవసరమని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. భారత్ చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించేందుకు 2003లో ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగంలో దోవల్ వాంగ్ ఇద్దరూ ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపైన్తో కలిసి ప్రారంభ ఆర్థిక

భాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరుదేశాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చా వేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమాపేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. పార్లమెంటు సమాపేశాలకు పదే పదే అంతరాయాలు కలిగించిన ప్రతిపక్ష పార్టీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, నిరసన తెలిపే, ఓటు వేసే హక్కును రాజ్యాంగం కల్పించిందే తప్ప పార్లమెంటును అడ్డుకోవడానికి లేదా తమ రాజకీయ డిమాండ్లు నెరవేరనప్పుడు పార్లమెంటును స్తంభింపజేయడానికి ప్రతిపక్ష పార్టీలకు ఎటువంటి హక్కు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈరోజు ఒక ఆంగ్ల దినపత్రికకు రాసిన వ్యాసంలో ఆయన, పార్లమెంట్ అనేది రాజకీయ పార్టీలకు చెందింది కాదని, దేశ ప్రజలదని స్పష్టం చేశారు. తమ నియామక దేశాల్లో అట్టడుగు స్థాయి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని, ఆయా దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని యువ డిప్లొమాట్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. 2025వ బ్యాచ్కు చెందిన భారత విదేశీ సేవల ఆఫీసర్ ట్రైనీలతో సంభాషిస్తూ మోదీ, సాంప్రదాయ దౌత్య సర్కిళ్లకు మించి తమ నెట్వర్క్లను విస్తరించుకోవాలని, ప్రజలతో భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని మోదీ కోరారు. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న విశ్వవిద్యాలయ నిధుల సంఘం, యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు, వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలియజేశారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2016 ఆగస్టు 25న ప్రారంభించిన యూపీఐ లావాదేవీల పరిమాణంలో దాదాపు 13,000 రెట్లు ముందుకెళ్లింది. వార్షిక లావాదేవీల పరిమాణం 2016-17లో కేవలం 1.78 కోట్ల లావాదేవీల నుండి 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు విస్తరించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో లావాదేవీల విలువ కూడా 7,000 కోట్ల నుండి దాదాపు 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ ప్రపంచ వేదికగా కూడా అవతరించిందని, ప్రస్తుతం ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, భూటాన్, శ్రీలంక, నేపాల్, సింగపూర్, మారిషస్, ఖతార్, కంబోడియా, గ్రీస్, మాల్దీవుల్లో అందుబాటులో ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపు వ్యవస్థగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ దీనిని గుర్తించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలు దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. యూపీఐని భారతదేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక పెద్ద మలుపుగా మోదీ అభివర్ణించారు. తమ యూపీఐ అనుభవాలను పంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ, యూపీఐ సాధించిన అపారమైన పరిమాణం, విస్తృతి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ అన్నారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన
ప్రహార్ పథకం అమలు కోసం శిక్షణ ఇవ్వడం,

0: పరారీలో ఉన్న నిందితులను వెనక్కు రప్పించి విచారణను వేగవంతం చేయాలని అన్నారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందన, మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం, విశ్లేషణ, కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు, బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్దం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడవ రోజున లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగులు చేసింది. భారత్ తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విజయం సాధించి రెండు మ్యాచ్ల సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. రెండవ టెస్టును కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుండగా, సిరీస్ ను సమన్ చేయాలని శ్రీలంక లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 పూర్తి చేసుకుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగం. విశ్రాంతి మండల విద్యాశాఖాధికారిణి మరియు ప్రథమ చికిత్స నిర్వాహకులు శ్రీమతి విడి భవానీ గారితో పరిచయం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన సంధ్యారాగం కార్యక్రమంలో శ్రీమతి వడ్డిపర్తి ద్యుమని భవానీ గారితో మాట్లాడి మనం అనేక విషయాలు తెలుసుకుందాం. శ్రీమతి వడ్డిపర్తి ద్యుమని భవానీ గారు సుమారు 33 సంవత్సరాలు ఉపాధ్యాయురాలుగా సేవలు అందించారు. 3 సంవత్సరాలు గెజిటెడ్ హెడ్ మాస్టర్గా కూడా పనిచేశారు. అలాగే 3 సంవత్సరాల పాటు ఎంఈఓ మండల విద్యాశాఖాధికారిగా విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. ఉద్యోగ అనంతరం కూడా అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మంచి పనులు చేయడానికి వయసుతో సంబంధం లేదంటూ మంచి సంకల్పం, ఎదుటివారికి సహాయపడాలనేటటువంటి మంచి మనసు ఉంటే సరిపోతుంది అంటూ వీరు ఇండియన్ రెడ్ క్రాస్లో సేవలు అందిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్గా కాకినాడలో సేవలు అందిస్తూ ఉన్నారు. భవానీ గారితో మాట్లాడి మనం అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి భవానీ గారు.
3: నమస్తే అండి దిలీప్ గారు. ఆకాశవాణి వారికి కూడా నా కృతజ్ఞతలు, నా నమస్కారాలు.
2: భవానీ గారు, ముందుగా చెప్పండి, మీరు ఏ ప్రాంతానికి చెందినవారు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి?
3: ఈస్ట్ గోదావరి డిస్టిక్ట్లో కోనసీమ, ముఖ్యంగా నా చదువు, నేను పుట్టడం అంతా కూడా కోనసీమలో జరిగింది. మా తండ్రి గారి పేరు వద్దిపర్తి రాజారావు గారు, మా అమ్మగారి పేరు సత్యవతీదేవి. మేము మలికిపురంలో మా నాన్నగారు ఏఎఫ్డిటి హై స్కూల్లో పనిచేసేవారు. మా కుటుంబం అంతా కూడా, అంతా అంటే చాలామంది, స్వాతంత్ర సమరయోధులండి. అటువంటి కుటుంబంలోంచి నేను వచ్చాను. మా నాన్నగారు స్వాతంత్ర సంగ్రామంలో జైలుకెళ్ళి వచ్చారు, మా అత్తగారు జైలుకెళ్ళి వచ్చారు, ఈ స్వాతంత్ర సంగ్రామంలో మా మామగారు కూడా జైలుకెళ్ళి వచ్చారు.

0: తర్వాత వీళ్ళందరూ కూడా మొట్టమొదట అంటే కోటి కోసమే కోటి విద్యలు ఉద్యోగం మా నాన్నగారు తెలుగు పండిట్గా చేశారు. కానీ ముందు ఆయన ఈ స్వాతంత్ర సంగ్రామంలో గాంధీ గారితో కూడా ఉన్నారు. దోసకాయలపల్లి అని మన ఈస్ట్ గోదావరిలో దోసకాయలపల్లి ఉంది, అక్కడ గాంధీ గారు కొన్ని క్షణాలు ఒక జంక్షన్లో ఉండి నిలబడి మాట్లాడారట. హిందీలో ఆయన చెప్తే మా నాన్నగారే తెలుగులో చెప్పారు. ఆ ఫోటో అవి కూడా ఉన్నాయి మా దగ్గర. తర్వాత మా తండ్రి గారు ఆయన ఉద్యమంలో ఉన్నప్పుడు పుట్టిన పిల్లలు మా అక్కలిద్దరికి భారతమాత ఆంధ్రలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు. అప్పటికింకా స్వతంత్రం రాలేదు, ఆయన ఆంధ్రలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి, తమిళనాడు నుంచి విడిపోవాలని వాళ్ళకి 1947 ముందే ఉందన్నమాట. తర్వాత మేము 5 అక్కచెల్లెళ్ళం, 2 అన్నదమ్ములు అనుకోండి. వీళ్ళ తర్వాత మా అక్కచెల్లెళ్ళిద్దరిని కూడా మా నాన్నగారు ఎస్ఎల్సీ అయిన తర్వాత వార్ధా సేవాగ్రామంలో 2 ట్రైనింగ్కి పంపించారు. అప్పుడు అసలు వార్ధా వెళ్ళడం అంటే ఫారిన్ వెళ్ళడం కింద లెక్క. అక్కడ ఆడపిల్లని ఒక ఊరు నుంచి ఇంకో ఊరే పంపించి చదివించేవారు కాదు. అలాంటిది మా తండ్రి గారు వాళ్ళిద్దరిని అక్కడికి ట్రైనింగ్కి పంపించారు, సేవాగ్రామం అన్న చోటకి. తర్వాత వాళ్ళు ఉద్యోగాలు కూడా చేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే అటువంటి కుటుంబం నుంచి ఆయన పెంచిన పెంపకం నిర్మాణ కార్యక్రమాలని ఉండేవి. అవన్నీ ఇప్పుడు మన ప్రభుత్వాలు అచ్చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం, స్వచ్ఛ భారత్ లేకపోతే పచ్చదనం పరిశుభ్రత ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీగా కూడా గాంధీ గారు మొదలెట్టినవి ఇవన్నీ. అది తర్వాత హిందీ ప్రచారం, హిందీ అందరికీ నేర్పించడం, తర్వాత హరిజనోద్ధరణ, ఇవన్నీ కొన్ని నిర్మాణ కార్యక్రమాలు ఉండేవి. అవన్నీ కూడా మా నాన్నగారు ఆయన చెప్పిన ప్రకారం అవన్నీ చేస్తూ తెలుగు పండిట్గా చేశారు. ఉద్యోగం తెలుగు పండిట్ కానీ ఆ హిందీ పండితులని బోళ్ళంతమంది ఈస్ట్ గోదావరి అంతా కూడా మా తండ్రి గారి దగ్గర చదువుకుని పండితులైన ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. హరిజనోద్ధరణ అంటే ఎలా చేశారంటే ఆయన ఆయనే ఫీజు కట్టి ఆయన అరుగుల మీద పెట్టుకుని పడుకుని వాళ్ళందరితోటి మేము కూడా పడుకుని తెల్లారగట్లు వేస్తుండే వాళ్ళం. లేచి ఆంధ్రనామ సంగ్రహం ఇవన్నీ కంటత పెట్టించేవారు పొద్దుట అమర కోసం. ఇవన్నీ వాళ్ళకి ఫీజు ఆయనే కట్టి ఆయనే భోజనం పెట్టి చదివించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగా అంత సేవ చేస్తూ ఉండేవారు. ఆయనతో పాటు మా అమ్మగారు ఆయనకు సహకరిస్తూ ఉండేవారు. అక్కడ నేను నా చదువు మలికిపురం ఏఎఫ్డిటి హై స్కూలు, తర్వాత మామిడి కుదురులో అక్కడి నుంచి మనం కాకినాడకు వచ్చేసి దారిలో వస్తుంది ఆ మామిడి కుదురు గోకవరపు గణాధిపతి హై స్కూల్ అని ఉంది, ఇప్పుడు కూడా ఉంది అది, అంటే జిల్లా పరిషత్ హై స్కూల్ అంటారు ఇప్పుడు. ఆ హై స్కూల్లోను మలికిపురం ఏఎఫ్డిటి హై స్కూల్లోనూ చదివాను నేను ఎస్ఎల్సీ వరకు. ఆ తర్వాత నుంచి నేను ఇప్పుడు కూడా పాఠశాలలో 3 ఫస్ట్ సెకండ్ థర్డ్లో ఒకదానిగా ఉండేదాన్ని ప్రతి క్లాసులో కూడాను. అలాగే ఎస్ఎల్సీలో కూడా నేను సెకండ్ కింద వచ్చాను. అంటే స్కూలు నా విద్యాభ్యాసం గురించి అప్పుడు కూడా నేను కొంచెం చురుగ్గా ఉండేదాన్ని నా ఉద్దేశం. దానికి ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మలికిపురం అన్నది రాజుల ఊరు, ఇప్పుడు కూడా రాజులే కొంచెం ఎక్కువ అక్కడ. వాళ్ళు ఆ రోజుల్లో ఎలా ఉండేవారంటే తలుపు వెనకాల నుంచి మాట్లాడేవారు రాజులు. ఆడవాళ్ళు యువతలకు వచ్చేవారు కాదు, యువతలకు వచ్చి మామూలుగా మనిషితో మనిషి తలుపు తీసి మాట్లాడేవారు కాదు, తలుపు వెనకాలండి మాట్లాడుతుండేవారు. ఘోష అంటారు దాన్ని, ఘోష అనేవారు అన్నమాట. అటువంటి రోజుల్లో పాఠశాల విద్య అంటే అప్పుడు 6 ఉండేవారు ఆడపిల్లలు. నేను ఎస్ఎల్సీ చదివినప్పుడు 6 ఆడపిల్లలు 38 మందో 40 మందో మగ పిల్లలు ఉండేవారు క్లాసులో.
1: అందరూ చదువుకోవడానికి పంపించేవారు కాదు ఆడపిల్లలు?
0: పంపించేవారు కాదు, ఆడపిల్లల చదువు అట్టే ఉండేదే కాదు. తర్వాత మా అక్కలు కూడా చదివారు కదా, వాళ్ళు చదివినప్పుడు నేను కూడా పెడుతుండేదాన్ని. నేను 6, 7, 8 అలా ఉండేదాన్ని వాళ్ళు ఎస్ఎల్సీ అది చదివేటప్పుడు. వాళ్ళకి 3 ఉండేవారు క్లాసులో, 3 ఉండేవారు. వాళ్ళు 30 ఉంటే వీళ్ళు 3 ఉండేవారు, మేము వచ్చేసరికి 6 అయ్యారు. అప్పుడు మొత్తం స్కూల్ అంతా కలిపి ఏఎఫ్డిటి హై స్కూల్ ఇప్పుడు కూడా ఉంది, నేను పెడతాను ఇప్పుడు కూడా. అక్కడ మేము మా ఫాదర్కి పేరున 1 లక్ష రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ వేసి దానికి వచ్చే ఇంట్రెస్ట్ ప్రతి ఏడాది తెలుగులో ఫస్ట్ వచ్చిన ఒక ఆడపిల్లకి ఓ మగ పిల్లాడికి ఇవ్వమని పెట్టాం. మేము అప్పుడప్పుడు పెడుతూ ఉంటాం అక్కడికి. ఒకే చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను నేను, అదేంటంటే 15 మొత్తం స్కూలు అందరు కూడా ఊరేగి వెళ్ళాం 62లో. అప్పుడు

0: స్కూల్ అంతా జెండాలు ఎత్తుకుని ఊరేగేవారు. ఊరేగుతూ స్లోగన్స్ చెప్తూ ఉండేవారు, భారత్ మాతాకి జై, జై బోలో స్వతంత్ర భారత్కి అని ఇలాగా స్లోగన్స్ చెప్తూ ఊరేగేవారు. ఈ ఊరేగేటప్పుడు ఆడపిల్లల్ని క్లాసులో ఉంచేసేవారు. ఆడపిల్లల్ని తీసుకెళ్లేవారు కాదు, మొత్తం స్కూల్ అంతా కలిపి 20 మంది ఆడపిల్లలు ఉండేవారు. వాళ్ళు 300 మందో 200 మందో ఉంటే వీళ్ళు 20 మంది ఉండేవారు. ఈ 20 మందిని స్కూల్లో అట్టె పెట్టేసేవారు. నేను అలా కుదరదు, మేము కూడా ఊరేగుతాం మీతో పాటు, మీరు అలాగా అలా కుదరదని చెప్పి హెడ్ మాస్టర్ తోటి, డ్రిల్ మాస్టర్ తోటి అందరితోటి పేచీ పెట్టేసి, అంటే పేచీ అంటే దెబ్బలా చేసి, మొత్తం ఈ 20 మంది ఆడపిల్లల్ని వాళ్ళు వద్దండానికి కుదరలేదు వాళ్ళకి. వాళ్ళు కూడా పిల్లలు కూడా నా వెనకాలే మేము వస్తామని గొడవ పెట్టారు. అందరూ కలిపి ముందు నిలబడి, వెనకాల నిలబడతానంటే ముందు నిలబడి మేము స్లోగన్స్ చెప్తూ, కొన్ని స్లోగన్స్ నేనే చెప్పాను, చెబుతూ మేము స్కూల్కి వచ్చాం. దానికి ఊరు వాళ్ళందరూ కూడా మా నాన్నగారు నేను కలిపి ఇదంతా చేసామని మా మీదకి దెబ్బలాట కూడా వచ్చారు. అలాంటి పరిస్థితుల నుంచి మన దేశం ఇప్పుడు రాకెట్లు నడిపిస్తున్నారు, విమానాలు నడిపిస్తున్నారు, సైన్యంలో చేరారు, ఇంత అభివృద్ధి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఆకాశవాణిలో మాట్లాడుతున్నాను, పద్మజ గారు నేనును, ఇలాగ ఇంత అభివృద్ధిలోకి వచ్చిందంటే, అభివృద్ధి చెందలేదంటే మన దేశం నేను ఊరుకోను. ఇది నా యొక్క ఎస్ఎల్సి దాకా ఉన్నటువంటి విద్యాభ్యాసం.
1: తర్వాత ఇంకేం చదువుకున్నారమ్మా మీరు?
0: 62లో ఎస్ఎల్సి పాస్ అయ్యాను. ఒక సంవత్సరం హిందీ పండిట్ కదా, మా నాన్నగారు అందరినీ హిందీ పరీక్షలు రాయించేవారు. నేను కూడా అన్ని హిందీ పరీక్షలు ఇప్పటికి పాస్ అయిపోయాను. నేను చాలా వరకు ఏదో ఒకటే విద్వాన్ శిక్షక్ అని ఒక్కటే అవ్వలేదు, ఆఖరిది ఒక్కటే. అదొక్కటి మా నాన్నగారు ఆఖరిని మార్చి తర్వాత, 62 మార్చి తర్వాత కంటిన్యూషన్గా నరసాపురంలో ఉండేది అది కోర్సు. ఆ టైంలో ఇప్పుడు లేదు, ఆ కోర్సుకు చేయించారు మా నాన్నగారు. అంటే ముందు సెకండ్ గ్రేడ్ టీచర్గా చేద్దాం అనుకున్నారు. స్కూలు సెకండ్ వచ్చాను నేను. చూస్తే నేను మమ్మల్ని నన్ను తీసుకెళ్ళి డిగ్రీ ఏదో చదవాలని ఉండేది నాకు. కానీ అది చదివించడానికి మా నాన్నగారికి 60 రూపాయలు జీతం అప్పుడు, 7 పిల్లలు. ఆ 60 రూపాయలు జీతం అంటే మరి దాంతో మాకు తెలీదు ఇబ్బంది. మేము ఏదో తిండికి ఇబ్బంది పడిపోయేలాగా అలాగ మమ్మల్ని పెంచలేకుండా మా చాలా జాగ్రత్తగా డిసిప్లిన్గా, ఫైనాన్షియల్ డిసిప్లిన్గా పెంచారు మమ్మల్ని. వేరే చోటకు పంపించే తాహత లేదు ఆయనకి అప్పుడు. కానీ మా కాళ్ళ మీద మమ్మల్ని నిలబెట్టాలని చెప్పి మా అక్కల్ని ఇద్దరిని అక్కడ ట్రైనింగ్ పంపించారు. నన్నేమో సెకండ్ గ్రేడ్ సీట్ వచ్చింది, నాకు మంచి మార్కులు ఉన్నాయి కదా. వస్తే అక్కడ రాజమండ్రి తీసుకెళ్తే ముందు ఒక ఏడాదే ట్రైనింగ్ అని వెళ్ళాం. ఓ చాప చుట్ట, ఓ బకెట్టు ఇవన్నీ పట్టుకుని మా నాన్నగారు ఆ బోల్డంతా, అది కూడా చెప్పనా మీకు, బోల్డంతా కాకినాడ రావాలంటే ఎలా ప్రయాణం చేయవలసి వచ్చేదో తెలుసా? ముందు అక్కడి నుంచి ఒక బస్సు ఎక్కి వెళ్ళాం. బస్సు ఎక్కి కోటిపల్లి రేవు దగ్గర దిగి వెళ్ళాం. కోటిపల్లి రేవు దగ్గర కొంత నడవాలి ఇసుక తెప్ప మీద. నడిచిన తర్వాత గోదావరి వచ్చేది. అక్కడ నావెక్కి మళ్ళీ యువతల ఒడ్డుకు వచ్చి వెళ్ళాం. యువతల ఒడ్డుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి వెళ్ళాం. ఇంకో బస్సు ఎక్కి మళ్ళీ మళ్ళీ కొంత నడిచి వెళ్ళాం. మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి వెళ్ళాం. ఇలాగా 3 బస్సులు, 2 సార్లు నడక, 1 ఒంటెద్దు బండి, ఇన్ని అయితే కానీ కాకినాడ చేరేవాళ్ళం కాదు మేము. అలాగ కష్టపడి రాజమండ్రి వెళ్ళాం మేము. వెళితే అక్కడ ఏమైందంటే, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఏడాది కాదు ఎమర్జెన్సీ కోర్సు తీసేసాం, 2 ఏళ్ళు బేసిక్ ట్రైనింగ్ అవ్వాలి మీరు 2 ఏళ్ళు అని చెప్పారు. ఆ 2 ఏళ్ళు చదివించాలి మా అమ్మాయిని. నేను ఈ సెకండ్ గ్రేడ్ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసి హిందీ పండిట్ ట్రైనింగ్లో, దాంట్లో ట్రైనింగ్ ప్లస్ విద్వాన్ ప్లస్ శిక్షక్ అని చెప్పి ఉందన్నమాట, టీచర్ ట్రైనింగ్ ప్లస్ పరీక్ష, దాంట్లో జాయిన్ చేసి ఆ పరీక్ష అయిన తర్వాత నాకు వివాహం అయిపోయింది. ఆ తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత అప్పుడు మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాను.
1: హిందీ టీచర్గా మీరు జాబ్
0: జాయిన్? తర్వాత చదువు కూడా ఇంకా చదివాను నేను. అదంతా కూడా సంసారం చేస్తూ, పిల్లల్ని కంటూ, పిల్లల్ని చూసుకుంటూ, నా ఆడపడుచులు మరుదుల్ని చదివించుకుంటూ. అందులో ఒక ఆడపడుచు యశోదని, పెద్ద ఆడపడుచు పోలిటెక్నిక్లో కాకినాడలో చదివింది మా దగ్గర ఉండి. ఇవన్నీ కూడా నేను ఉద్యోగం చేస్తూ పిఆర్జీసీ స్కూల్లో చేసేదాన్ని నేను. వీళ్ళందరినీ చూస్తూ వీళ్ళతో పాటు 10 సంవత్సరాలు చదివాను నేను వరసపెట్టి, ఇంటర్మీడియట్ డిగ్రీ ఎక్కడా చేరు కదా ప్రైవేటుగా. తర్వాత ఎంఏ చదివాను.

0: బిఎంఏకి ఈడీ అయిన తర్వాత తర్వాత అకౌంట్స్ పరీక్షలు ఇవన్నీ కూడా అకౌంట్స్ అయితేనే మనకు ప్రమోషన్స్ అవన్నీ వస్తాయి టీచర్స్కి.
1: చాలా చక్కగా తెలియజేశారండి. ఆనాటి సమాజ స్థితిగతులు ఎలా ఉండేవి, ఆనాటి సమాజంలో పరిస్థితులు ఎలా ఉండేవి అనేది మా కళ్ళకు కట్టినట్టుగా అలాగ ఒక విజువలైజేషన్ వచ్చేటట్టుగా చాలా చక్కగా వివరించారమ్మా. అయితే ఇప్పుడు ఇంకొకటి చెప్పండి భావాని గారు, మీరు సుమారుగా 3 దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయండి. అంటే ప్రస్తుతం పలక బలపం లేని చదువులు, క్లాస్ రూమ్లో అయితే బ్లాక్ బోర్డ్ లేనటువంటి రోజులు, అంతా డిజిటల్మయం అయిపోయింది, స్మార్ట్ క్లాస్ రూమ్స్ వచ్చేసాయి. సో అంటే సాంకేతికంగా మనం ఎంత అభివృద్ధి సాధిస్తున్నాం, అలాగే దానికి తగ్గట్టుగానే విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చాయి. సో వీటిని మరి మనం ఎలా అర్థం చేసుకోవాలి, మన ప్రయాణం ఎటువైపు సాగుతుంది అన్నది మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అమ్మా.
0: ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో ఒక ఫేస్ నాకు బాగా తెలుసు, రెండో ఫేస్ కొంచెమే తెలుసు. కానీ కొంతవరకు కొంచెం తెలుసు, అంటే ఎందుకంటే నా మనవలు నా ముని మనవలు కూడా ఉన్నారు నాకు, వీళ్ళందరూ చదువుతుండడం దానివల్ల నాకు కొంతవరకు తెలుసు. మేము చెప్పేటప్పుడు మీరు చెప్పారు కదా పలకా బలపం బ్లాక్ బోర్డు ఇవన్నిటితో ఉన్నటువంటి చదువు అది కూడా బాగుండేది. నేను చదివిన చదువు ఇంకా డిటెన్షన్ కూడా ఉండేది, ఏ క్లాస్కి ఆ క్లాసు ఫెయిల్ అయిపోవడం, అటెండెన్స్ లేకపోయినా ఫెయిల్ అయిపోవడం, మార్కులు తక్కువ వచ్చినా ఫెయిల్ అయిపోవడం అలాంటి పరిస్థితి ఉండేది. అప్పుడు కూడా ఈ పలకాబలము అన్నారు చూసారు, అటువంటి పరిస్థితుల్లో కూడా మేము చెప్పింది టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ నుంచి స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ దాకా వచ్చాను నేను. అంటే మొదట్లో ఏంటంటే టీచర్ చెప్పడమే చెప్పడం, వీళ్ళు కండదా పట్టడం, వీళ్ళు చదవడం, వీళ్ళు రాయడం, అవన్నీ కూడా టీచర్ నేర్పించడం, వీళ్ళు నేర్చుకోవడం అంతేగాని విద్యార్థి ఎంతవరకు ఎలా ఉన్నాడు ఏంటిది అనేది మొదట్లో ఉండేది కాదు. కానీ నేను ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు సర్వీస్ అయిన దగ్గర నుంచి, ఒక 20 ఏళ్ళు సర్వీస్ అయిన దగ్గర నుంచి తర్వాత ఏమైందంటే కొంచెం దాంట్లో వచ్చింది మార్పు వచ్చింది. అదేంటంటే స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటే అప్పటి నుంచే అక్షరాలు దిద్దడం అది పోయింది. అక్షరాలు ఇలాగ పరిసాలు అరగదీసేసి పలకంతా అయిపోయి అలాంటి దాకా అదంతా పోయింది. గుర్తుపట్టి అలాగ చదువుతూ చదువుతూ చదువుతూ గుర్తుపట్టడం, చదువుతూ చదువుతూ రాయడం ఇవన్నీ వచ్చేసాయి నేను ఉన్నప్పుడే. తర్వాత విద్యార్థులకి ఎంతవరకు వచ్చిందన్నది వాళ్ళ ద్వారానే మేము వినేలాగా, ఒకవేళ వాళ్ళంతా వాళ్ళు చెప్పకపోతే ఏదైనా ఇప్పుడు మీరు నన్ను అడుగుతుంటే నే ప్రశ్నలు చెప్పినట్టు వాళ్ళ ద్వారానే వాళ్ళకి ఉన్నటువంటి జ్ఞానాన్ని ముందు తెలుసుకుని ఇంకా ఏం చెప్పాలి అనేది చెప్పేలాగా. తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అవన్నీ కూడా ముందు ఉండేవి కాదు, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవే ఉండేవి కాదు. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మారిన తర్వాత ఇప్పుడు డిజిటలైజేషన్ వచ్చింది, అసలు అది లేకపోతే ఇది లేదు.
1: ఆ తర్వాత ఓఎంఆర్ షీట్లు రావడం
0: దాంట్లో మనం మార్క్ చేయడం, ముందు ఏబిసిడిలు తర్వాత ఇప్పుడు దాన్ని బ్లాంకులు మార్క్ చేయడం ఇవన్నీ వచ్చాయి. అది అవన్నీ కూడా తర్వాత మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ వచ్చాయి. ఇదేంటంటే ఈ ఆన్లైన్లో నాకు తెలిసినంత వరకు అంటే గురువుకి శిష్యుడికి ఇద్దరికి సంబంధం తగ్గిపోతుంది. దీనివల్ల నష్టం ఏంటంటే అది ఆ సంబంధం ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు నైతిక విలువలు తగ్గిపోతాయి. దీంట్లో అభివృద్ధి చెందడానికి మనం అలాగే ఆ వెనకాలే ఉండిపోతే ముందు దేశాలన్నీ ముందుకెళ్ళిపోయి ఇప్పుడు ఎక్కడో చంద్రమండలంలో ఇల్లు కట్టుకుంటాం లేకపోతే అక్కడే కనిపెట్టి ఇవన్నీ కూడా అక్కడే ల్యాబ్లు అవన్నీ పెట్టేస్తాం అంటున్న రోజుల్లో మనం అక్కడే ఉండిపోకూడదు. కానీ ఏమవుతుందంటే ఇది నైతిక విలువలు రావాలంటే మానవత్వం తెలియాలంటే మనిషికి మనిషికి సంబంధం ఉంటేనే అది తెలుస్తుంది. అప్పుడు అది ఎప్పుడు ముందు తల్లిదండ్రులతో సంబంధం ఉంటుంది, ఆ తల్లిదండ్రులతో సంబంధం కూడా కొంచెం తగ్గిపోతుంది. ఎందుకు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా ఎక్కువైపోయి వీటి వల్ల వాళ్ళతోటి సంబంధమే ఉండవలసినంత కాకుండా తగ్గిపోతుంది. కొంతవరకు ఉంది ఇండియాలో, మనం ఇంకా కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవ్వలేదు పూర్తిగాను, కొంచెం కొంచెం మొదలైంది. తర్వాత గురు శిష్య సంబంధం ఈ డిజిటలైజేషన్ ఇది వచ్చిన తర్వాత గురు శిష్య సంబంధం చాలా వరకు తగ్గిపోయింది. తగ్గిపోయి తర్వాత పెద్దవాళ్ళని గౌరవించడం, గురువుని గౌరవించడం ఇవన్నీ కూడా వాళ్ళు కూడా వీళ్ళకేంటంటే మెకానికల్ అయిపోతుంది లైఫ్ నాకు తెలిసినంత

0: దాన్ని తగ్గించడానికి మనకి ఇది మానేయమని కాదు, ఇది మానేయకుండానే ఈ అభివృద్ధిని పోకుండానే దానికి నైతిక విలువలు తెలిసేటువంటి ఎడ్యుకేషన్ కూడా మనం రీసెర్చ్ చేసుకుని అది కూడా దాంట్లో పెట్టాలి.
1: మనం ఎంత అభివృద్ధి చెందినా కూడా మానవత్వం అనేది, నైతిక విలువలు అనేవి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలని చెప్పి తెలియజేశారమ్మా, చాలా సంతోషం. ఇప్పుడు సాధారణంగా మేడం స్కూల్స్ లో పిల్లలు ఆడుకుంటుంటారు, ఏదో ఆడతా పడిపోతుంటారు, వాళ్ళకి ఏదో చిన్న చిన్న దెబ్బలు తగులుతుంటాయి. పీఈటీ సారో లేకపోతే ఏదైనా ఒక టీచరు వాళ్ళకి ఏదో ఫస్ట్ ఎయిడ్ చేయడం, వాళ్ళని పంపించడం, ఇవన్నీ సాధారణంగా జరుగుతూ ఉండేటటువంటి ప్రక్రియ. అయితే ఈ ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి సర్టిఫైడ్ కోర్సులు చేయాలి, అందులో విశేషమైనటువంటి జ్ఞానం సంపాదించుకోవాలి అనేటటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? దానికి ప్రేరేపించినటువంటి అంశాలుంటే వాటి గురించి చెప్పండి అమ్మా.
0: ఇది ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స. ఇది ఏంటంటే అది ఎలా వచ్చిందంటే, నేను ఇప్పుడు రిటైర్ అయిపోయాను, 2003లో రిటైర్ అయిపోయాను, అప్పుడే 20 ఏళ్ళు దాటిపోయింది. హెచ్ఎంగా ఉన్నప్పుడు, ఎంఈఓగా ఉన్నప్పుడు కూడా నేను సోషల్ సర్వీస్ చాలా చేసేదాన్ని. అంటే టీచర్గా ఉన్నప్పుడు కుదరలేదు, కానీ హెచ్ఎంగా ఉన్నప్పుడు, ఎంఈఓగా ఉన్నప్పుడు చాలా చేశాను నేను. ముఖ్యంగా ఎంఈఓగా ఉన్నప్పుడు, అప్పుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు. నేను ఎంఈఓగా పనిచేసినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు, సతీష్ చంద్ర అనుకుంటాను ఆ పేరు, ఆయన జిల్లా కలెక్టర్ ఉండేవాడు. అంటే వాళ్ళతోటి ఇప్పుడు స్కూల్లో చూడండి, తెలివైన వాడు, మన బాగా ఏడిపించి అల్లరి చేసేవాడు ఇద్దరు గేపకుంటారు. అలాగా వీళ్ళిద్దరు ఇప్పుడు కంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఇప్పుడు ఆయన కొంచెం చాలా అంటే మెచ్యూర్డ్, బాగా అడ్మినిస్ట్రేషన్లో కూడా నిష్ణాతుడైనటువంటి సీఎంగా అయిపోయారు ఆయన. అప్పుడైతే చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు ఆయన. ఆయన ఇంక నోట్లోంచి వచ్చినట్టు సతీష్ చంద్ర అన్న ఆయన ఉండేవాడు. ఇంకా మాట ఇవతలకు రాకుండా ఈయన అమలు చేసేస్తుండేవాడు. ఆ టైంలో నేను ఎంఈఓగా ఉన్నాను. ఏంటంటే అస్సలు ఒక్క నిమిషం ఖాళీ ఉండేది కాదు. ఒక్క నిమిషం అంటే గ్రామ సభలు, తర్వాత పచ్చదనం పరిశుభ్రత, ఇంకుడు గుంటలు, జన్మభూమి, ఇంకా అది ఇది కాదు, ఇంకా ఎన్ని అచీవ్మెంట్స్ చెప్పలేమన్నమాట. అది అవన్నీ కార్యక్రమాలు పొద్దున్న 8 గంటలకి వెళ్ళిపోతే రాత్రి 12 గంటలకు వచ్చేవాళ్ళం. ఆడలేదు, మోగాలేదు, ఇంకేమీ లేదు దాంట్లో. అలాగ పనిచేసా ఒక 3 ఏళ్ళేమో ఎఫ్ఏసి ఎంఈఓగా చేశాను, ఇంకో 3 ఏళ్ళేమో పూర్తిగా ఎంఈఓగా చేశాను. ఇలా చేసిన తర్వాత నేను రిటైర్ అయిపోయాక అసలు ఖాళీగా కూర్చోడానికి మనసు ఉండేది కాదు. ఇంక ఏం చేయాలి ఏం చేయాలని అనేక ఆలోచనలు చేశాను నేను. ఇంకా ఏవో ఇంకా వేరేవన్నీ కూడా ఇలా ఉందాం అలా ఉందాం అని చేశాను. తర్వాత ఒకసారి రోటరీ క్లబ్లో కూడా ఉన్నాను కొన్నాళ్ళు. ఉండి వాళ్ళు కూడా సర్వీస్ చేస్తారు, ఈ లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ వీళ్ళందరూ అటువంటివన్నీ ఉండాలి, సర్వీస్ చేస్తారు. అంటే నేను 2002లో రిటైర్ అవ్వకముందే నేను గొల్లపూర్లో ఈ రెడ్ క్రాస్ ఉండేది, ఓ చిన్న బ్రాంచ్ ఉండేది, ఓ డాక్టర్ గారు ఉండేవారు, ఆయన పేరు గుర్తులేదు నాకు. ఆయన నా దగ్గరికి వచ్చి అక్కడ మేము హెచ్ఎంగా ఉండేదాన్ని నేను గొల్లపూర్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నప్పుడు. నన్ను లైఫ్ మెంబర్గా జాయిన్ చేశారు ఆయన. ఆయన చేశారు, అమ్మాయి ఇన్ని పనులు చేస్తున్నారు. నేను సర్వశిక్ష అభియాన్ అని ఉండేది అప్పుడు. నేను హెచ్ఎం గైడ్ హెచ్ఎంగా ఉండేదాన్ని, ఎఫ్ఎస్సిగా ఫుల్ ఎడిషనల్ ఇన్ఛార్జ్గా, ఎంఈఓగా 2 పోస్టులు చేశాను నేను. ఇన్ని పనులు చేస్తున్నారు మీరు బోల్డని, దీనికి బిల్డింగ్ వచ్చి ఇలా చేశారు, అక్కడ చేబ్రోల్లో బిల్డింగ్ కట్టించారు, ఇవన్నీ కట్టించారు, ఇవన్నీ చేస్తున్నారు, మీరు జాయిన్ అవ్వండి దీంట్లోనూ అంటే నేను జాయిన్. అది నాకు రెడ్ క్రాస్కి ప్రాతిపదిక మొట్టమొదట. అప్పుడు తర్వాత ఏం చేశానంటే నేను రెడ్ క్రాస్కి ఆఫీస్కి వెళ్ళాను. ఇప్పుడు ఈ వాటర్ ఇది వదిలేసిన తర్వాత రెడ్ క్రాస్ ఆఫీస్కి వెళ్ళి ఇలాగ నేను ఊరికే సర్వీస్ చేస్తాను, నాకు సర్వీస్ చేస్తే చాలు, మీరు ఏం చేయమంటే చేస్తానని చెప్పి నేను అడుగుతాయి, బాబు అంతకంటేనా ఊరికే సర్వీస్ చేస్తానని వాళ్ళు ఎవరు ఉన్నారు అని చెప్పి, అప్పుడు దుర్గరాజు గారు అని ఇప్పుడు కూడా పెద్ద ఆయన అయిపోయారు ఉన్నారు, ఆయన నన్ను కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కింద నేను ఎంఈఓ చేసి రిటైర్ అయ్యాను కదా, ఆయన తీసుకున్నారు. అదేం ఉద్యోగం కాదు, ఊరికే ఆనరీ పోస్ట్ కూడా కాదు, అది ఊరికే వాలంటరీ సర్వీస్ అన్నమాట. తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒక ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది వాళ్ళకి, రెడ్ క్రాస్ వాళ్ళకి. అదేంటంటే గ్రామ

0: వాళ్ళు బేస్ చేసుకుంటూ హెల్త్ ఆర్గనైజర్స్ని తయారు చేయడం అన్నమాట. హెల్త్ బేస్డ్ వాలంటీర్స్ సర్వీస్, అది గ్రామాల్లో వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వమని, ఆ మండలంలో ఉన్న గ్రామాలన్నిటి నుంచి తీసుకుని ఒక మండలంలో 15 గ్రామాలు ఉన్నాయనుకోండి, 15 రోళ్ళు, 30 మందిని తీసుకుని ఆ 30 మందికి ఆ ట్రైనింగ్ ఇవ్వమని. అంటే ప్రతి గ్రామంలో ఇద్దరు హెల్త్ తోటి కలిపి ఆరోగ్యం ఇవన్నీ కలిపి వాళ్ళు చూసుకునేలాగా.
1: అదే మనం ఎవరికైతే ట్రైనింగ్ ఇచ్చామో వాళ్ళు మిగిలిన గ్రామంలో ప్రజలందరికీ చెప్పాలి.
0: చెప్పడం కానీ పాఠం చెప్పడం కాకుండా సర్వీస్
1: సర్వీస్ చేయాలి,
0: సర్వీస్ చేసేలాగా. అంటే దాంట్లో 4-5 సబ్జెక్టులు ఉండేవి. దాంట్లో ఈ ఫస్ట్ ఎయిడ్ ఉండేది, ఫస్ట్ ఎయిడ్, ఆ తర్వాత ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇప్పుడు డ్రాప్స్ వేస్తాం కదా పిల్లలకి, అమ్మ పోలియో డ్రాప్స్ ఇవన్నీ, చైల్డ్ కేరు, తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్, ఇలాగా 4 సబ్జెక్టులు ఉండేవి. తర్వాత ఈ చైల్డ్ హెల్త్ గురించేమో చిల్డ్రన్ స్పెషలిస్ట్ని తీసుకొచ్చేవాళ్ళం, అలాగే ఫస్ట్ ఎయిడ్ గురించేమో రెడ్ క్రాస్ నుంచి ఫస్ట్ ఎయిడ్ చెప్పి వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళం. అలాగా 3 రోజులు ఉండేది అది ట్రైనింగ్. అంటే ప్రతిరోజు 3-5 గంటల చొప్పున 3 రోజులు ఉండేది. వీళ్ళు స్పెషలిస్ట్ని తీసుకొచ్చి వాడ్రే సుబ్బారావు గారిని తీసుకొచ్చేదాన్ని నేను ప్రతి నా ట్రైనింగ్, ప్రతి ట్రైనింగ్కి ఆయన వచ్చేవారు. పాపం వచ్చి చెప్పేవారు, 1 గంట సేపు చెప్పి వెళ్ళిపోతుండేవారు ప్రతి ట్రైనింగ్లోను. అలాగే నేను ట్రైనింగ్ అయినప్పుడు మీరు ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోవడానికి ఏంటని అడిగారు కదా, దానికి ఇదంతా చెప్తున్నాను అనమాట. అప్పుడు ఈ ఫస్ట్ ఎయిడ్ దీంట్లో ఇన్ని సబ్జెక్టులు, 5-6 సబ్జెక్టులు నేను చెప్పిస్తున్నాను, ఒకటే నాకు రాదేంటి, దీంట్లో నేనెందుకు లెక్చరర్గా నేనెందుకు చెప్పలేను, నేను వీటిల్లో ఒకటి నేను చెప్పగలగాలి కదా అని నాకు ఒక ఐడియా. అప్పుడు నాకు నేను దీంట్లో చెప్పగలిగేది ఫస్ట్ ఎయిడ్, డాక్టర్ని అవ్వలేను కదా, డాక్టర్ల కింద అవ్వలేము, అందుకని నేను ఈ ఫస్ట్ ఎయిడ్ నేనే ట్రైనింగ్ అవుదామని చెప్పి దానికి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్కి ఏంటంటే అథారిటేటు ఇంతకుముందు రెడ్ క్రాస్ ఉండేది కాదు, ఆథరైజ్డ్ ఏంటంటే సెంట్ జాన్ అంబులెన్స్. ఆ సెంట్ జాన్ అంబులెన్స్లో అది మన ఎక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అవుదామంటే ఇక్కడ ఎక్కడ ఈస్ట్ గోదావరి ఎక్కడ లేదు. అప్పుడు నేను కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్లో మా అమ్మ నాన్నగారు మా అన్నగారి దగ్గర ఉండేవారు, అక్కడికి వెళ్ళి దానికి సీనియర్ ఓచరు మెడాలియన్ 3 వాటి ట్రైనింగ్ల పేర్లు.
1: ఓకేనండి.
0: ఈ 3 ట్రైనింగ్లు అప్పుడు ఎంత, ఒక్కొక్క ట్రైనింగు దగ్గర దగ్గర 8 రోజులు, అంటే వారం కంటే 1 రోజు ఎక్కువ, 8 రోజులు ట్రైనింగ్ ఉండేది. అప్పుడు కొత్తగా మళ్ళీ కొంచెం మార్పులు వచ్చాయి కానీ మేము అయినప్పుడు మాత్రం 8 రోజులు ఉండేది. ప్రతిసారి హైదరాబాద్ వెళ్ళి అక్కడ 10 రోజులు ట్రైనింగ్ అయ్యి సీనియర్ ట్రైనింగ్, అంటే డిగ్రీ లాగా అనమాట, ఏడాది అయితే కానీ ఇంకో ట్రైనింగ్ అవ్వడానికి లేదు, ఏడాదికి ఒకసారి. అలాగా 3 ట్రైనింగ్లు 3 ఏళ్ళకి కాదు, నేను టీచర్కి దాంట్లో ఇప్పుడు కూడా టీచర్గా 10 ఏళ్ళు సర్వీస్ ఉంటే 3 నెలలకే అవ్వచ్చు ఆ ట్రైనింగ్. ఓచర్ ట్రైనింగ్ అయిన 3 నెలలకి సీనియర్ ట్రైనింగ్ అయిన 3 నెలలకి, అలాగే ఏడాదిలో 3 ట్రైనింగ్లు అయిపోయాను నేను. 3 సార్లు నేను ఈ పిల్లల్ని వెళ్ళి వదిలేసి అక్కడ వెళ్ళి మా అమ్మగారి దగ్గర ఉండి అవన్నీ ట్రైనింగ్లు అయ్యాను, మెడాలియన్ అయ్యాను నేను. తర్వాత టీఓటీ అని మన బీఈడి ఎంఈడి ఎలా ఉన్నాయో టీచర్ ట్రైనింగ్, అలాగే టీఓటీ అని కూడా ఉంది దీంట్లో, మెడాలియన్ అయిన వాళ్ళు టీఓటీ అవ్వాలి, ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్, ట్రైనర్స్ని తయారు చేయడానికి,
1: తయారు చేయడం అర్థమైందండి
0: ట్రైనింగ్. అది ఆ ట్రైనింగ్ కూడా నేను అయ్యాను దాంట్లో. అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు ఏమైందంటే, ఒక 2-3 ఏళ్ళు ఇక్కడ చేసిన తర్వాత నేను ఊరికే ఈ హెల్త్ బేస్డ్ వాలంటీర్ సర్వీస్ ఒక 200 మందిని తయారు చేశాం మేము, 200-300 మందిని ఒక 5-6 మండలాల్లో చేసాము. తర్వాత ఇక్కడి నుంచి నేను హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. మా మనవరాలకి అక్కడ ఏదో ఎడ్యుకేషన్కి మేము ఉంటే కానీ రామయ్య కోచింగ్ సెంటర్ ఏదో ఉంది కదా దాంట్లో, దానికోసం జాయిన్ చేయడం కోసం నేను మా వారు అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కూడా నేను గుర్కే కూర్చోలేకపోయాను, అది శరీరంలో ఉన్న ఇదన్నమాట అది. అప్పుడు మళ్ళీ ఏం చేశాను, అక్కడ రెడ్ క్రాస్ ఆఫీస్కి వెళ్ళాను. ఇలా అప్పుడు లక్ష్మణరావు గారు అని రిటైర్డ్ హైకోర్టు జడ్జి, అలహాబాద్ ఏదో హైకోర్టు జడ్జి ఆయన ఉండేవాడు చైర్మన్, ఆయన దగ్గరికి వెడితే ఆయన ఊరికే చేస్తారంటే ఎందుకు చేయించుకోమమ్మా మేము సర్వీసు అని చెప్పి ఆయన కూడా నాకు ఒక ఆర్డర్ ఒకటి ఇచ్చాడు. ఆయన రెడ్ క్రాస్ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ కింద మొత్తం ఏపీ స్టేట్ ఇచ్చేస్తున్నాను నీకు, ఊరికే చేస్తానంటున్నావు, నీకు టీఏడీఏ నేను ఇస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళినాను, నువ్వు దానికి రాసి ఇచ్చేసావు అంటే నేను ఇచ్చేస్తాను, నువ్వు సర్వీస్ చెయ్యి అని చెప్పి నాకు ఆయన చాలా

0: ఎంకరేజ్ చేశాడు. నేను అప్పుడు చేసిన సర్వీసు 6 ఏళ్ళు 7 ఏళ్ళు చేశాను నేను. ఈ 6 7 ఏళ్ళు చేసిన సర్వీసు నా మొత్తం 33 ఏళ్ళ సర్వీసు కంటే ఎక్కువ సంతృప్తినిచ్చింది నాకు. అంత సర్వీస్ చేశాను నేను. అది అలాగే ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్.
1: చాలా ఓపిక్గా ఎంతో చక్కగా వివరించారు. మీకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: మీ అందరికీ నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు సంధ్యారాగం కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాశాఖ అధికారిని మరియు ప్రథమ చికిత్సా నిర్వాహకులు శ్రీమతి వీడి భవాని గారితో పరిచయం మొదటి భాగం విన్నారు. ఈ పరిచయ కార్యక్రమం యొక్క రెండవ భాగం వచ్చే మంగళవారం సంధ్యారాగం కార్యక్రమంలో ప్రసారమవుతుంది. సంధ్యారాగం కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా అంకురం చిత్రం నుంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర ఆలపించిన గీతం, సంగీతం హంసలేఖ.

కార్యక్రమంలో తరువాత అనుబంధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. రేపు గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా,
0: నేర్చుకుంటారా?

0: కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాలు కొడితే ఆ పాప ఎడవగాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

0: ఇస్
1: కరెక్ట్.
2: అనుబంధం చిత్రం నుంచి ఎం రమేష్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు.

ఈ ప్రసారంలో 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం ఈ అంశంపై డివి మానసాగర్ ప్రసంగం ఉంటుంది.

శ్రోతలకు గమనిక. మౌనంగా ఉండకండి, గళమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకుల్లో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నంకి సమాచారం అందించండి. సంప్రదించండి 0891-27833-22 ఆర్ 9492-78334 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-00100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండు నేరాలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు తెలుగులో. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: తీర ప్రాంతాల పరిరక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే జనవరిలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రాష్ట లోకాయుక్తగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగా తాటివనాల ఏర్పాటు ప్రక్రియకు అటవీశాఖ శ్రీకారం చుట్టిందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమంలో రెండవ దశలో తాటివనాలను అభివృద్ది చేయనున్నామని, తుఫాన్లు తీవ్ర గాలుల సమయంలో తాటి చెట్లు సహజ గాలి నిరోధక వ్యవస్థగా పనిచేసి తీరప్రాంత గ్రామాలకు రక్షణ కల్పిస్తాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా తీరప్రాంతం వెంబడి 5499 హెక్టార్లలో తాటివనాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. స్థానిక ప్రజలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ కోరారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ 2026ను ప్రభుత్వం విడుదల చేసిందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. 4 దశల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నామని, సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు పోలీసు, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలను gor.ap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చని తెలిపారు. వచ్చే జనవరిలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధాని అమరావతిలో పర్యటించిన మంత్రి క్వాంటమ్ కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ జర్మన్ సాంకేతికతతో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతిని నాలెడ్జ్ హబ్గా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈ రాష్ట్రంలో దీని ఒక నాలెడ్జ్ హబ్ గా చేయాలని, క్వాంటమ్ కంప్యూటర్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి దీని ఒక క్వాంటమ్ వ్యాలీగా దీని నామకరణం చేయడం జరిగింది. దానికి సంబంధించి 45216 చదరపడుగుల్లో బిల్డింగ్ ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది.

0: భూమి నుంచి వెలువడే స్పెసిఫిక్ శబ్దాలు, పరిసర ప్రాంతాల్లో వచ్చే ట్రాఫిక్ శబ్దాలను తాకకుండా జర్మన్ టెక్నాలజీ దీన్ని రూపొందిస్తున్నారు. ఎలక్ట్రిసిటీ నిరంతరంగా ఉండటం కోసంగా డ్యూయల్ యాక్టివ్ ఫీడల్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ యొక్క క్వాంటం కంప్యూటర్ ని యూజ్ చేసేది ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు, వాటిలో మన ఆంధ్రప్రదేశ్ కూడా నెంబర్ వన్ కాబోతుంది.
1: పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు సూచించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మంత్రి ఈరోజు ఆకస్మికంగా పర్యటించి ప్రధాన రహదారులపై పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న చెత్త సేకరణ పనులను పరిశీలించిన మంత్రి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మిగనూరులో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించారు ని అధికారులను ఆదేశించారు. రాష్ట లోకాయుక్తగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ జస్టిస్ మల్లికార్జునరావుతో లోకాయుక్తగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎంకే సాత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మై భారత్ రాష్ట డైరెక్టర్ ఉజ్వల్ తెలిపారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం విధానంలో క్రీడాకారులు యువతతో సంభాషిస్తారని తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వం, స్వచ్ఛంద సేవ, దేశ నిర్మాణంతో యువతను అనుసంధానించేందుకు ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని ఉజ్వల్ తెలుపుతూ,
2: 27 ఆగస్టున ఖేలో యువ సంవాద్ అనే ప్రోగ్రాం జరగబడుతుంది. అందులో ప్రధానమంత్రి మోడీ గారు యువతతో డైరెక్ట్ గా లైవ్ లో ఇంటరాక్ట్ అవుతారు. ఒక 17 లొకేషన్స్ ఆంధ్రప్రదేశ్ లో 2-way లాగా, అంటే మనం స్క్రీన్ వాళ్ళకి కనపడుతుంది. మెయిన్లీ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2036 ఒలింపిక్స్ కి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని యువత యొక్క ఒపీనియన్, వాళ్ళ యొక్క భావాల్ని తెలుసుకోవాలని చెప్పి మోడీ గారు ఈ ముఖ్యమైన ప్రోగ్రాం చేస్తున్నాము. సో అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలి.
1: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేరా ఒక ప్రకటనలో సూచించారు. వాట్సాప్లో ప్రచారమవుతున్న ఎన్నికల తేదీలు అవాస్తవమని స్పష్టం చేశారు. అసత్య సమాచారాన్ని ప్రచారం చేసేవారిపై సైబర్ చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల షెడ్యూల్పై అధికారిక సమాచారాన్ని మీడియా ద్వారా వెల్లడిస్తామని, అప్పటి వరకు సామాజిక మాధ్యమాలలో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. రాష్ట ప్రభుత్వం నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అనుగుణంగా విశాఖపట్నం మహానగరపాలక సంస్థను విస్తృతం చేయాలని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపు విశాఖ మహానగరపాలక సంస్థలో వార్డులను పెంచాలని, మరికొన్ని మండలాలను విలీనం చేయాలని కోరుతూ,
3: విశాఖపట్నానికి సంబంధించి ఒక రెండు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, వార్డ్స్ డీలిమిటేషన్. ఏదైతే మనకున్న ఎగ్జిస్టింగ్ 98 వార్డ్స్ ఉన్నాయో ఆ 98 వార్డ్స్ నుంచి 120 చేయాలనే ఒక ప్రతిపాదన ఆల్రెడీ చేయటం, దాని మీద క్షేత్రస్థాయిలో కూడా వర్క్ కూడా చేయడం జరిగింది. రెండోది, పక్కన ఉన్న 4 మండలాలు, భీమిలి నియోజకవర్గంలో 3 మండలాలు, అలాగే పెందుత్తి నియోజకవర్గంలో 1 మండలం, మొత్తం 4 మండలాలు కూడా ఈ గ్రేటర్ వైజాగ్ లో విలీనం చేయాలనే ప్రతిపాదన కూడా ఒకటి. కాకపోతే దీన్ని ఎలా కలపాలి, ఏంటి దానికి టెక్నికల్ గా ఉన్న ఇబ్బందులు ఏంటి, వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలనే మీద ఎక్సర్సైజ్ జరుగుతా ఉంది.
1: పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఉత్తమ విధానాలను ప్రోత్సహించే స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ SHVR కార్యక్రమాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి కేంద్ర విద్యాశాఖ ప్రారంభించింది. కేంద్ర విద్యాశాఖలోని పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేస్తుంది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో అర్హత కలిగిన పాఠశాలలు పాల్గొనేలా కేంద్ర రాష్ట ప్రభుత్వ విభాగాలు విస్తృత ప్రచారం నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ కోరింది. పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన నీరు, సురక్షిత వాతావరణం నిర్వహణ, పర్యావరణ సుస్థిరత వంటి అంశాల్లో ఉత్తమ విధానాలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

వ్యాప్తంగా టీబీ ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని జిల్లా క్షయ నివారణ అధికారి ఖాదర్ వలీ కోరారు. నెల్లూరు నగరంలో క్షయవ్యాధి నివారణపై వివిధ శాఖల ఉద్యోగులతో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఖాదర్ వలీ మాట్లాడుతూ గ్రామస్థాయిలో క్షయవ్యాధి నివారణ కార్యక్రమాలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. క్షయవ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వ్యాధి నిర్దారణ అయిన వెంటనే వారికి అవసరమైన చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తీర ప్రాంతాల పరిరక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కేరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. మహిళావాణి స్త్రీల కార్యక్రమం వింటారు.

0: కార్యక్రమంలో తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం ఈ అంశంపై డివి మానస గారి ప్రసంగం వింటారు.
1: మహిళవాణికి స్వాగతం అండి. ఏంటో తెలుగులో మాట్లాడాలి అంటే నాకు చాలా ఇష్టం. తెలుగులో మాట్లాడుతూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. మనసులోని భావాలన్నిటినీ కూడా చక్కగా వ్యక్తపరచగలుగుతాను. అందుకే అంటారేమో

మాతృభాష అమ్మల ఆప్యాయంగా ఉంటుంది అని. ప్రవహించే నదికి నిలకడ ఉండదు. ఎన్నింటినో తనలో కలుపుకుంటూ, తాను ఎన్నింటిలోనో కలుస్తూ, ఎల్లప్పుడూ మార్పులకు లోనవుతూ ఉంటుంది కదూ. భాష కూడా అంతే. ఒక కాలంలోని భాషను గాని, ఒక ప్రాంతంలోని భాషను గాని తీసుకొని భాషాస్వరూపం, స్థితి ఇది అని ఎప్పటికీ ఇవి ఇలాగే ఉంటాయని కూడా నిర్ణయించలేం. నదిలో నీటి ప్రవాహ వేగం, రంగు, రుచి ప్రాంతాన్ని బట్టి మారుతున్నట్లే కాలాన్ని బట్టి భాషలలో మార్పులు కనబడుతుంటాయి అనుకుంటాను. ఏమంటారు? తెలుగు భాషను గురించి మాట్లాడటం అంటే కేవలం ఒక భాష గురించి మాట్లాడడం కాదండి, ఒక సంస్కృతి గురించి మాట్లాడటం, ఒక చరిత్ర గురించి మాట్లాడటం, మన మూలాలని మనమే గుర్తు చేసుకోవడం. అమ్మ పలికిన తొలి పలికే తెలుగు, అమ్మ ఒడిలో నేర్చిన తొలి మాటే తెలుగు, అమ్మ ప్రేమలా హృదయాన్ని తాకేది తెలుగు, అమ్మ జోల పాటల మనసును నిదురపుచ్చేది తెలుగు. మన తెలుగు భాషకు ఎంతో ప్రాచీనమైన చరిత్ర ఉందండి. తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషగా చెప్తారు. అలాగే ఈ తెలుగు భాషా పరిణామం అనేక శతాబ్దాలుగా సాగుతూ వస్తుంది. నిజం చెప్పాలంటే ప్రాచీన శాసనాల్లో తెలుగు పదాలు, తెలుగు రూపాలు మనకి కనిపించాయి కూడా. క్రమంగా తెలుగు ఒక స్వతంత్ర సాహిత్య భాషగా వికసించింది. ఇక తెలుగు సాహిత్య విషయానికి వస్తే, చరిత్రలో నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడలకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. అందుకే వారిని మనం ప్రేమగా కవిత్రయం అని కూడా పిలుస్తాం కదూ. నన్నయ మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం ద్వారా తెలుగు సాహిత్యానికి ఒక కొత్త దిశను చూపించారనే చెప్పుకోవచ్చు. ఆయన కాలంలో తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు, సాహిత్యాన్ని మోసే భాషగా కూడా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. అలాగే తెలుగు భాష గురించి మాట్లాడేటప్పుడు మనకి గుర్తొచ్చే మరొక పేరు శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన ఈ శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఒక గొప్ప కవి. ఆయన రచించిన ఆముక్తమాల్యద తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప కావ్యంగా నిలబడింది. దేశ భాషలందు తెలుగు లెస్స, ఈ ఒక్క మాటలోనే తెలుగు భాషపై ఆయనకు ఉన్న గౌరవం కనిపిస్తుంది కదూ. ఆయన ఆస్థానంలో ఉన్న అష్ట దిగ్గజాలు తెలుగు సాహిత్యాన్ని మరింత వైభవోపేతం చేశారు. అందుకేనేమో ఆ కాలాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ఒక సువర్ణ యుగంగా గుర్తిస్తారు. కార్యక్రమంలో ఒక పాట విందామా?

తెలుగు భాష ఒక సముద్రం లాంటిది. అంతటి సముద్రంలో ఎన్నో విషయాలున్నాయి చెప్పుకోవడానికి. అలాంటి తెలుగు భాషలో పద్య సాంప్రదాయానికి ఎంతో విలువ ఉంది. శతకాలు, ప్రబంధాలు, కావ్యాలు, పురాణాలు, యక్షగానాలు, ఇలా ఎన్నో సాహిత్య ప్రక్రియలు తెలుగు భాషను సుసంపన్నం చేశాయని చెప్పుకోవచ్చు. మనందరికీ చిన్నప్పటి నుంచి అడగ్గానే వెంటనే గుర్తొచ్చే పద్యం ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడచూడ రుచిలా జాడవేరు, పురుషులందు పుణ్యపురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమా అంటూ వేమన రచించిన ప్రసిద్ధ పద్యం. ఎంత సరళమైన భాష అండి, కాని ఎంత గొప్ప భావం. ఇదే తెలుగులోని ప్రత్యేకత. సులభమైన పదాలతో లోతైన జీవిత సత్యాలను చెప్పగల భాష మన తెలుగు. తెలుగు భాష గొప్పతనం కేవలం కావ్యాల్లోనే కాదు, మన పెద్దలు చెప్పిన సామెతల్లో కూడా ఉందండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, ఆలస్యం అమృతం విషం, ఐకమత్యమే మహాబలం, కలిసుంటే కలదు సుఖం. ఇలాంటి సామెతలు కేవలం పదాలతో కూర్చినవి కాదండి, ఇవి మన పూర్వీకుల అనుభవాల సారం. 100 పేజీల పుస్తకం చెప్పే జీవిత పాఠాన్ని ఒక్క తెలుగు సామెత ఒక వాక్యంలో చెప్పేస్తుంది కదూ. తెలుగు భాషలో మరొక ప్రత్యేక స్థానం సంపాదించుకుందే పాట. జోల పాట నుంచి జానపద పాట వరకు, భక్తి గీతం నుంచి సినిమా పాటల వరకు, పల్లె పాట నుంచి దేశభక్తి గీతం వరకు తెలుగు తన మాధుర్యాన్ని చాటుకుందిగా. అన్నమయ్య సంకీర్తనలు, త్యాగయ్య కీర్తనలు, రామదాసు భక్తి గీత

పదాలు తెలుగు భాషలో భక్తిభావాన్ని మరింత అందంగా అమలుచేయండి. అయితే ఇలాంటి తెలుగు కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితమైన భాష కాదండోయ్. ప్రపంచంలోని అనేక దేశాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, గల్ఫ్ దేశాలు, ఇలా ఒకటా రెండా ఎన్నో ప్రాంతాల్లో తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. నిజం చెప్పాలంటే మన పిల్లలు విదేశాల్లో పెరిగినా కూడా వారింట్లో అమ్మ పలికే రాబాబు అనే మాటలో తెలుగు ఉంటుందిగా. అమ్మమ్మ చెప్పే కథలో తెలుగు ఉంటుంది, తాతయ్య చెప్పే సామెతలో తెలుగు ఉంటుంది, పండుగ రోజు పాడే పాటలో తెలుగు ఉంటుంది. తెలుగు ఒక అద్భుతమైన భాష కదూ. అయితే ఈ తెలుగు భాషపై సంస్కృతం, పర్షియన్, అరబిక్, ఉర్దూ, ఆంగ్లం ఇలాంటి అనేక భాషల ప్రభావం ఉంది. ఇది భాష పరిణామక్రమంలో ఒక భాగమే. ఇతర భాషలను నేర్చుకోవడం తప్పు కాదండి. నిజానికి ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత జ్ఞానం పెరుగుతుంది. కానీ ఇతర భాషలు నేర్చుకుంటూ మాతృభాషను మర్చిపోవడం మాత్రం మంచిది కాదు కదూ. తెలుగుపై అత్యంత ముఖ్యమైన ప్రభావాల్లో చెప్పుకోవాలి అంటే సంస్కృతం ఒకటి. తెలుగు సాహిత్యంలో సంస్కృత పదాలు విస్తారంగా కనిపిస్తాయండి. విద్య, జ్ఞానం, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, ప్రకృతి ఇలా ఎన్నో పదాలు సంస్కృత మూలాలను కలిగి ఉన్నాయి. కానీ తెలుగు వాటిని మాత్రం అలాగే తీసుకోకుండా తన స్వభావానికి అనుగుణంగా మార్చుకుంటూ ఉపయోగిస్తూ వస్తుంది. అందుకే తెలుగు భాషను ఒక స్వీకరించే శక్తి ఉన్న భాషగా చెప్పుకోవచ్చు. చరిత్రలో వివిధ రాజ్యాలతో ఏర్పడిన సంబంధాల వల్ల ఉర్దూ, అరబిక్, పర్షియన్ భాషల నుంచి కూడా తెలుగు అనేక పదాలను స్వీకరించింది. దర్బారు, ఖర్చు, కబూరు, జమానా, దుకాణం మొదలైన పదాలు మన రోజువారీ భాషలో కలిసిపోయాయి. ఇక ఆధునిక కాలంలోకి వస్తే తెలుగుపై అత్యంత స్పష్టంగా కనిపిస్తున్న ప్రభావం ఏ భాషదంటారు? అవునండి, ఆంగ్ల భాష. బస్సు, టికెట్, ఫోన్, కంప్యూటర్, స్కూల్, కాలేజ్, ఆఫీస్ ఇలా ఎన్నో పదాలు మన సంభాషణలో సాధారణమైపోయాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కొద్దీ కొత్త కొత్త ఆంగ్ల పదాలు మన జీవితంలోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ సమస్య ఇతర భాషల పదాలను ఉపయోగించడంలో మాత్రమే లేదండి. మనకు తెలిసిన తెలుగు పదం ఉన్నప్పటికీ కూడా దాన్ని వదిలేసి ప్రతిదానికి పరభాషను ఉపయోగించడం గురించి మనం ఆలోచించాలి. చూడండి, మీటింగ్ అంటూ ఉంటాం, దాన్ని మనం సమావేశం అని పిలుచుకోవచ్చు. మెసేజ్ అనే బదులు సందేశం అని పలకొచ్చు. ప్లాన్ అని చెప్పుకునే బదులు ప్రణాళిక అని మాట్లాడొచ్చు. మరిన్ని విషయాల గురించి చెప్పుకునే ముందు ఒక పాట విందాం.

నిజానికి ఏ భాషనైనా నేర్చుకోవడం సులువే గాని తెలుగుని నేర్చుకోవడం చాలా కష్టం అంటారండి. మరి అంత కష్టమైన భాష, ఎంతో ఇష్టమైన భాష మన తెలుగు భాష. తెలుగు భాషను నేర్చుకోవాలంటే ఒకటా రెండా, వర్ణాలు అంటే అక్షరాల అందాన్ని వెదజల్లే వర్ణాలు, రెండు పదాల్ని కలిపే సంధులు, భావాన్ని సంక్షిప్తం చేసే సమాసాలు, లింగాలు, విభక్తులు, కాలాలు, అలంకారాలు, ఛందస్సు, జాతీయాలు, సామెతలు, ఇలా ఒకటా రెండా ఎన్నో ఉన్నాయి కదూ. మీకు తెలుసా, బలుపు, గెలుపు, పిలుపు, మలుపు, విరుపు, మెరుపు ఇలా చెప్పుకుంటే కేవలం మొదటి అక్షర మార్పుతో ఎన్నో విభిన్న పదాలు మనకు తెలుగులో ఉన్నాయి. మొదటి అక్షర మార్పుతో మొత్తం అర్థం మార్చగల మహిమ మన తెలుగు భాష ఔన్నత్యాన్ని చూపుతుంది కదూ. వడలు, వాడలు, ఓడలు, ఓడలు, మెడలు, మేడలు, జడలు, జాడలు, హ్రస్వ దీర్ఘాల హంగామా మన మాతృభాషకు మాత్రమే సొంతమండి. కలకల, కిలకిల, గలగల, విలవిల, వలవల, మలమల, వెలవెల, తలతల, గణగణ ఇలా ఎన్నైనా చెప్పొచ్చు. ద్విపద అక్షరాల ద్విగుణీకృత ధార మన తెలుగు భాష. ఆ జంట పదాల జావలిలో ఒక్కసారి ఓలలాడితే మాతృభాష మీద మమకారం రెట్టింపు అవుతుంది కదూ. ఇక కరము, ఖరము ఒత్తులకు ఉన్న ప్రాముఖ్యత మరి ఏ భాషలోనూ కనబడదేమో. అలాగే కొన్ని పదాలకి ఒక్క అక్షరం ఆ అని ఉంచితే అప్పుడు ఆ పదం వ్యతిరేకమైపోతుందిగా. సంపూర్తి ముందు ఆచరిస్తే అసంపూర్తి, సమానత ముందు ఆచరిస్తే అసమానత, మితము అమితము.

ఒక్క అక్షరంతో అర్థాన్ని మార్చగలిగే శక్తి తెలుగుకే ఉందండి. ఇక మనం పూర్తిగా వాడటం మర్చిపోయిన అరసున్న, బండీరా ఇవి ఇంట గెలిచి రచ్చగెలువు అనే సామెత మనకు సుపరిచితమే కదూ. మరి మన మాతృభాష విషయంలో కూడా ప్రస్తుతం ఆ సిద్ధాంతాన్నే పాటించాలండి. మా పిల్లలు బడికి వెళ్లి పట్టా పుచ్చుకునే విధంగా మేం చేశాము కనుక మా వంతు బాధ్యత అయిపోయింది అంటే చాలదండి. ఇది ఒక సాంకేతిక యుగంగా చెప్పుకోవచ్చు. చరవాణి, సామాజిక మాధ్యమాలు ఇలా ఎన్నో మన జీవితంలో భాగమయ్యాయి కదూ. చాలామంది తెలుగు మాట్లాడుతున్నప్పటికీ తెలుగు చదవడం, రాయడం తగ్గుతూనే వస్తుంది. ఇది మనం ఆలోచించాల్సిన విషయం కదూ. తెలుగు పుస్తకాలను చదువుదాం, తెలుగు కథలను విందాం, తెలుగు పద్యాలు నేర్చుకుందాం, తెలుగు సామెతలను పిల్లలకు చెప్దాం, ఇంట్లో సాధ్యమైనంత వరకు తెలుగులో మాట్లాడదాం. ఏమంటారు? తెలుగు అంటే కేవలం కొన్ని పదాల సమాహారం కాదు. అచ్చుల్లో ఆప్యాయత ఉంది, హల్లుల్లో హుందాతనం ఉంది, సంధుల్లో పదాల కలయిక ఉంది, సమాసాల్లో భావాల సంగమం ఉంది, లింగాల్లో వ్యాకరణ క్రమం ఉంది, విభక్తుల్లో సంబంధాల స్పష్టత ఉంది, కాలాల్లో జీవిత ప్రమాణం, అలంకారాల్లో అందం, ఛందస్సులో లయ, సామెతల్లో అనుభవం, జాతీయాల్లో జీవన జ్ఞానం ఉంది. అందుకే తెలుగు ఒక భాష కాదు, అది ఒక భావం, అది ఒక సంస్కృతి, ఒక చరిత్ర. నిజానికి అది మన అస్తిత్వానికి చిరునామా. తెలుగు మనకు కేవలం మాట్లాడటానికి వచ్చిన భాష కాదు, మన ఆలోచనలకు అక్షరం, మన భావాలకు స్వరం, మన సంస్కృతికి చిరునామా. అందుకే తెలుగులో మాట్లాడదాం, తెలుగును బతికిద్దాం, తెలుగు వైభవాన్ని భావితరాలకు అందిద్దాం. వినారుగా ఈనాటి అంశాన్ని. మరొక అంశంతో మీ ముందుకొచ్చేంత వరకు సెలవు తీసుకుంటుంది మీ మనసా.

ఇంతవరకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం గురించి డివి మానస గారి ప్రసంగం విన్నారు. ఇంతటితో మహిళావాణి కార్యక్రమం సమాప్తం.

0: भारत से 326 रन पीछे है। इससे पहले भारत ने अपनी पहली पारी में 9 विकेट पर 503 रन बनाए। और अंत में मुख्य समाचार एक बार फिर, प्रधानमंत्री नरेंद्र मोदी ने यूपीआई को भारत की डिजिटल भुगतान यात्रा में महत्वपूर्ण क्षण बताया। 11 देशों में शुरू होने के साथ यूपीआई को वैश्विक पहचान मिली। सरकार ने पश्चिम बंगाल सरकार को नागरिकता संशोधन अधिनियम के अंतर्गत सुनवाई करने और पात्र आवेदकों को नागरिकता प्रमाण पत्र जारी करने का अधिकार दिया। राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोभाल आज पेचिंग में चीन के विदेश मंत्री वांग यी के साथ भारत चीन सीमा विवाद पर वार्ता करेंगे। अमेरिका ने तय सीमा के अंतर्गत सभी H-1B वीजा आवेदकों पर मौजूदा शुल्क के अतिरिक्त $1,03,000 का शुल्क लगाने का प्रस्ताव दिया। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102.5 ప్రసారాలు వింటున్నారు. వాతావరణ సమాచారం వింటారు. వాల్తేరులు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత సంఖ్య 31.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. అలానే పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత సంఖ్య 34.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. ఆంధ్ర తీర ప్రాంతాలు అలానే ఆంధ్రేతర తీర ప్రాంతం, కోస్తా తీర ప్రాంతం వెంబడి బంగాళాఖాత తీర ప్రాంతాల్లో రాగల 5 రోజుల వరకు ఎలాంటి హెచ్చరిక జారీ కాలేదో వాతావరణ సమాచారం విన్నారు. రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకంలో వారణాసి ఘట్టం సత్యహరిశ్చంద్రుని పాత్ర గురించి శ్రీ జి సీతారాం నాయుడు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ పి హరిబాబు.
2: దేవి కష్టములట్టుండడు పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించుతమి. చూడు ఈ వారణాసి

द्रव करो शिवारनाथी स्वर्ण दी तट संभा शिवारनाथी भाव नक्षत्र।

하늘이 아무것도 내 만사가 아니놈 만사가 아니놈 다가놈

శుభస్వంతకుల ప్రసిద్ధికి ఒక వన్ని కటి నుంచి నగేస్తురా మేల్బల్తిని నున్ను ఒక్కలిగి బానిసగో

జీవితేశ్వరి సుగుణ సుమవల్లి కఠిన కర్మన్నకు నేను ఎంతకును జాలను హృదయమా హృదయమా నేడుతో అభిమానము వదిలివేయము హృదయము నా హృదయమునా.

అన్ను కోదలచినాడ వాడవాడలా వాడవాడలా నిన్ను కొను వారి ఊర గదకి కొనిపో.

ఓ కాశీపుర పౌరులారా, భాగ్యవంతులారా,

కడల కమిల్చి ఒక్కట భూమిని సడయున్నా. యా హరిశ్చంద్రుడన గుడ్డ ప్రణత కౌశికునకు రుణగ్రస్తుడన గుడ్డ. అయ్యలారా, ఇయ్యమా

నాదు ఎల్ల దయమాలి విధిని దగనమ్మ.

ఫాతిమా కథనాల పైడి మూట అడుగు తప్పి ఎరుగదు అయ్యలారా, అడుగు తప్పి ఎరుగదు అత్తమా మలయాజ్ఞకు అసమ

అయ్యో ప్రోత్తమా హరణిలో గంగతన మోనో రతన మోనో భాగ్యము గుణకి ఏదైనా బాధ లేదు అదృష్టమున నిరుపేదవాణి గబ్బినను అది దొంగ సోమ

అయ్యహారా, మీరెవరో మహాబ్రాహ్మణులే, కానీ ఊరకుండు, నాకెవ్వరి సహాయము అక్కరలేదయ్యా. నా సత్యమే నన్ను రక్షింపవాలేను.

ஏற்ற நல் ஏனே சத்தியமுள் தப்பனோ நேனே சத்தியமுள்.

పాదమర్ధను గొప్పెలు భంగిగాను అఖిల సామ్రాజ్య భోగంబులందదగిన అఖిల సామ్రాజ్య భోగంబులందదగిన పట్టపు దేవిన మిథే బాణి.

మానవతి రాణివా సంపు భాగములకు చెడి నూతనముగా దాసికా వృత్తిని అవలంబింపబోవుచున్న నీకు కొన్ని వాక్యములు చెప్పుచున్నాడని సావధాన చిత్రాలపై ఆకర్ణింపు.

కూర్చాము ఆ జన్మములు.

కష్టములన్నీ వచ్చినను నీకున్నాకు ఆ కీడులను జడబాటులు ఘటయలు పగుండు.

0: నాకు ఈనాటికి కాళ్ళ సర్పమునకు.
1: దేవి, నేనెంత దారుణమైన వాక్యం పలికితిన దేవి, ఎంత దారుణమైన వాక్యం పలికితిని నాయన, నీకు మంగళ ప్రదేశమవుగాక.
0: కాళ్ళ కౌసి కొనకు గై

యులకు అనులకు వియోగమగుచో.

మీరింతవరకు రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకంలో వారణాసి ఘట్టం సత్యహరిశ్చంద్రుని పాత్ర గురించి శ్రీ జి సీతారాం నాయుడు పాడిన రంగస్థల పద్యాలు విన్నారు. ఇంతటితో రంగస్థలి కార్యక్రమం సమాప్తం.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎస్టెన్స్ మరి ఎగ్జాక్ట్లీ మీరు చూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరీటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు విత్ మీ ఆర్జే హారిక. సో రైట్ నౌ మనమైతే ఉన్నాం అలనాటి ఆణిముత్యాలను వినిపించే ప్రోగ్రాం మధురమే సుధాగానంలో. ఒకప్పుడు రేడియోలో వినిపించిన ఆ మధురమైన స్వరాలు ఈరోజు కూడా మనసుని అదే హాయిగా పలకరిస్తాయి. తరాలు మారినా మంచి పాటల మాయ మాత్రం మారదు. అలాంటి ఆణిముత్యాలంటి పాత తెలుగు సినిమా పాటలతో మీ ముందుకు వచ్చేసింది మీకు ఇష్టమైన కార్యక్రమం మధురమే సుధాగానం. మరి జ్ఞాపకాల తలుపులు తెరిచి ఆ మధురమైన గానంలో కాసేపు ప్రయాణిద్దామా? మరి మీరు కూడా ఈ ప్రయాణంలో ప్రయాణించాలి అంటే మీకు నచ్చిన సాంగ్స్ ని మా వాట్సాప్ నెంబర్కి ఒకే ఒక్క మెసేజ్ ద్వారా పంపించేసేయండి మీ చిరునామాతో సహా. మా వాట్సాప్ నెంబర్ 6304767436. మరి మధురమే సుధాగానంలో మనకి ముందుగా ఎవరు మెసేజ్ చేశారో చూసేద్దాం.

ముందుగా కులగౌరవం చిత్రం నుండి ఒక మంచి సాంగ్ ప్లే చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఘంటసాల పి సుశీల పాడిన పాట మా కోసం ప్లే చేయమని లింగలక్ష్మి అండ్ సత్యనారాయణమూర్తి చీమలపల్లి వేపకుంట నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి తప్పకుండా మీకోసం మీరు అడిగిన సాంగ్ అయితే వస్తుంది ఫ్రమ్ ద మూవీ కులగోత్రం కులగౌరవం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మరి ఆపాత మధుర గీతాలతో పాటు మన భారతదేశంలో ఎన్నో కళలకు పుట్టినళ్ళు కదా, అందులోనూ అందరికీ నచ్చే, ముఖ్యంగా ఆడవాళ్ళకి నచ్చే మట్టి గాజుల కోసం తెలుసుకుందాం. మట్టి గాజులు మట్టి వాసనతో ముడిపడిన సాంప్రదాయం. మన చేతులకు అందం తీసుకొచ్చే గాజులు అంటే వెంటనే గుర్తొచ్చేది గాజు గాజులే కదా. కానీ ఒకప్పుడు మన పూర్వీకుల చేతుల్లో మట్టితో తయారైన గాజులు కూడా ఎంతో ప్రత్యేకమైన అలంకారం. మట్టి గాజులను సాధారణంగా టెర్రకొట్ట గాజులు అని అంటారు. మట్టిని శుద్ధి చేసి కావలసిన ఆకారంలో మలిచి ఎండబెట్టి తరువాత భట్టిలో కాల్చి తయారు చేస్తారు. అందుకే వీటికి ఆ సహజమైన మట్టి రంగు ప్రత్యేకమైన ఆకృతిని తీసుకొస్తుంది. మరి మట్టి గాజుల కోసం మరిన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. తర్వాత ఎవరు మెసేజ్ చేశారో చూసేద్దాం. 1982లో దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో శోభన్ బాబు జయప్రద జంటగా నటించిన చిత్రం స్వయంవరం. ఈ చిత్రం నుండి ఆకాశం ఎందుకో పచ్చబడ్డది అనే సాంగ్ ని ప్లే చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు సుధాకర్, అరుణ, కౌండన్య, ప్రవళిక, తేజ, సూర్యకుమారి, లలిత వశిష్ట, గోపాలపట్నం నుంచి. మరి రాజశ్రీ గారి సాహిత్యంలో చెల్లపిల్ల సత్యం గారు సంగీత దర్శకత్వంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట మీకోసం.

మధుర మెసదా గానంలో తరువాత నన్నమూరి తారక రామారావు జయచిత్ర కాంబినేషన్లో వచ్చిన ఒక మంచి సినిమా మా దైవం. 1976 నవంబర్ 17 ఈ చిత్రం రిలీజ్ అయింది. హిందీ చిత్రం దో అంకే బార్ హాత్ ఆధారంగా ఈ మూవీని వి శాంతారాం గారు చిత్రీకరించారు. మరి ఈ చిత్రానికి సంగీతం అందించింది కెవి మహాదేవన్ గారైతే, ఈ మూవీ నుండి మా కోసం చల్లని చిరుగాలి పంపిన వారు అనే చల్లని చిరుగాలి అంటూ సాంగ్ ప్లే చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు బత్తిని రవికుమార్ వజ్రి కొత్తూరు శ్రీకాకుళం నుంచి పంపించారు. మరి మీకోసం

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మన భారతీయ సంస్కృతిలో మట్టి అంటే కేవలం ఒక పదార్థం కాదు, భూమాతకు ప్రతీక. పల్లెటూరి జీవితం, చేతి వృత్తులు, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధానికి మట్టి ఒక గుర్తు. ముఖ్యంగా

గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక కళాకారులు మట్టితో ఎన్నో రకాల ఆభరణాలు తయారు చేసేవారు. మట్టి గాజులపై పూలు, ఆకులు, జ్యామితీయ ఆకృతులు వంటి డిజైన్లు కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, గాజుల చరిత్ర భారతదేశంలో చాలా పురాతనమైనది. పురావస్తు తవ్వకాల్లో ప్రాచీన భారతీయ నాగరికతకు చెందిన గాజులు, మణులు, అలంకార వస్తువులు చాలానే లభించాయి. అయితే ప్రతి ప్రాంతంలో ప్రతి కాలంలో గాజులు ఒకే పదార్థంతో తయారయ్యాయని మనం చెప్పలేం. మట్టి, శంఖం, లోహం, గాజు వంటి వివిధ పదార్థాలు ఉపయోగించి తయారు చేస్తూ ఉండేవాళ్ళు. మరి ఇంకా వీటి కోసం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి నెక్స్ట్ అయితే ఎవరు మెసేజ్ చేశారో చూసేద్దాం. మా కోసం ఇల్లాల సినిమా నుండి మల్లెపూలు విరిసెరా అనే సాంగ్ ప్లే చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు మీనా పాపారావు గారు ఆరిపాక నుంచి. మరి తప్పకుండా మీకోసం ఇల్లాల చిత్రం నుండి మల్లెపూలు విరిసెరా అనే సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. మరి ఈ పాటని పాడింది పి సుశీలా.

ఇంకా ఈ మట్టి గాజుల కోసం చెప్పాలి అంటే, మట్టి గాజుల ప్రత్యేకత ఏంటి అంటే, ఇవి మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాయి. అందం అంటే ఖరీదైన వస్తువు మాత్రమే కాదు, మన నేలతో మన కళాకారుల చేతులతో తయారైన వస్తువులో కూడా అందం ఉంటుంది. ఈ రోజుల్లో టెర్రకోట ఆభరణాలు మళ్లీ ఫ్యాషన్లోకి వస్తున్నాయి. సాంప్రదాయాన్ని ఆధునిక డిజైన్తో కలిపి యువతకు కూడా ఇష్ట

పడుతుంది. యువత కూడా ఇష్టపడుతుంది అంటే, ఒకప్పుడు మన పూర్వీకుల చేతుల్లో మెరిసిన మట్టి ఇప్పుడు మళ్ళీ మన ఫ్యాషన్లో మెరుస్తుందన్నమాట. మన మట్టి, మన కళ, మన సంస్కృతి, మన గర్వం. మట్టితో పుట్టి మన సంస్కృతిలో ఒదిగిన అందం, మట్టి గాజులు మట్టి చేతుల్లోకి వస్తేనే కళ, కళ చేతుల్లోకి వస్తేనే అది సంస్కృతి. మరి తర్వాత ఎవరు మెసేజ్ చేశారో చూద్దాం. మా కోసం తాత మనవడు చిత్రం నుండి అనుబంధం ఆత్మీయత అనే పాటను ప్లే చేయమని అప్పల్ రాజు చిట్టివలస నుంచి రిక్వెస్ట్ చేశారు. మరి తప్పకుండా మీకోసం మీరు అడిగిన సాంగ్ అయితే వస్తుంది. స్టే ట్యూన్డ్.

0: మనుషులు వాడుకునే నాటకం.
1: మరి ఇది ఈరోజు మధుర మీ సుధాగానంలో మన భారతీయ కళలలో ఒకటైన మట్టి గాజుల కోసం తెలుసుకున్నాం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మట్టి గాజులంటే చాలా ఇష్టం కదా. అసలు మనకు తెలియకుండానే మనం వేసుకునే వాటికి చూసే వాటికి చాలా చరిత్ర ఉంటుంది. అలానే ఈరోజు మనం మట్టి గాజుల కోసం చాలా విషయాలు తెలుసుకుందాం. అంతేకాకుండా మధుర మీ సుధాగానంలో పాత పాటల ప్రయాణాన్ని ఇంతవరకు కొనసాగించాం. ఇంతటితో మధుర మీ సుధాగానం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ఎన్సీఈఆర్టీ వారి ప్రయోజిత కార్యక్రమం వింటారు.
2: ఎన్సీఈఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారాల్ని. ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఇదో అలరించి కెరటం, ఆలకించు ఆనందించు, అందరికి పంచు. సో రైట్ నౌ మనమైతే ఉన్నాం సరదాగా కాసేపు ప్రోగ్రాంలో. మరి అంతకన్నా ముందు 5:30 వచ్చే మా పదం మీ భావం కార్యక్రమానికి కవితలు ఇప్పటి నుంచి 5 గంటలలోపు మా వాట్సాప్ నెంబర్కి మీ చిరునామాతో సహా పంపించేసేయండి. ఇంతకీ మా పదం ఏంటి అంటే వస్తావా. వస్తావా అనే పదంతో మీకు తోచిన మంచి పదజాలాన్ని ఉపయోగించి కవితలు రాసి మా వాట్సాప్ నెంబర్కి పంపించేసేయండి.

నిజానికి ఒక్కరు మనతో ఉన్నా వాళ్లతో ఎన్నో సరదా కబుర్లు షేర్ చేసుకుంటాం. అలాంటిది ప్రతిరోజు మన ఎఫ్ఎం లిజనర్స్ అందరూ మన అందరితో ఒకరికొకరు మాట్లాడుకోవడానికి, సరదా కబుర్లు చెప్పుకోవడానికి వచ్చేసిన కార్యక్రమం సరదాగా కాసేపు. మరి ఎప్పుడైతే మనమున్నా సరదాగా కాసేపు ప్రోగ్రాంలో. మరి ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మీలో గోరంత దాన్ని కొండంత చూపించే వ్యక్తులు, మీలో కానీ మీ చుట్టుపక్కల ఉన్న మీ అన్న చెల్లెళ్ళు, కజిన్స్, ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారా? లైక్ ఎలా అంటే, మనం చిన్నప్పుడు ఏదైనా తప్పించుకోవడానికి, లైక్ చిన్నది మనం ఏదో వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉన్నాం, చిన్నది కట్ అయ్యిందనుకో దానికి ఇంత చుట్టు చుట్టి స్కూల్కో కాలేజ్కో లేదంటే ఇంట్లో పనిచేయడానికో వంకలు పెట్టుకొని మరీ చిన్న తగిలిన దెబ్బని పెద్దగా తగిలిందన్నట్టు క్రియేట్ చేసి తప్పించుకుంటూ ఉంటాం. సో ఈరోజు మన టాపిక్ ఏంటి, గోరంత దాన్ని కొండంత చూపించే వాళ్ళు చాలామందే ఉంటారు మనలోని. సో అందులోని చిన్నపిల్లప్పుడు స్కూల్ మానడానికి మనం చేసిన యాక్టింగ్ ఆస్కర్ లెవెల్లో ఉంటుందన్నమాట. మరి ఇలా మీలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉన్నారా, మరి ఈ టాపిక్ మీద నాతో మాట్లాడడానికి వెంటనే కాల్ చేసేయండి 0891272724 లేదా 2727288 నెంబర్స్కి. సో మరి కాల్స్ కన్నా ముందు మన ప్రోగ్రామ్ని ఒక కే రాక్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం ఫ్రమ్ ద మూవీ ఇద్దరు అమ్మాయిలతో.

0: ఎస్ ఫ్రెండ్స్, మరి సరదాగా కాసేపు ప్రోగ్రామ్ లో మరి ఈ టాపిక్ మీద మాట్లాడడానికి మన ఫస్ట్ కాలర్ అయితే ఎవరో చూసేద్దాం. హలో హలో
1: హలో, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అమ్మా, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో మీ చిన్నతనంలో గోరంత దాన్ని కొండంత చేసిన వాళ్ళు ఎవరు?
1: ఉన్నారండి బాబు,
0: మీ పిల్లలా, మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళ? మీ కొలీగ్. ఓకే ఓకే.
1: ఒక అతను చెబుంటే ఎక్కువ చెప్తారేమండి. నేను అతను ఎస్ 1 కోర్స్ బీఈడి చేసామమ్మా. అయితే అతను ఏం చెప్పారంటే, మాకు 7 రికార్డుల ముందు చూపించమన్నారు. దాంట్లో ఒకటేమో హెల్మెట్ స్కూల్కి వెళ్ళి తెచ్చుకోవాలి డీటెయిల్స్. అతను ఏంటన్నారంటే, నేను వెంట తెస్తాను లేదు అమ్మగారు, తెచ్చాక నా దగ్గర మీకు ఇష్టం మీరు రాసుకుందరు కానీ నిజమే అనుకున్నాను. అతను అయిపోయిన బుక్ వాళ్ళు ఎవరికో ఇచ్చారు, నాకేమో వాళ్ళు ఇవ్వలేదండి ఈసారి ట్రై చేస్తా అన్నాడంటే నేను వెళ్ళి తెచ్చుకున్నాను.

0: ఇదిగో అట్లా ఎలాంటి, ఇదిగో పులండి దూతం ఒక నేరకం.
1: ఓహోహోహో, సో మన టాపిక్ ఏంటంటే గోరంత దాన్ని కొండంత చూసిన వాళ్ళు అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ. సో మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. సో లిజినెస్, మీరందరూ కాల్ చేసినప్పుడు సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి అండ్ రేడియో వాల్యూమ్ పూర్తిగా తగ్గించి మాట్లాడండి. హలో
2: హలో అన్ని పలకరిస్తాను. ఆర్కే గారు ఎలా ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నానండి సత్యరెడ్డి గారు, చాలా బాగున్నాను.
2: సత్యరెడ్డి.
1: ఓకే, సో మరి చెప్పండి, టాపిక్ విన్నారా?
2: మీరు ఒకసారి మాట్లాడతారని.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
2: ఏమండి అంటే ఏదైనా చెప్పచ్చేదన్నా?
1: ఏదైనా చిన్నప్పుడు ఫన్నీ ఫన్నీవి
2: ఫన్నీ కానండి. మా చెల్లి ఆడుకుంటున్నామండి. ఏంటి మా చిన్నప్పుడు
1: మీ చెల్లి మీరు ఆడుకుంటున్నారు? ఓకే,
2: పత్ర జాడి ఉంది. పత్ర జాడి ఆవకాయ జాడి.
1: ఆవకాయ జాడి
2: ఆడుకుని మా చెల్లి జాను పడుకుని పాపం పడచ్చుకోండి, చంద్ర పడచ్చుకోండి అండి.
1: అయ్యో,
2: నేను అంటే మా అమ్మగారు గారం అండి. మా చెల్లి ఏముందంటే అమ్మ అన్నయ్య ఎవరు పడేసాడు అంది. ఎవరైనా అడిగింది, అవును నేనే జాడి పడిపోయినా అన్నాను. సర్లే అయితే అప్పుడు చెల్లె అంది అన్నయ్య కూర్చొని అంటే ఫ్యాన్ ఎక్కువ అందుకే నేనేం అనలేదు. అమ్మ చెల్లె అనేది వాటిండి, అదే వాటిండి. బాయ్ ఆర్కే గారు.
1: ఓకే, సో నేను చెప్పిన టాపిక్ ఏంటి, టాపిక్ మీద ఎవరు మాట్లాడట్లేదు. సో టాపిక్ ఏంటి అంటే మనకి ఏదైనా చిన్న విషయం జరిగితే దాన్ని పెద్దది చేసి చూపిస్తామన్నమాట. సో అలాంటి టైంలో మనం ఫన్నీ మూమెంట్స్ చాలా క్రియేట్ అయ్యే ఉంటాయి. లైక్ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడానికి ఏదో కొట్టుకు వెళ్ళమని పంపిస్తాం, దారిలో పడతారు, ఆ పడిన కారణంగా ఏకంగా స్కూలే మానేస్తానని, అంటే చిన్న దెబ్బకి పెద్ద కారణం చూపించి స్కూల్ మానేయడం, లేదంటే ఇంట్లో పని ఏదైనా చెప్తే మానేయడం, వంకలు పెట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. సో అవి నేను అడుగుతున్నా. హలో హలో హలో. సో మరి ఇలానే కాల్స్ చేస్తూ ఉండండి, మధ్యలో ఇంకొక బ్రేక్ తీసుకుందాం. మీకోసం మీ సాంగ్ అయితే వస్తుంది ఫ్రమ్ ద మూవీ సంతాం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల తామరా, బురద పుల్లా.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: 5 భూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: సరదాగా కాసేపు ప్రోగ్రామ్ లో మన కాలర్స్ రెడీగా ఉన్నారు, మరి లేట్ చేయకుండా మాట్లాడేద్దాం. హలో
7: హారిత గారు, గుడ్ ఈవినింగ్.
6: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
7: శిరీష ఫ్రమ్ నాయుడుతోట.
6: ఓ శిరీష గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా?
7: బాగున్నానండి.
6: ఓకే, సో మరి మీరేం చెప్తారు?
7: చిన్నప్పుడు మా అన్నయ్య ఎక్కువ బంక్ కొట్టేవాడు స్కూల్ కి.
6: ఓకే, ఎలా
7: ఎలా అంటే సైకిల్ తొక్కితే పడిపోతారు కదా ఎవరైనా.
6: అవును.
7: చిన్న దెబ్బ తగిలింది అనేసి, అమ్మ స్కూల్కి వెళ్ళను, అది తగినంత వరకు వెళ్ళను అని అనిపిస్తేమో అనేవాడు.
6: ఇప్పటికే మీకు బాగా గుర్తుంది, భలే నటిస్తున్నారు.
7: అంటే ఇప్పుడు సైకిల్ తొక్కితే ఎవరైనా పడిపోతారు కదా, ఈ చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. మరి అంత స్పీడ్ గా చిన్నప్పుడు తొక్కే వాళ్ళు కాదు కదా ఎవరు.
6: అవును అవును.
7: అయితే ఏమో అది తగ్గినంత వరకు సరే నన్ను ఎల్లది. అసలు అమ్మలకి ఏంటంటే కొడుకులంటే చాలా సుకుమారం.
6: అదే కదా.
7: సరే నన్ను ఇంకెళ్ళదు.
6: అయ్యో, మీ అమ్మగారు గాని మీ అన్నయ్య గాని ఇది వింటే నిజంగా ఎంత నవ్వుకుంటారు.
7: ఇప్పుడు అనుకుంటాడు, అప్పుడు ఏ చదువుకోలేదు, ఇప్పుడు ఎంత కష్టపడుతున్నాను అని అనుకుంటాడు.
6: నిజమే నిజమే,
7: ఫీల్ అవుతాడు.
6: అయ్యో,
7: ఇప్పుడైతే మా పెద్ద
6: మేనమావ జీన్స్ వచ్చాయితే
7: ఫుల్ గా. చిన్నప్పుడు వాడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు వీడు కూడా అలాగే. వీడు ఏమైనా చేస్తూ వాడే గుర్తొస్తున్నాడు.
6: వెరీ నైస్ అండి, వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ శిరీష గారు కాల్ చేసినందుకు. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి ఇలానే ఇంకా చాలా కలుస్తా మాట్లాడదాం. హలో హలో.
8: హాయ్ హారికా, గుడ్ ఈవినింగ్.
6: గుడ్ ఈవినింగ్ వాసవి గారు, ఎలా ఉన్నారు?
8: చాలా బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు?
6: నేను కూడా చాలా బాగున్నాను.
8: అదే అంటే ఒకసారి మా ఇంట్లో సింక్ దగ్గర సూదిగా ఉంటాయి కదమ్మా పలకలు, బ్లాక్ పలకలు, అది గుచ్చుకుంది అనమాట, నాకు తగిలిపోయింది. అక్కడ చిన్న హో కన్నం అయిపోయి బ్లడ్ అంతా వచ్చేస్తుంటే నేను మా హస్బెండ్ కి ఫోన్ చెప్పి ఇదంతా కన్నం అయితే చాలా చిన్న పిల్లలు ఏడ్చేస్తున్నాను. దాని నుంచి పెద్ద అంటే ఉదయాన్నే మార్నింగే కదా, అయితే హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ ఏమొచ్చి మామూలుగా చిన్నది బ్యాండేజ్ ఏదైనా వేయించుకుంటే నేనుంచి దానికి కుట్లే తీసుకున్నాను. మరి అక్కడ వెళ్ళి ఇక్కడికి అక్కడికి అక్కడ తిరిగి సరేదండి. ఉదయాన్నే కదా చిన్న హాస్పిటల్ కంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి కుట్లు ఏం చేసుకున్నాను. సెకండ్ మా షాప్ దగ్గర అందరూ అడగడం ఏంత అయింది అక్కడ బ్యాండేజ్ ఏమైంది అనేసి. ఇలాగంటే చిన్న చిన్నదాంతో అవ్వాల్సింది ఎందుకు కుట్లు ఏంచుకున్నారు అని.

0: ఆ తర్వాత ఒక ఫంక్షన్ అది అయిపోయిన తర్వాత కుట్లు పించుకొని వెళ్ళొచ్చాక మరుసటి రోజు ఒక ఫంక్షన్ వెళ్ళిపోతే అక్కడ అడిగారు అనమాట మా వాళ్ళు ఏమైంది ఏంటంటే ఇలాగా మేము ఏం బావ అంటే మా అక్క అవుతారు అనమాట తను మీ బావకు వచ్చేసారు మీ బావ కొట్టేశారు కుట్లేశారు నాకు మీ బావను అడగండి అని చెప్తున్నాను ఆ ఫంక్షన్ లో తనతో అంటే తల మీదే కదా మన నుదురు మీదే కదా
1: ఓహోహో చిన్నదాన్ని అంత చేసుకున్నారు అనమాట.
0: అంత చేసుకున్నానమ్మా థ్యాంక్
1: అయ్యో
0: యూ 2 ఇయర్స్
1: ఓకే,
0: బ్యాక్
1: థ్యాంక్
0: అనమాట
1: యూ
0: అది.
1: అశ్వి గారు. నిజంగానే కొన్నిసార్లు మన గాబరా వల్ల కూడా మనకి తగిలింది చిన్నదే అయినా మన గాబరా భయం వల్ల దాన్ని పెద్దదిగా మనకి మనమే చూసుకుంటాం. నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో విందాం. హలో
2: హలో,
1: హలో, శుభ సాయంత్రం అండి.
2: గుడ్ ఈవినింగ్, హారికాజీ.
1: గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
2: సుభర్ మురళి, శ్రీకాకుళం జిల్లా అహ్మదాబాద్ నుంచి.
1: ఓ మురళి గారు, ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు
2: శ్రీకాకుళం? చాలా యాక్టివ్ చేస్తారు శ్రోతలందరినీ కూడా మొత్తం మొత్తం హుషారెత్తిపోద్ది.
1: అయ్యో
2: నిజంగా చెప్తాను, యాక్టివ్ అనేది చాలా అవసరం.
1: అవును అవును,
2: ఈ కార్యక్రమం నడపడానికి ప్రత్యేకించి.
1: అవును,
2: అయితే మా ఇంట్లో మా చిన్న అబ్బాయి ఉన్నాడు మేడం, నీలేష్, వాడి పేరు సుమార్ నీలేష్. వాడు ఇప్పుడు ప్రెసెంట్ డిగ్రీ చదివి రిమ్స్ లో చదువుతాడు, ఒక పారామెడికల్ కోర్స్. ఇప్పటికీ కూడా చిన్నది ఏదైతే ఏదో ఒక కాల్ చెప్పి కాలేజీకి వెళ్ళకుండా, ఈ రోజు కూడా చిన్న జలుబని కాలేజ్ సెలవు పెట్టారు. సెలవు అంటే ఎలా మంది
1: వెళ్ళారు
2: వద్దన్న, ఇంతకంటే ఎక్కువ జలుబు ఉంటే నిన్న వెళ్ళాడు పెళ్లికి, ఈ రోజు స్కూల్ కి వెళ్ళి కాలేజీకి వెళ్ళమంటే వెళ్ళా కావాలండి.
1: ఇంకా అంత పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలు తీసుకోవు కొంతమందిలో, అంతే.
2: మావాడు అలాగే ఉంటాడు ఎప్పుడు.
1: వెరీ నైస్ అండి. ఓకే ఓకే ఓకే, వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ అండి మురళి గారు కాల్ చేసినందుకు. సో ఫ్రెండ్స్, ఇలానే ఇంకా మరిన్ని కాలర్స్ తో మాట్లాడదాం. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం కార్తిక్ అండ్ శ్రేయా ఘోషల్ గారు పాడిన పాట అయితే వచ్చేస్తుంది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ జై చిరంజీవా.

0: ఎస్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో,
1: మేడం గారు నమస్కారం అండి.
0: నమస్తే అండి.
1: గుడ్ న్యూస్ ఫర్ యూ మేడం, కాకినాడలో ఫుల్ వర్షం వస్తుంది మేడం, బట్ మా కాల్ కలిసింది, చాలా సంతోషం మేడం.
0: ఆహా, వర్షం వచ్చినా కాల్ కలిసిందా?
1: ఎస్ మేడం, మీరు వర్షం కోసం అన్నారు కదా, అందుకని నిజంగా వస్తున్నాడు.
0: ఓహో,
1: ఇది లాంగ్ టైం మేడం గారు. అయితే కనుక నాకు టాపిక్ వచ్చేసి, నేను గాయాలు ఏమి చేసుకోలేదు కానీ మేడం, స్కూల్ టైంలో. హలో
0: చెప్పండి.
1: మేడం, అదే మీరు అంటలేదంటే పోతా.
0: లేదు లేదు, వింటున్నాను, చెప్పండి.
1: అయితే కనుక మేడం, ఈ ఆన్లైన్ ఉంది కదా మేడం, స్కూల్ కి వెళ్ళలేనప్పుడు, నాకు ఇష్టం లేనప్పుడు మాత్రం ఈ యొక్క ఆన్లైన్ చిన్నది ఇలా సంఖ్యలో పెట్టుకుంటే జ్వరం ఫీవర్, అది ఆర్టిఫిషియల్ ఫీవర్ మేడం.
0: అవును,
1: చూడడానికి మాత్రం ఒళ్ళు చాలా వేడిగా ఉంటుందండి, అంత సోయింగ్ మీ డాల్ అండి. కానీ మీరు అలాగా ఎగ్గొట్టేసి ఉంది మేడం. మేడం
0: మంచి పనులు చేసేవాళ్ళు.
1: మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. నమస్తే అండి అమ్మగారు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో విందాం. హలో,
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి. రావు గారు ఎలా ఉన్నారు? బాగున్నారా?
2: బాగున్నారు మేడం. చిన్నప్పుడు నాకు చిన్న దెబ్బ తగిలితే డాక్టర్ దగ్గర వెళ్ళి కట్టు కట్టించుకోమని మేడం.
0: చిన్న దెబ్బకు కూడా కట్టు కట్టించుకునే
2: వాళ్ళకి ఆ రోజు స్కూల్కి వెళ్ళి కాదు.
0: ఓహోహో,
2: నెక్స్ట్ డే మ్యాథ్స్ కట్టి చూసేవాడు. చిన్న దెబ్బ మనిషవా, కట్టు కట్టించుకోవడం అని కొట్టేవాడు ఒకటి దెబ్బ, ఆ దెబ్బకి దెబ్బ.
0: ఇదే కదా దెబ్బ మీద దెబ్బ పడడం అంటే.
2: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. హలో,
3: హాయ్ హారిత.
0: హాయ్ అండి.
3: సుమలత అండి.
0: సుమలత గారు బాగున్నారా?
3: సూపర్ గా ఉన్నాను.
0: ఓకే సుమరి, అంతే సూపర్ గా. మీ చిన్ననాటి జ్ఞాపకాలని మాతో షేర్ చేసుకోండి.
3: నేను బాబాగుల్లో అప్పుడు 9 గంటలకి సేవ చేసేవాళ్ళం అన్నమాట.
0: ఓకే,
3: చేసినప్పుడు ఎవరు సమంగా వచ్చేవారు కదా, అవన్నీ కట్ చేసి ఇవన్నీ చేయడం నాకు ఒకసారి విసుగు వచ్చింది. ఏం చేయాలో తెలియక పంతులు గారు ఇప్పుడే

0: వస్తానని చెప్పి బయటకు వెళ్ళిపోయి కరెక్ట్ గా 12:30 టైం తెచ్చేసి కంటి వాళ్ళు వస్తారు కదా అప్పుడు వచ్చేయండి అలాగే బిర్లా తెచ్చానమాట. మా వాళ్ళు అందరూ అబ్బా చాలా కష్టపడుతుంది అమ్మాయి అంటే పంతులు గారు అన్నారు ఏమా ఎన్ని చాలా అయిపోయింది.
1: అయితే మీరు బిల్డప్ సుమలత అన్నమాట. అయితే ఇంకోసారి మీరు కాల్ బిల్డప్ సుమలత గారు అని పిలుస్తాను. పని లేదు కానీ బిల్డప్ మాత్రం ఉంటుందా? ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో,
2: నెక్స్ట్ కాలర్ తో మాట్లాడద్దాం అండి. మరి హ్యాపీ ఆర్కి గారితో
1: అండి. మీ రేడియో వాల్యూమ్ తగ్గించరా త్రినాథ్ గారు కొంచెం?
2: అబ్బాయి అలా చెప్పించారండి.
1: అలానే కొన్ని సార్లు తెలిసిపోతాయంటే నాకు
2: తెలిసిపోతుంది కదా.
1: రేడియో వాల్యూమ్ తగ్గించండి.
2: తగ్గించాను,
1: పూర్తిగా లేదు, రీసౌండ్ వస్తుంది.
2: లేదు లేదు లేదండి, దూరం వచ్చాను.
1: ఇప్పుడు చెప్పండి.
2: నా పేరు అగ్రవాల్ త్రినాథ్ అండి. నేను బ్లైండ్ అండి, నంబర్ గురించి మాట్లాడుతున్నానండి. అయితే నేను ఒక్క రకంగా అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఒకసారైనా బాండా తినాలమ్మా బాండా తినాలమ్మా అని చెప్పేసి ఆ బాండా రప్పించుకుని అది ఒకసారి అన్నకేది కింద బాండా కూడా రప్పించుకున్నానండి. అదేనండి నన్ను అంశం అసలు అది బాగా అంటే అసలు లేదు అంటే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అదే ఉల్లిపాయ నిమ్మకాయ అన్ని పెట్టించుకుని మామూలు అరటికాయ బజ్జీలు కానీ బాండా కానీ అవన్నీ కూడా బొమ్మ చెట్టు నంచుకుంటే.
1: మీరు టాపిక్ వినలేదు అనుకుంటా, టాపిక్ గోరంటే దాన్ని కొండంత చేయడం అనమాట. సో ఓకే, మరి నెక్స్ట్ కాలర్ కి వెళ్లే కన్నా ముందు మీకోసం ఒక సుభై సాంగ్ అయితే వస్తుంది. అద్నాన్ స్వామి అండ్ నిత్యమేనన్ గారు పాడిన పాట ఫ్రమ్ ద మూవీ ఇష్క్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే

0: మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: హలో, హలో,
5: నమస్తే మేడం.
4: నమస్తే అండి, మీరు మాట్లాడుతున్నారు?
5: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి.
4: ఓకే నాగేశ్వరరావు గారు, సో మరి మీరేం చెప్తారు?
5: మాదేం చెప్తామంటే మా చిన్నతనం గుర్తొచ్చిందండి.
4: ఓ,
5: నేను చదువుకునేటప్పుడు మా అమ్మతో, అమ్మ ఈవేళ స్కూల్ కి వెళ్ళని చెప్పానండి. చెప్తే అలా కాదు ఇలా కాదు అనేసి అత్త చెప్తే, అయినా సరే వెళ్ళని చెప్తే ఒక రెండు కొట్టిందండి.
4: కొట్టడం కామన్ కదండి.
5: రెండు పడిన తర్వాత నేనేం చేసానంటే ఆ కోపం మీద బుక్స్ చింపేశానండి.
4: బుక్స్ చింపేశారా?
5: ఆ చింపేశానండి.
4: అయ్యో, ఎంత గట్స్ మీకు.
5: బుక్ చింపేస్తే సాయంత్రం మా నాన్నగారు వచ్చి మళ్ళీ కొట్టారండి. ఆ రెండు అయిపోయినాయి కదా,
4: ఇంక మూడోది ఎవరి చేతుల్లో?
5: మూడోది మా సార్ వెళ్తే బుక్ చింపేశాను అని చెప్పేసి ఆ బుక్ చూసి స్కూల్లో సార్ కొట్టారండి.
4: అబ్బా,
5: అప్పుడు మళ్ళీ కొత్త బుక్ కొనుక్కొని రమ్మని, లేదంటే నువ్వు రాకు ఆ బుక్ కట్టుకుని రా అని చెప్పేసి సార్ చెప్పిన తర్వాత మళ్ళీ బుక్ కొనుక్కొని అప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళడం జరిగిందండి.
4: అంటే నేనేం చేశారు, అరక్షరం చిన్నదాంతా అయిపోయిన దానికి బుక్ చింపి ఇంత చేసి 3 సార్లు తన్నులు తిన్నారు.
5: మరి ఫస్ట్ నే వెళ్ళిపోతే ఇంకేది లేదు కదా.
4: అదే కదా,
5: మరి గోరంతా కొండంత అయింది కదా.
4: గోరంత కొండంత అయింది ఖచ్చితంగా మీ విషయంలో అయ్యింది. 3 సార్లు దెబ్బలు తిన్నారు, అక్కడే అయ్యింది.
5: అవునండి,
4: మంచిదే మంచిదే అండి. ఓకే
5: అండి, ఓకే, బాయ్
4: బాయ్ అండి, థ్యాంక్ యూ. హలో హలో
6: హలో
4: హలో గుడ్ ఈవినింగ్ అండి.
6: శుభ సాయంత్రం అమ్మా, కనీసం.
4: ఓకే సూర్యబాబు గారు, మీరేం చెప్తారు?
6: మేము చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళేటప్పుడు చిన్న దెబ్బ తగిలిందమ్మా, దానికి పెద్ద చేసి ఉండిపోయి పరిస్థితుల్లో వచ్చామ్మా.
4: హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో,
7: నమస్తే.
4: నమస్తే అండి,
7: రమణ సీతమ్మ నాగులాట అండి.
4: ఓకే రమణ గారు, చెప్పండి.
7: నాది మొబైల్ రీఛార్జ్ అయిపోయింది, అయిపోతే ఆ పాప చంద రీఛార్జ్ చేసే అబ్బాయికి రీఛార్జ్ చేయించిన తర్వాత అప్పుడు నేను మా మిస్సెస్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నాను అంట. తీసుకొని అది తీసుకొని బాగా ఉంది. అసలు ఈరోజు జాగ్రత్తగా మన డేటే ఫోన్ చేస్తుంది, రేట్ ఎంత దానికి అసలు సంవత్సరం బ్యాలెన్స్ చేసేస్తున్నాను అని
4: చెప్పి
7: అందరికి అనిపించింది. ధన్యవాదాలు.
4: ఓకేనండి, ఓకే థ్యాంక్ యూ. సో ఇంకొక కాలర్తో మాట్లాడదాం. హలో
8: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
4: గుడ్ ఈవినింగ్ అండి,
8: జంగారెడ్డిగూడెం నుంచి ఆకాశ్ శ్రీనివాసరావు, రామలక్ష్మి.
4: ఓకే సో మరి మీరేం చెప్తారు?
8: మేడం గారు, మాకు కరెంట్ లేకపోవడం వల్ల ఇప్పుడు
4: మీరు మీ రేడియో వాల్యూమ్ తగ్గించరా అండి, ఏమనుకోకండి. అసలు
8: చాలా ఇప్పుడే వచ్చింది మేడం, అందుకే ఎన్ని కాల్ చేశారు.
4: ఓకే,
8: ఒకసారి చెప్తారా?
4: అంటే గోరంత దాన్ని కొండంత చేయడం అంటే చిన్న చిన్న చిన్న విషయాల్లో, ఫన్నీ విషయాల్లో. సో అలా ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా చిన్నదాన్ని పెద్దగా చేయడం అనమాట?
8: మా ఆవిడ వాళ్ళు పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు అదే ఫేస్ చేస్తాం మేడం. ఇవాళ కాదు రేపు వెళ్దామంటే అది గోరంత కొండంత అయిపోతుంది. రెండు రోజుల్లో పండుగ ఉందనగా రేపు బయలుదేరదాం అంటదండి. లేదు, రేపు ఒక రోజు ఆగి ఎల్లుండి వెళ్దాం, నైట్ కదా పండగ చేసేదంటే చాలండి.
4: అంతే అయిపోయిందే, ఎక్కడైనా మీరు ఆపుతారు కానీ పుట్టింటికి

0: ఉన్న విషయంలో ఆపితే ఘోరంత
1: పొన్నంత
0: కొండంతే అండి, సముద్రం అంత అయిపోద్ది.
1: అయిపోద్ది మేడం.
0: ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్. ఇలానే మాట్లాడదాం మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం ఒక్కొక్క హిట్ సాంగ్ అయితే వస్తుంది.

ఎస్ ఫ్రెండ్స్, మరి మీరు చూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. సో రైట్ నౌ మనమైతే ఉన్నాం యూత్ స్పెషల్ ప్రోగ్రామ్ యువవాణిలో. మార్నింగ్లో అలారంతో ఫైట్, డేలో డెడ్ లైన్తో ఫైట్, నైట్లో ఫోన్తో ఫైట్. కానీ ఈ ఫైట్స్ మధ్యలో మన లైఫ్ గురించి కాస్త మాట్లాడుకోవాలి కదా. ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ అస్సలు మిస్ కాకూడదు. మరి సీరియస్ డిస్కషన్ మధ్యలో మూడ్ అలవకుండా అదిరిపోయే సూపర్ హిట్ సాంగ్స్ కూడా మీకోసం రెడీగా ఉన్నాయి. మరి మీరు కూడా రెడీయా? మీకోసం వెయిట్ చేస్తుంది మీ యువవాణి ప్రోగ్రామ్. సో మరి ఈరోజు ఒక మంచి టాపిక్ మీద మనం డిస్కషన్ చేసుకుందాం. అసలు మనలో సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మాట్లాడుకుందాం. సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ మీ ఉత్పాదకతను పెంచడానికి, మీ కార్యాలయ పనితీరును మెరుగుపరచడానికి మరియు వృత్తిపరమైన లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడానికి మంచిగా హెల్ప్ చేస్తాయి. మరి మీ స్వీయ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచడం వల్ల మీరు మీ ఉపాధిని పెంచుకోవచ్చు, కెరియర్ మార్గాన్ని మెరుగ్గా నిర్వహించవచ్చు. ఇంకానే ఏం సాధించాలి అనుకుంటున్నారో స్పష్టంగా మరియు ఒక మంచి పద్ధతిలో మనం నిర్ణయించుకొని ఫాలో అవ్వచ్చు. అండ్ వీటికోసం మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అందుకన్నా ముందు మీకోసం ఈ లవ్లీ సాంగ్.

మన జీవితంలో మనకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరు? మనమే కదా. కానీ మన టైం, ఎమోషన్స్, హ్యాబిట్స్, థాట్స్ ఇవన్నీ మన కంట్రోల్లోనే ఉన్నాయా? అదే సెల్ఫ్ మేనేజ్మెంట్. అంటే ఇతరులను మేనేజ్ చేయడం కాదు, ముందుగా మనల్ని మనమే మేనేజ్ చేసుకోవడం. రోజుకు 24 గంటలు అందరికీ సమానమే, కానీ ఆ 24 గంటలను ఎవరు ఎలా ఉపయోగించుకుంటున్నారన్నదే డిఫరెన్స్. సెల్ఫ్ మేనేజ్మెంట్ కోసం మనం పెద్ద పెద్ద రూల్స్ ఏమీ ఫాలో అవ్వక్కర్లేదు. చిన్న చిన్న హ్యాబిట్స్ అనేవి మనం ఫాలో అయితే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం మేనేజ్మెంట్, ముఖ్యమైన పనులకు ప్రయారిటీ ఇవ్వాలి. అండ్ అలానే డిస్ట్రాక్షన్స్ కంట్రోల్ చేయాలి. చదువుతున్నప్పుడు ఫోన్ మన బాస్ కాకూడదు. అండ్ అలానే ఎమోషన్ కంట్రోల్, కోపంలో వెంటనే రిప్లై ఇవ్వకుండా కాసేపు ఆలోచించండి. అండ్ గోల్ సెట్టింగ్, పెద్ద గోల్ను చిన్న చిన్న స్టెప్స్గా డివైడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాపర్ స్లీప్ అండ్ బ్రేక్స్. రెస్ట్ కూడా ప్రొడక్టివిటీలో భాగమే. రోజుకు 1% అయినా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే కొంతకాలానికి మనలోనే పెద్ద చేంజ్ కనిపిస్తుంది. మరి ఇంకా వీటి కోసం మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వెంటనే ఉండండి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారాల్ని. ఈ ప్రసారాల్ని శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ FM ట్రాన్స్మీటర్లతో పాటు న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

అండ్ అలానే ఒక చిన్న క్వశ్చన్, మీకు మీ మీద కంట్రోల్ అనేది ఉందా, లేక మీ మూడ్ మొబైల్ డిస్ట్రాక్షన్స్ పై కంట్రోల్ చేస్తున్నాయా? సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే పర్ఫెక్ట్గా ఉండడం కాదు. తప్పు జరిగినప్పుడు మనల్ని మనం బ్లేమ్ చేసుకోవడం కాదు, దాని నుంచి నేర్చుకొని నెక్స్ట్ టైం బెటర్గా చేయడం. నీ జీవితాన్ని మార్చే ఫస్ట్ పర్సన్ నువ్వే కావాలి. నీకు నువ్వే మేనేజర్ అవ్వడం నేర్చుకో. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఆఫీస్లో ఒక బాస్ ఉంటారు, కాలేజ్లో లెక్చరర్ ఉంటారు, ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, కానీ టైం, ఎమోషన్స్, హ్యాబిట్, డిసిషన్స్కి మాత్రం ఎవరు బాస్? మనకి మనమే బాస్ అవ్వాలన్నమాట. సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఎవరు చెప్పకపోయినా మనం చేయాల్సిన పనిని మనమే చేసుకోవడం. కాబట్టి ఈ టిప్స్ అన్నీ మనం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మనలో కాస్త చేంజ్ అయినా ఖచ్చితంగా వస్తుంది. మరి ఇప్పుడు మీకోసం ఇంకొక లవ్లీ సాంగ్.

సో ఫైనల్గా ఒక్క ఫామ్లో గుర్తుపెట్టుకోండి, మేనేజ్ యువర్ టైం, మేనేజ్ యువర్ థాట్స్, మేనేజ్ యువర్ ఎమోషన్స్, మేనేజ్ యువర్ హ్యాబిట్స్, అండ్ స్లోలీ యూ విల్ మేనేజ్ యువర్ లైఫ్ బెటర్. మరి మీకు మీరే ఒక చిన్న ఛాలెంజ్ ఇవ్వండి. ఈరోజు నుంచి మార్చుకోవాలనుకుంటున్న ఒక్క హ్యాబిట్ ఏంటి? చిన్న మార్పే కావచ్చు, కానీ అది మీ ఫ్యూచర్కి పెద్ద డిఫరెన్స్ని తీసుకురావచ్చు. మరి ఇంతటితో యోవాణి కార్యక్రమం సమాప్తం.

ప్రతి పదానికి భావం అనేది ఒకటి ఉంటుంది. ఆ భావాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎక్స్ప్రెస్ చేస్తారు. కొందరు మాటల్లో, ఇంకొందరు పాటల్లో, మరికొందరు కవిత్వాల ద్వారా చెప్తూ ఉంటారు. మరి మా పదం మీ భావం కార్యక్రమంలో మా పదానికి మీ భావాన్ని కవిత్వం ద్వారా మా వాట్సాప్ నెంబర్కి చిరునామాతో సహా పంపించండి. మరి మా పదం ఏంటి అంటే వస్తావా. మరి మీ భావాన్ని వెంటనే మెసేజ్ చేసేయండి. మా వాట్సాప్ నెంబర్ 6304767436. ముందుగా ఎవరు కవిత పంపించారో చూసేద్దాం. నా మదిలో రేగిన ఆశల అలవై వస్తావా, ఎడారి లాంటి నా వానాన వానజల్లువై వస్తావా, చీకటి నిండిన నాటి దేయిలో వెన్నెల కాంతివై వస్తావా, మౌనం

మోసే నా పెదవులపై మధుర గీతమై వస్తావా అంటూ సుమలత బీసెట్టి గారు గంగాధర్ గారు పంపించారండి. అండ్ నెక్స్ట్ కవిత కూడా చదివేద్దాం. వస్తావా అనేది ఒక పిలుపు మాత్రమే కాదు, అది ఒక ఆత్మీయత అనుబంధం. మనుషుల మధ్య దూరాన్ని తగ్గించి మనసులను దగ్గర చేసే శక్తి ఈ పదానికి ఉంది. యాంత్రికంగా మారిపోతున్న నేటి సమాజంలో ఒకరిని ప్రేమగా వస్తావా అని పిలిచే సమయం ఆ పిలుపులోని ఆప్యాయత ఎంతో అమూల్యమైనది అంటూ మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు గారు పంపించారు. అండ్ నెక్స్ట్ కవిత చదివే ముందు మీకోసం వస్తావా వస్తావా రమ్మన్న చోటికి వస్తావా అంటూ రాఖీ మూవీ నుంచి ఈ సాంగ్ మీకోసం.

వస్తావా వస్తావా అనే పదాన్ని మనం ఎక్కువగా మన వాడుక భాషలో ఉపయోగిస్తూ ఉంటాము. అలానే సందర్భాన్ని బట్టి కూడా ఈ పదాన్ని వాడుతూ ఉంటాము. అది ఏ సందర్భమైనా కావచ్చు, అందరూ కలిసి ఒక ముఖ్యమైన ప్రదేశానికి వెళ్ళవలసి వస్తే అక్కడికి నీవు వస్తావా అని అంటుంటాం. ఈ పదం చాలా అరుదైన పదమే అని చెప్పాలి అంటూ దయవపు గోపాలరావు, హేమలత, ఉషా టోనీ విశాఖపట్నం నుంచి పంపించారు. బంగారం, త్వరగా వస్తావా? సీతారాం ఫిలింకి 2 టికెట్లు మన మొబైల్ ద్వారా బుక్ చేశా. త్వరగా నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నా సీత. అమ్మా సీత, బంగారం, నువ్వు వచ్చేటప్పుడు మనం గుడికి వెళ్దాం కదా, అక్కడికి వచ్చే గుడికి వెళ్ళి అట్నించేట్టు చూసుకొని అప్పుడు వచ్చేద్దాం. నువ్వు వచ్చేటప్పుడు మన ఆకాశవాణి రేడియోలో ఒక మంచి సాంగ్ ప్లే చేయమని మెసేజ్ పెట్టేసిరా. నేను వస్తా, నువ్వు వస్తావని ఎదురు చూస్తూ గుడి దగ్గర ఉంటాను, త్వరగా వచ్చేస్తావు కదా అని చాలా ఎమోషన్గా మన రేడియోని కూడా ఇంక్లూడ్ చేసి మాట్లాడారు రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి. అండ్ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కవిత కూడా చదివేద్దాం. కాలం ఏదైనా, దారి ఏదైనా, నా తోడు నీడుగా మారడానికి వస్తావా? చినుకు జాడలేని నేలపై ప్రాణంగా నాకు కురియడానికి వస్తావా? ఒంటరైన నా హృదయానికి తోడుగా నువ్వు నడుచుకుంటూ వస్తావా అంటూ శిరీష నాయుడుతోట నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ కవిత కూడా చదువుదాం. ఒంటరిగా గదిలో మౌనం కరిగే వేళ, గుండెలో అలజడి రేపే గొంతుకై నా పిలుపును నిజం చేయడానికి ఒక్కసారి నువ్వు వస్తావా? కనుచూపు మేరలో చీకటి నిండినప్పుడు ఆశల దీపం వెలిగించే వెలుగువై నా ముఖంలో చిరునవ్వు నింపడానికి ఓ మరుక్షణం నువ్వు వస్తావా? జ్ఞాపకాలు బరువెక్కిన ఈ దారిలో నాతో అడుగులు కలిపే తోడువై కాలంతో పరుగున సాగిపోకుండా నా కోసం కొద్దిసేపు నిలిచి వస్తావా అంటూ మంచి కవిత పంపించారు. ఉమా సోమేశ్వర శివాలయం పక్కన సుందరంపల్లి నుండి జనకుల సత్యనారాయణమూర్తి, కవిత జురి, సలాది ప్రసన్న కుమార్, హనుమాన్ సూర్యప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని, లహరి పంపించారు. అండ్ చాలా బాగా రాశారండి. అండ్ థ్యాంక్ యూ. ఇలానే మరిన్ని కవితలు చదువుదాం. మరి మీకోసం మాస్ మూవీ నుంచి ఈ సాంగ్.

నిశ్శబ్ద రాత్రి వెన్నెలలా నా ఒంటరి దారిలో తోడుగా వస్తావా? కన్నీటి చినుకుల్లో చిరునవ్వై నా మనసు తలుపు తట్టి పలకరిస్తావా? ఎదురు చూపుల ప్రతి క్షణంలో ఒక మధుర జ్ఞాపకమై నిలుస్తావా? నా కలలన్నీ నిజమయ్యే వేళ నా పక్కనే నడిచేందుకు వస్తావా? మాటలు మౌనమైన భావాలు చెబుతాను, మనసు పిలిచిన దూరం వెళ్ళను. ఒక్కసారి నా చూపుల్లోకి చూసి నేనున్నాను అని చెప్పటానికి వస్తావా? అంటూ కుమార్ చంద్రిక, రామ్ చలన్, దిలీప్ బుచ్చిరాజు పాలెం, రెడ్డి వీధి రామాలయం, ఎన్ఏడి జంక్షన్ నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ కవిత కూడా చదువుదాం. నాకు తోడుగా నీడగా నిండు నూరేళ్ల జీవిత భాగస్వామివై ఎల్లప్పుడూ కలిసిమెలిసి మిత్రుడివై ఉంటావా? అంటూ కీర్తన మధురవాడ నుంచి సింపుల్ అండ్ క్యూట్గా పంపించారు. అండ్ థ్యాంక్ యూ. వస్తావా ఆకాశవాణి, మధురమైన మాటలతో మనసును ముదిపిస్తావా?

పాటల పరిమళాలతో మా హృదయాలను తాకుతావా? మా విశాఖపట్నం ఎఫ్ఎం నీ స్వరంతో సందడి చేస్తావా? ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం మా మనసుల్లో వెలుగు నింపుతావా? అంటూ పెంజాల సతీష్ రామలక్ష్మీదేవి సాత్విక్ సమర్థ శ్రీకాకుళం నుంచి పంపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలానే కవితలు పంపిస్తూ ఉండండి మా ఎఫ్ఎంకి. అండ్ నెక్స్ట్ కవిత చదువుదాం. నా మదిలను నిలిచే నీ ప్రేమను కొలిచే దేవత మా ఇంటికి వస్తావా? చిరిగాలులు తిరిగి నా ఊహలలో నిలిచి నీ మాటలను మలిచి ఆనందిపరిచే నా గుండెల్లో గుడిలోకి వస్తావా? రాగాల మరుమల్లి మాటల సిరివల్లి ఒకసారి చూడాలి మళ్ళీ వస్తావా? పంపించిన వారు మోగి శ్రీను పెదగంచాడి నుండి. వస్తావా వస్తావా ప్రేమ ప్రేమ వస్తావా? ఈ మనసులో కొలువై ఉన్న ప్రేమ, ఈ కళ్ళల్లో నలిసైన ప్రేమ, నీడలా నా తోడయ్యేందుకు నా వెంట వస్తావా? వావావా యారా లావా, లావాలో ఉన్నది కూడా నువ్వే కదవా? బావా బావా అంటూ ఒక్కసారి లావాలా మారిపోతావా? వారేవా అంటూ పంపించారు రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. అండ్ థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరూ మంచిగా మా పదం మీ భావంలో నేనిచ్చిన పదానికి కవితలు రాసి పంపించినందుకు. ఇప్పుడు మీకోసం విక్రమార్కుడు మూవీ నుండి ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో రవితేజ అనుష్క నటించిన ఈ మూవీ నుంచి అనిరాధ శ్రీరామ్ పాడిన ఈ పాట మీకోసం.

0: మరికొద్ది క్షణాల్లో ఉద్యోగ వార్తలు వింటారు చదివినవారు రాజు.
1: ఉద్యోగ వార్తలు. తిరువనంతపురంలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి చెందిన లిక్విడ్ ప్రపల్సన్ సిస్టమ్స్ సెంటర్ టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ తదితర ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఖాళీల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ మెకానికల్ అండ్ కెమికల్ 7 పోస్టులు, టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్ మెకానిక్ 1 పోస్టు, టెక్నీషియన్ బి ఫిట్టర్ 9 పోస్టులు, డ్రాఫ్ట్స్మెన్ బి 1 పోస్టు, ఫైర్మెన్ ఏ 1 పోస్టు. మొత్తం పోస్టుల సంఖ్య 19. అర్హతలు: పోస్టును అనుసరించి ఎస్ఎస్ఎల్సి, ఎస్ఎస్సితో పాటు ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి 4 సెప్టెంబర్ 2026 నాటికి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాఫ్ట్స్మెన్ పోస్టులకు 35 ఏళ్ళు, ఫైర్మ్యాన్కు 25 ఏళ్ళు మించకూడదు. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ 4 సెప్టెంబర్ 2026. తరువాత ఉద్యోగ ప్రకటన. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 80, తెలంగాణకు 50 పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్. అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో కనీసం 1 సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి 1 ఆగస్టు 2026 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్టంగా 15 ఏళ్ళు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈఎన్ఎం మహిళా అభ్యర్థులకు 175 రూపాయలు. దరఖాస్తు ప్రారంభ తేదీ 18 ఆగస్టు 2026 నుంచి 7 సెప్టెంబర్ 2026లోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు www.ibps.in వెబ్సైట్ ను సందర్శించగలరు.
0: ఇంతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. పట్టణాభివృద్ది, మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారం కోసం యూకే ప్రభుత్వంతో రాష్ట మున్సిపల్ శాఖ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ఈ నెల 31న ప్రారంభించబోతున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనను మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు అత్యంత వైభవంగా జరపాలని చెప్పారు. పుష్కరాల నిర్వహణలో స్థానిక ప్రజలను కూడా భాగస్వాములను చేయాలన్నారు. పుష్కరాల కోసం 4026 కోట్ల రూపాయలతో చేపట్టిన 4932 పనులకు సంబంధించి పురోగతిపై

0: అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షించారు. పుష్కరాలకు ఇంకా 10 నెలల సమయమే ఉన్నందువల్ల త్వరితగతిన అన్ని పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ లోక్భవన్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ఏపీ లోకాయుక్తగా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జస్టిస్ మల్లికార్జునరావుకు అభినందనలు తెలిపారు. అనంతరం లోక్భవన్లో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు గవర్నర్ ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, న్యాయశాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో సుజలాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు రాష్ట ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. కణేకల్ మండలం హులికెర గ్రామంలో సుజలాన్ సంస్థకు చెందిన S144 నూతన బ్లేడ్ ఉత్పత్తి లైన్లను లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్టంలో పలు కంపెనీలు నూతన ప్రాజెక్టులను ప్రారంభించడం జరుగుతోందని చెప్పారు. సుజలాన్ సంస్థ 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించడం శుభపరిణామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అనంతపురం జిల్లా అభివృద్దితో పాటు స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి లోకేష్ పేర్కొంటూ,
1: we are supporting companies in eVTOLs, we are supporting companies in defense, and we are supporting companies in the entire fighter jet ecosystem. You know, Andhra Pradesh is willing to bet on young entrepreneurs, willing to bet on young Indians and support them all the way, and that is what I believe is really required. And in Andhra Pradesh, we don't believe in MOUs, because I believe it is merely a paper and ink. We believe in grounding the projects, we believe in speed of doing business, and we believe in creating jobs for the farmers who have given their land for these projects. I'm also very proud to say that the first PM Setu project is actually happening in Andhra Pradesh.
0: పట్టణాభివృద్ది, మౌలిక సదుపాయాల రంగాల్లో దీర్ఘకాలిక సహకారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం, యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం మధ్య ఈరోజు ఒక అవగాహన ఒప్పందం MOU కుదిరింది. రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ సమక్షంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, యూకే ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. మున్సిపాలిటీల అభివృద్దికి యూకే ప్రభుత్వం సాంకేతిక సహకారం అందించనుందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ 5 నగరాల్లో అమరావతి ఒకటిగా మారుతుందన్నారు. ఇన్ఫ్రాస్టక్చర్, అర్బన్ ప్లానింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అర్బన్ మొబిలిటీపై కలిసి పనిచేస్తామన్నారు. మున్సిపాలిటీల్లో 40,000 కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభించినట్లు మంత్రి నారాయణ వివరించారు. రాష్ట ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వెలుగొండ ప్రాజెక్టును ఈ నెల 31న ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా రైతుల పొలాలకు నీరందిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుతో పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ భరోసా ఇచ్చారు. ఇంటింటికి కుళాయి ద్వారా ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. వెలుగొండ జలసిరులు అభివృద్దికి రెక్కలు అంటూ ముఖ్యమంత్రి చేసిన సామాజిక మాధ్యమ పోస్టులో 30 ఏళ్ల క్రితం వెలుగొండ ప్రాజెక్టుకు తాను శంకుస్థాపన చేసిన ఫోటోను పంచుకున్నారు. ఇక ఎల్నినో పరిస్థితుల్లో కూడా రైతులకు సాగునీరు అందించడం ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,
2: R&R ప్యాకేజీని కూడా ఈరోజు 728 కోట్ల రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. మిగిలినవి కూడా చేస్తున్నాం. ఇది ఆగస్టు 31 ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నీటిని విడుదల చేయడం జరుగుతుందండి. ఎల్నినో ఉంది, దేశంలో అన్ని చోట్ల పంటల్ని వేసుకోవద్దని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో చుక్క నీళ్లు కూడా ఈ ప్రదేశంలో మనకు అందే పరిస్థితి లేని ప్రాంతాల్లో ఇస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసే పరిస్థితి.
0: రాష్టంలో గత కొద్ది రోజులుగా జూనియర్ వైద్యులు చేస్తున్న సమ్మెపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా సమ్మె విరమిస్తున్నట్లు రాష్ట జూనియర్ వైద్యుల సంఘం ప్రకటించింది. తమ డిమాండ్లు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సంఘం కోర్టును అభ్యర్థించింది. దీంతో 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు హైకోర్టుకు వైద్యుల సంఘం నివేదించింది. జూనియర్ డాక్టర్లు తమకిచ్చే ఉపకార వేతనాన్ని 30% పెంచాలని, వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, అలాగే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయస్సును 65 సంవత్సరాలకు పెంచకూడదని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ అండ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ PMFME అమల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయి అవార్డు లభించింది.

ఎంఎస్ఎంఈ సీడ్ క్యాపిటల్ కింద రుణాలు అందజేయడంలో ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్కు జాతీయ స్థాయి అవార్డును కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ న్యూఢిల్లీలో ఈ రోజు అందించారు

అందించబడ్డ పనితీరు ప్రమాణాల ఆధారంగా స్వయం సహాయక సంఘ మహిళలకు అందిస్తున్న సేవలు, నిధుల వినియోగం, యూనిట్ల అభివృద్ది తదితర అంశాల్లో వివిధ రాష్టాల గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పనితీరును కేంద్ర ఆహార శుద్ది మంత్రిత్వ శాఖ మూల్యాంకనం చేసింది. ఈ మూల్యాంకనంలో సెర్ప్ ఏపీ సమగ్ర పనితీరు ఆధారంగా ఉత్తమ పనితీరు కనబరిచిన విజేతల్లో ఒకటిగా ఎంపికైంది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఇవి కేవలం గెలుపోటములను నిర్ణయించే ఎన్నికలు మాత్రమే కావని, పార్టీ కోసం నిరంతరం కష్టపడే కార్యకర్తల కోసం నిలబడాల్సిన కీలకమైన ఎన్నికలని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సందర్బంగా నియోజకవర్గ స్థాయి నేతలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని భావిస్తోందని, అలా జరగడం ఒక విధంగా తమకు మంచిదే అవుతుందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల వల్ల బలమైన అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడ్డ నిన్నటి అల్పపీడనం ఈరోజు జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనను మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాబ్రిగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.

బిందుః సిద్ధః. విత్తమంత్రాలయానుసారం షోడశే సప్తదశే చ ఆర్థికవర్షే యత్ర కేవలం ఏకదశమలవ సప్తాష్టకోటి వ్యవహారాః అభవన్ తత్రైవ ద్విసహస్రతమస్య పంచవింశే షడ్వింశే చ వర్షే ఏషా సంఖ్యా సమేధ్య ద్విషష్ట్యధికైకశతోత్తర చతుర్వింశతి సహస్రకోటి వ్యవహారాత్మికా అజాయత. కేంద్ర సర్వకారేణ పశ్చిమ బంగాళ సర్వకారః నాగరికతా సంశోధన అధినియమస్యాంతర్గతం వాదశ్రవణాయ యోగ్యావేదకేభ్యః నాగరికతా ప్రమాణపత్రాణి దాతుం చ అధికారో దత్తః. కేంద్రీయ గృహమంత్రాలయేన అస్మిన్ సందర్భే ఏకా రాజపత్ర అధిసూచనా ప్రకాశితా. ముఖ్యమంత్రి సువేందు అధికారి వార్తాహరాన్ అసూచయత్ యత్ ప్రాయః 30,000+ ఆవేదకేషు ఏతావతా 23,000 జనాః యోగ్యాః ఘోషితాః. తేభ్యః నాగరికతా ప్రమాణపత్రాణి చ వితరితాని. సహ అవదత్ యత్ అవశిష్ట ఆవేదనానాం అపి శీఘ్రతయా కార్యాచరణం భవిష్యతి. సంబంధ మండలాధికారిణాం మాధ్యమేన చ ప్రమాణపత్రాణి ప్రదాస్యంతే. ముఖ్యమంత్రిణా ధార్మిక ఉత్పీడన కారణాత్ బాంగ్లాదేశాత్ సమాగతాః జనాః CAA ఇత్యస్యాంతర్గతం నాగరికతాయై ఆవేదనం కర్తుం ప్రార్థితాః. భారతస్య రాష్ట్రీయ సురక్షా పరామర్శదః అజిత్ డోభాలః అద్య బీజింగ్ నగరే చీన విదేశమంత్రిణా వాంగ్ యీ ఇత్యమునా సహ భారత చీన సీమ్నోః వివాద సమాధానాయ ఉభయోః దేశయోః సంబంధానాం వికాసాయ చ విశేష ప్రతినిధిస్తరీయ వార్తాయాం భాగం అగృహ్ణాత్. ఇయం వార్తా అతీవ మహత్వపూర్ణా మన్యతే యతో హి ఆగామిని సెప్టెంబర్ మాసస్య 12-13 దినాంకయోః నవదిల్ల్యాం ఆయోజ్యమానస్య బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య కృతే చీన రాష్ట్రపతినః శ్రీ జిన్ పింగస్య భారత యాత్రాయాః పూర్వం ఇయం ఆయోజితా. అస్యాః యాత్రాయాః పూర్వం ద్విదివసీయ యాత్రాయాం బీజింగ్ నగరం సంప్రాప్తః శ్రీ డోభాలః చీన ఉపరాష్ట్రపతినా హాంగ్ జేంగ్ ఇత్యమునా సహ సౌహార్దమేళనం అకరోత్. బీజింగ్ నగరస్థేన భారతీయ దూతావాసేన సూచితం యత్ ఉభయోః దేశయోః శీర్షనేతృభిః కృతస్య సంధేః అనుసారేణ సీమాక్షేత్రేషు శాంతేః సుస్థిరతాయాశ్చ సుదృఢీకరణాయ అథ చ ఆర్థిక రాజనీతిక బహుపక్షీయ మంచేషు ద్విపక్షీయ సంబంధానాం సంవర్ధనాయ ఉపాయాః చర్చితాః. ఉపవేశనె ఉపరాష్ట్రపతినా హాన్ మహోదయేన ప్రతిపాదితం యత్ భారత చీన దేశాభ్యాం ద్విపక్షీయ సంబంధాః రణనీతిక దీర్ఘకాలిక దృష్టికోణేన అవలోకనీయాః పరిపాలనీయాశ్చ నేతృభ్యాం నిర్ధారితానాం మహత్వపూర్ణ సహమతీనాం క్రియాన్వయనం చ మిలిత్వా కర్తవ్యం ఇతి. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాష్యతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. కేంద్రీయ విత్తమంత్రి నిర్మలా సీతారామనః అద్యారభ్య కనాడా సంయుక్తరాజ్యామెరికా దేశయోః ఆధికారిక యాత్రాయాం భవిష్యతి. ద్వైపాక్షిక ఆర్థిక విత్తీయ సహభాగితాయాః సుదృఢీకరణం నివేశ సంబంధానాం వినిమయః వైశ్విక ఆర్థిక ప్రాథమికతాసు సహకార ప్రవర్ధనం చ అస్యాః యాత్రాయాః కేంద్ర బిందవః భవిష్యంతి. శ్రీమతీ సీతారామనః ప్రముఖైః CEO ఇత్యేతైః అధ్యక్షైః వరిష్ఠ ప్రతినిధిభిః చ సహ నివేశ వర్తులోత్పీఠికా సమ్మేళనే అపి భాగం గ్రహీష్యతి. రక్షామంత్రి రాజనాథసింహః DRDO ద్వారా వికసితాః సర్వాః పారంపరిక ప్రక్షేపాస ప్రణాళ్యః ప్రౌద్యోగిక్యః దేశస్య అంతః ఉత్పాదనార్థం భారతీయ రక్షా ఉద్యోగాయ హస్తాంతరణాయ అనుమోదితవాన్. అస్య ఉపక్రమస్య ఉద్దేశ్యం పరిచాలన క్షమతాం వర్ధయితుం ఆయాత అవలంబనం న్యూనీకర్తుం దేశీయ మూల్యవర్ధనం కర్తుం చ అస్తి ఇతి అస్మాకం సంవాదదాత్రా ఉక్తం. నాగరిక విమానన మంత్రిణా కె రామమోహన్ నాయుడు ఇత్యమునా ప్రోక్తం యత్ విగతేషు వర్షేషు కార్గో కార్యాణి నిరంతరం వర్ధమానాని సంతి యత్ర ప్రాయః 40% యావత్ పరిమాణం వర్ధితమస్తి. నవదిల్ల్యాం వార్తాహరైః సహ వార్తాలాపం కురువన్ శ్రీనాయుడు

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: అంతాక్షరి ఆటలతో సినిమా క్విజ్ క్వశ్చన్స్ తో ఆటలు ఆడే సమయం వచ్చేసింది. మరి మిక్స్డ్ మస్తీ ప్రోగ్రామ్ లో ఈరోజైతే మనం నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ రెడీగా ఉంది. మీకోసం కొన్ని క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి, వాటితో పాటు సూపర్ హిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి. మరి మీకు సినిమా నాలెడ్జ్ ఎంత ఉందో నేనైతే టెస్ట్ చేసేస్తా. మరి ఈ క్విజ్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అంటే వెంటనే కాల్ చేసేయండి 0891272724 లేదా 2727288 నెంబర్స్కి. మరి మస్త్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ నటించిన మొదటి తెలుగు సినిమా ఏంటి? హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ నటించిన మొదటి తెలుగు సినిమా ఏంటి? అందులో హీరో

0: అండ్ ఏ క్వశ్చన్కి కానీ ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా ఏ నెంబర్స్కి కాల్ చేయాలో. మరి మన కాల్స్ కూడా వచ్చేస్తున్నాయి లిజనర్స్ అందరూ. క్విజ్ అదే సినిమా నాలెడ్జ్ కొంచెం ఎక్కువే మన వాళ్ళందరికీ, ఏ ఆన్సర్ చెప్తారో చూద్దాం. హలో
1: హలో, నమస్తే అమ్మా. హ్యాపీ హ్యాపీ హ్యాపీ హారికి గారు, బాగున్నారమ్మా?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా బాగున్నానమ్మా. కాకినాడ జిల్లా పాతకొట్ల నుంచి పలకరి వచ్చినారని బాబాయ్ మాట్లాడుతున్నా. ఏంటమ్మా క్వశ్చన్ చెప్పండి.
0: హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ నటించిన ఫస్ట్ ఫిలిం?
1: మిరపకాయ అనుకుంటున్నానమ్మా,
0: మిరపకాయ
1: లేకపోతే
0: అనుకు
1: లీడర్ గాని, ఆ రెండిట్లో ఏదో ఒకటమ్మా.
0: లీడర్ మిరపకాయ. మరి హీరో ఎవరు? హీరో ఎవరు?
1: మిరపకాయలు అయితే రవితేజ, లీడర్లు అయితే రానా అండి.
0: ఓకే ఓకే, లాస్ట్ లో ఆన్సర్ చెప్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి మా ఆకాశవాణికి. మరి నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో, హలో,
2: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
2: నేను మునగపాడు నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: చెప్పండి చెప్పండి నాగేశ్వరరావు గారు.
2: అవునండి, లీడర్ అండి సినిమా.
0: లీడర్? ఓకే,
2: రానా అండి.
0: రానా.
2: అవునండి.
0: ఓకే ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. అండ్ ఇంకొక కాలర్ని అడుగుదాం. హలో, హలో,
3: నమస్తే నమస్తే. హాజీ హారిసా గారు?
0: వద్దు వద్దు సత్యరెడ్డి గారు, చెప్పేసండి ఆన్సర్ చెప్పేసండి ఫస్ట్.
3: మిరపకాయ అనుకుంటున్నాయనే.
0: మిరపకాయ అనుకుంటున్నారా?
3: రానా.
0: రానా మిరపకాయ? మిరపకాయ మూవీలో రానా హీరో
3: అనుకున్నాను. సుమా
0: అవునా? సుమా. ఓకే ఓకే ఓకే. సో మరి లాస్ట్ కాలర్ ఈ క్వశ్చన్ కి. హలో,
4: హాయ్ హారిక.
0: హాయ్ అండి.
4: సుమలత అండి.
0: సుమలత గారు చెప్పండి.
4: లీడర్ అండి.
0: లీడర్? హీరో?
4: రానా అండి.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ సుమలత గారు. సో మరి హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ నటించిన ఫస్ట్ ఫిలిం లీడర్. మరి ఈ మూవీలో రానా గారు హీరోగా నటించారు. అండ్ ఈ మూవీలో చాలా ఇన్నోసెంట్ గా భలే ఉంటారు రీచా గంగోపాధ్యాయ గారు. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు మనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కమెడియన్ అనగానే గుర్తొచ్చే ఫస్ట్ పేరు బ్రహ్మానందం. మరి బ్రహ్మానందం గారు ఏం మాట్లాడినా అసలు ఎంత బాగుంటుందో, ఒక్కొక్క డైలాగ్కి ఒక్కొక్క మేనరిజం చూపిస్తూ మాట్లాడుతూ ఉంటారు కదా. మరి నెక్స్ట్ అయితే బ్రహ్మానందం డైలాగ్స్ మన లిజనర్స్ అందరూ చెప్పేయండి. ఎవరికి నచ్చిన డైలాగ్ వాళ్ళు చెప్పొచ్చు, కానీ యాజ్ ఇట్ ఈస్ బ్రహ్మానందం గారిలానే చెప్పాలి. సో మరి చెప్పిన వాళ్ళకి ఫేవరెట్ సాంగ్ కూడా, ఎవరే బాగా ది బెస్ట్ చేస్తారో వాళ్ళకి నచ్చిన సాంగ్ కూడా ప్లే చేస్తా. మరి అంతకన్నా ముందు మీకోసం లీడర్ మూవీ నుంచి ఈ సాంగ్.

0: సో అందరూ రెడీగా ఉన్నారా? మరి ది మోస్ట్ టెరబుల్ అండ్ అలానే సూపర్ కమెడియన్ మన బ్రహ్మానందం గారి నాన్ స్టాప్ డైలాగ్స్ చెప్పేసుకుందాం. మరి ఫస్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో,
1: హాన్సీ గారు, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీరే డైలాగ్ చెప్తారు, ఇంతకీ మీ పేరు?
1: శిరీష ఫ్రమ్
0: ఓ,
1: నాయుడుపేట.
0: శిరీష గారు చెప్పండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్రహ్మానందం గారులానే చెప్పాలి.
1: బ్రహ్మానందం గారా? వేదం సినిమాలో ట్రైన్ లో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్ నాకు చాలా బాగా నచ్చింది. పేరేంటి? సరోజ అంటది. సరోజ సరోజ కర్పూరం అంటది పక్క దగ్గర. అగరబత్తి ఏం కాదు. నీ పేరు ఎవడు అడిగాడు? చెప్పా అతను అంటాడు.
0: వెరీ
1: నాకు
0: నైస్
1: ఆ
0: అండి.
1: సీన్ చాలా బాగా నచ్చుతుంది. బ్రహ్మానందం గారిది.
0: మరి నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో
1: హలో,
0: విందాం. హలో,
1: శుభ సాయంత్రం అమ్మా.
0: శుభ సాయంత్రం అండి.
1: సూరబాబు డాబాని ప్రాంతం మాట్లాడుతున్నామా?
0: సూర్యబాబు గారు, మరి మీకే డైలాగ్ ఇష్టం బ్రహ్మానందం గారిది?
1: బ్రహ్మంగారిది సెంటీలోని వెంకి గోలికాయలు ఆడుతాం అయ్యే చేసేసి వస్తామా సెంటీలోని. ఆ గోలికాయలు ఆడతాం నేను ఇద్దరమే ఫ్రెండ్షిప్ అని అంటారు కదమ్మా, అది అది ఇష్టం అమ్మా.
0: అవునా? ఓకే అండి, థ్యాంక్ యూ.

0: నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో
1: హలో, హాయ్ హాయ్ హారిక గారు.
0: హారిక,
1: నమస్తే.
0: మాట్లాడుతున్నారు. అక్కడ నవ్వుల బండేనా మాట్లాడుతుంది? నవ్వద్దు వద్దు వద్దు, ఆ నవ్వుతో నీ ఎవరిని చంపేద్దా అనుకుంటున్నారు?
1: కాదు, ఉత్తప్పుడే నవ్వుతారు. బ్రహ్మానందం గురించి చెప్పిన తర్వాత కాదు కదా.
0: మరి సేమ్, మరి యాజ్ ఇట్ ఈస్ బ్రహ్మానందం గారులానే చెప్పాలి. మరి
1: అది కష్టం, కానీ డైలాగ్ మాత్రం చెప్తాను.
0: ట్రై చేయండి, ట్రై చేయండి.
1: ట్రై చేస్తాను. అతను సినిమాలోని బ్రహ్మానందం వస్తారు కదా క్యాంప్ నుండి, హేమ గారు అడుగుతారు, ఏమండి రేపు వస్తానన్నారు కదా, ఈ రోజు వచ్చారేంటి అంటే, ఉండే అయితే వెళ్తాను ప్లాట్ఫామ్ మీద పడుకొని రేపు వస్తాను. వాళ్ళు మా అయ్యారు ఎదురేవో గాని, మా అయ్యారు నీ బ్లెస్సింగ్ ఉంటే మాకు అంతే చాలు, నీకోసమే నేను వచ్చాము మా అయ్యారు.
0: ముసలోడే గాని మహానుభావుడు.
1: అక్కడ మర్యాద, ఇక్కడ మాత్రం
0: అదే
1: మాత్రం గొప్ప నచ్చు అది కామెడీ అందులోని.
0: అతడి మూవీలో కామెడీ సీన్ అంటే నాకు ఇష్టం. నాన్న ట్రైన్ నెంబర్ తెచ్చావా, ఎల్రా ప్లాట్ఫామ్ మీద ఉంది తీసుకెళ్ళాను అంటారు.
1: ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది.
0: రియల్లీ బాగుంటుంది అండి. థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు. అండ్ నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారు విందాం. హలో హలో హలో,
2: గుడ్ ఈవినింగ్ హరిక.
0: వాసవి గారు మీరే డైలాగ్ చెప్తారు?
2: క్వశ్చన్ అడిగినప్పుడు రింగ్ అయినా ప్రాబ్లం లేదు, డైలాగ్
0: డైలాగ్
2: అదే
0: చెప్పండి.
2: ఏది ఉంటుంది కదా, కింగ్ మూవీ ఉంటుంది కదా, అందులోని త్రిష పాట పాడుతుంటే తను అంటాడు కదా బ్రహ్మానందం, సెకండ్ సెకండ్ సెకండ్ సిక్స్ ఏదో అంటాడు.
0: చెప్పండి చెప్పండి.
2: అమ్మా డైలాగ్ లా చెప్పడం, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతాం అనుకుంటున్నావు,
0: మీరు రారు ఇక్కడే ఉంటారు.
2: థ్యాంక్ యూ అమ్మా.
0: మీకు అది ఇష్టమా?
2: అవునమ్మా, చాలా బాగా.
0: థ్యాంక్ యూ. హలో
3: హలో
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నమస్తే అండి, రత్న బాబాగారు.
0: ఓకే రత్న గారు, మరి మీరే డైలాగ్ చెప్తారు?
3: డైలాగ్ చెప్పడం అంటే క్షణ క్షణంలోని బట్టల షాప్ బట్టల షాప్ లో ఉంటారు కదండి ఓనర్ బ్రహ్మానందం గారు, అయితే బట్టలు పడిపోయేటప్పుడు పిల్లలు పడిపోయేటప్పుడు నేను సర్దిస్తాను కదమ్మా, నేను సర్దిస్తాను అంటాడు కదా, అది
0: బాగుంటుంది. ఓకేనండి, ఓకే ఓకే. సో మరి ఇంకొక కాలర్ తో మాట్లాడదాం. హలో లోరాజ్ గారు చెప్పండి.
4: పెద్ద డైలాగ్ ఏమి ఉండదు కానీ, అంత ఎసెన్స్ వేయలేను కానీ ఒకటి చిన్నది డైలాగ్ ఉంటదండి. పిక్చర్ లోను తప్పు చేస్తాడు బ్రహ్మానందం గారు, చేస్తే కొట్టేస్తారు, కొట్టేస్తే కాలు కింద దూరిపోయి కొద్ది దూరం పరిగెత్తి వెళ్ళి అక్కడి నుంచి పిలుస్తాడు, ఒరే అక్కడ అక్కడ ఉండరా ఇక్కడ ఉన్నాను అంటాడు. ఆ సీన్ మాత్రం గొప్పగా పండుతుందండి, అంతే ఎస్ఎన్స్ చేసి నేనేం చెప్పలేను కానీ సీన్ మాత్రం గొప్పగా ఉంటదండి.
0: అవును అవును, ఓకేనండి, ఓకే థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఇలానే ఇంకా మాట్లాడదాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎన్టీఆర్ సమంత కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ సమంత కాంబినేషన్ లో వచ్చిన మూవీస్. సో మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తయారు చేయాలి అంటే ఏ నెంబర్స్కి కాల్ చేయాలో తెలుసు కదా. మరి కాల్ కన్నా ముందు ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ మహాత్మా.

0: హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ హారిక గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: ఆదిలక్ష్మి, జ్యోతినగర్, మరిపాలెం.
0: ఓకే, ఆదిలక్ష్మి గారు చెప్పండి. ఎన్టీఆర్ సమంత
1: బృందావనం,
0: కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ బృందావనం,
1: రామయ్య వస్తావయ్యా,
0: రామయ్య వస్తావయ్యా,
1: రభస,
0: రభస,
1: జంట గ్యారేజ్,
0: జనతా గ్యారేజ్. అబ్బా, అన్నీ మీరే
1: థ్యాంక్ యూ.
0: చెప్పేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకొక లిజనర్ కి ఛాన్స్ ఇద్దాం. హలో,
1: హాయ్ అక్క,
0: హాయ్.
1: మునవపాక నుంచి మాట్లాడుతున్నాను.

0: నా పేరు నిరీష.
1: ఓ నిరీష, బాగున్నావా?
0: బాగున్నాను అక్క, మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా చాలా బాగున్నాను. తెలుసా నీకు ఆన్సర్?
0: తెలుసు అక్క.
1: చెప్పు.
0: రామయ్య వస్తవయ్యా, బృందావనం, రభస, జనతా గ్యారేజ్.
1: ఓకే, డన్. థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. సో ఇంకొక లాస్ట్ కాలర్ ఈ క్వశ్చన్ కి. హలో,
2: హాయ్, గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి.
2: శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు మేడం మీకు.
1: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
2: సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మగళూరు. మేడం, నాకు జనతా గ్యారేజ్ ఒకటి గుర్తుంది మేడం. అందులో ఆవిడ పేరు బుజ్జి అని కేకేస్తాడు. ఆ పాట కూడా బాగుంటుంది. నీ సెలవడిగి నా పాట చాలా బాగుంటుంది మేడం. భయండి.
1: ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఆల్రెడీ ఫస్ట్ టూ కాలర్స్ కరెక్ట్ గానే చెప్పారు. బృందావనం, రభస, రామయ్య వస్తావయ్య అండ్ జనతా గ్యారేజ్. సో 4 మూవీస్ చేశారనమాట జూనియర్ ఎన్టీఆర్ అండ్ సమంత గారు. ఇప్పుడు మీకోసం బృందావన్ మూవీ నుంచి తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఒక కిరాక్ సాంగ్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

మిక్స్డ్ మెస్సే ప్రోగ్రామ్ లో క్విజ్ క్వశ్చన్స్ తో పాటు నాన్ స్టాప్ సూపర్ హిట్ తెలుగు ఫిలిమీ సాంగ్స్ కూడా వింటూ ఎంజాయ్ చేశారు కదా. టైం కూడా అయిపోతుంది, ఇంకా 1 నిమిషం మాత్రమే ఉంది కాబట్టి ఆ 1 మినిట్ ని కూడా వేస్ట్ చేయకుండా మీకోసం ఒక చిన్న పాట.

0: ఫ్రెండ్స్, మరి ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరీటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి ఎప్పుడైతే మనం ఉన్నాం ప్రసార విశేషాలు తెలుసుకునే ప్రోగ్రాంలో, మరి ప్రసార విశేషాలు తెలుసుకునే కన్నా ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: ప్రసార విశేషాలు. మరి ఈనాటి ప్రసార విశేషాల్లో భాగంగా 7:05 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు వింటారు. తర్వాత 7:15 తెలుగు సినిమా పాటలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతను దేశ నిర్మాణం

0: లో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిరిగి గోపి ఇంకా స్కిల్ ఇండియా లబ్దిదారిణి భవాని గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త బిఎన్ పద్మిని. 8 గంటలకు మెలడీ మ్యాచ్. 8:30 జాతీయ వార్తలు వింటారు. 8:40 తెలుగు సినిమా పాటలు. 8:45 సమాచార సంధ్య. వెంటనే న్యూస్ ఎట్ 9 స్పాట్ లైట్ వింటారు. 9:30 స్వరమాలిక. 10:00 విజయవాడ కేంద్రం నుండి హరికథ వింటారు. 11:00 ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు. వెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు. ఇవి ఈరోజు ప్రసార విశేషాలు. మరి రేపటి ప్రసారాల గురించి తెలుసుకుంటే 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తి రంజనీలో శ్రీకృష్ణాష్టకం ధమ్మపదం ఈద్ మిలాన్దోబి పాట వింటారు. అలానే 6:30 చింతన బౌద్ధ సూక్తులు వింటారు. వ్యాఖ్యాత బండి సత్యనారాయణ. 6:35 పొలం పనులు కార్యక్రమంలో జీవరసాలు అవగాహన గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 ఉదయ సమీరాలు. 8:30 ఎఫ్ఎం రిక్వెస్ట్ షో. 9:00 పాటల పల్లకి. 11:00 మధురిమ. 11:30 ఏకచిత్రగానం. 12:10 మధుమంజరి. 12:40 కార్మికుల కార్యక్రమం. అలానే 3:00 మధురిమ సుధాగానం. 4:00 సరదాగా కాసేపు. 5:00 యువవాణి. 5:30 జూనియర్ గర్ల్స్ U17 లైవ్ కామెంటరీ ఫైనల్ మ్యాచ్ వింటారు. ఢిల్లీలో భీమ్రావ్ అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లైవ్ కామెంటరీ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రీమిలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తానని సుప్రీంకోర్టు అంగీకరించింది. వ్యవసాయ విద్యాబోధనలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కొలంబో టెస్ట్ 3 ఆట వర్ష కారణంగా ఆగిపోయే సమయానికి శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్లో 8 నష్టానికి 265 పరుగులు చేసింది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 పూర్తి చేసుకుంది. యూపీఐ సాధించిన పూర్వమైన స్థాయి, విశ్వసనీయత ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం ఈ వ్యవస్థ 12 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇది ఇంటర్ ఆపరబుల్ రియల్ టైమ్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ను అందిస్తూ భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అత్యంత విజయవంతమైన స్తంభాల్లో ఒకటిగా అవతరించింది. యూపీఐ లావాదేవీల పరిమాణం దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17 కేవలం 1,78,00,000 లావాదేవీలుగా ఉన్న వార్షిక లావాదేవీల పరిమాణం 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అదే కాలంలో లావాదేవీల విలువ కూడా 7,000 కోట్ల రూపాయల నుంచి దాదాపు 314,00,000 కోట్ల రూపాయలకు పైగా భారీగా పెరిగింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ దశాబ్దాల విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సోషల్ మీడియా పోస్టులో భారత్ డిజిటల్ చెల్లింపుల ప్రస్థానంలో యూపీఐని ఒక ప్రధానమైన మలుపని ప్రధానమంత్రి అభివర్ణించారు. దశాబ్ద కాలంలో

0: యూపీఐను పాలుపంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ, యూపీఐ అపారమైన పరిధి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, ఆర్థిక చేరికను ముందుకు తీసుకువెళ్లడం, డిజిటల్ ఆర్థిక సేవల ప్రాప్యత విస్తరించడం ద్వారా యూపీఐ దేశవ్యాప్తంగా వ్యక్తులకు సమాజాలకు సాధికారత కల్పించిందని, అదే సమయంలో విస్తృత ఆర్థిక భాగస్వామ్యాన్ని నడిపించిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. యూపీఐ భారత్ డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థకు వెన్నెముకగా కీలకమైన చోదక శక్తిగా ఆవిర్భవించింది. కేవలం ఒక దశాబ్దంలో యూపీఐ దేశంలో డిజిటల్ చెల్లింపుల స్థాయిని మార్చింది, లావాదేవీలను వేగవంతం చేసి సరళతరం చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫ్రాన్స్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, భూటాన్, మారిషస్తో సహా 11 దేశాల్లో యూపీఐ అందుబాటులో ఉంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 రియల్ టైం డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో ఒకటి భారతదేశంలోనే జరుగుతోంది. 2025 నాటికి ప్రపంచంలోని రియల్ టైం పేమెంట్ లావాదేవీల పరిమాణంలో యూపీఐ దాదాపు 49% నిలిచింది. చైనా సరిహద్దు సమస్య, ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలపై మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. 3,400 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న భారత చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించడానికి 2003లో ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగం కోసం అజిత్ దోవల్, వాంగ్ యీ ఇద్దరు నియమిత ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. చర్చలకు ముందు నిన్న 2 రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ చేరుకున్న దోవల్ చైనా ఉపాధ్యకుడు హాంగ్ షాంగ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న రాత్రి మాస్కోలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్ తో విస్తృతంగా చర్చలు జరిపారు. తాము ద్వైపాక్షిక సహకారం, బహుపాక్షిక అంశాలపై చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. యుక్రెయిన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిపై కూడా ఇద్దరు విదేశాంగ మంత్రులు చర్చించినట్లు రష్యా ప్రభుత్వాధ్వర్యంలోని టాస్ వార్తా సంస్థ వెల్లడించింది. అంతకుముందు డాక్టర్ జయశంకర్ రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బూత్ లెవెల్ అధికారులు, బీఎల్ఓలు భారత ప్రజాస్వామ్యానికి పునాది అని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటిస్తున్న ఎన్నికల ప్రధాన కమిషనర్ ఈరోజు లక్నోలో సుమారు 500 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లతో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులో ఉండేలాగా పౌరులు కేంద్ర బృందంగా తీర్చిదిద్దడంపైన ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారించింది. ఓబీసీ క్రీమీలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. 2025 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అభ్యర్థుల కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్చి 11 నాటి తీర్పు ఏ విధంగా వర్తిస్తుందనే దానిపై కేంద్రం స్పష్టత కోరుతోంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిఫారసు చేసిన 950 మంది అభ్యర్థులకు సర్వీస్ కేటాయింపు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చే ఆదేశాలు కోరాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కోరింది. మార్చి 11 నాటి తీర్పునకు ముందు అమల్లో ఉన్న ఓబీసీ క్రీమీలేయర్ ప్రమాణాల ఆధారంగానే ఈ కేటాయింపులు జరపాలని డీఓపీటీ కోరుతోంది. కేంద్రం తరఫున కోర్టులో హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జయమాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహనాలతో కూడిన ధర్మాసనం ఎదుటతన్న వాదనలను వినిపించింది. ఇప్పటికే పరిష్కారమైన ఒక విషయంలో అత్యవసర ఆదేశాలు కోరుతూ డీఓపీటీ ఒక విడి దరఖాస్తును దాఖలు చేసిందని చెప్పారు. ఈ వ్యవహారాన్ని జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలోని బెంచ్ ముందు లిస్టు చేయవలసి ఉంటుందని సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వవలసిన ప్రాముఖ్యతను వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత వ్యవసాయ పరిశోధన సమితికి చెందిన సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. వ్యవసాయ విద్య బోధన విషయంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని మంత్రి అన్నారు. వ్యవసాయ విద్య గురించి ప్రస్తావిస్తూ అటువంటి విద్యను కేవలం తరగతి గదిలో కూర్చోబెట్టి నేర్పలేమని, అది పొలాల్లో రైతుల మధ్య ఉండాలని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
1: పరిస్థితి హిసాబ్ సే అగ్రి ఎడ్యుకేషన్

0: ऐसी होनी चाहिए। आज की चुनौतियां हैं, क्लाइमेट चेंज की हो, ग्लोबल वार्मिंग की हो, बदलती हुई टेक्नोलॉजी हो, नए नए रोगों का प्रकोप हो, मिट्टी का खराब स्वास्थ्य हो, उन सब का समाधान भी ढूंढना है। कृषि शिक्षा प्राप्त करके जो विद्यार्थी निकलते हैं उनका कैसे भविष्य बेहतर हो और वो कृषि को कैसे बेहतर करें, किसानों को उससे कैसे फायदा हो, इस पर विस्तार से चर्चा हो रही है।
1: ప్రస్తుత సమకాలీన సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటికి పరిష్కారాలను వ్యవసాయ విద్యలో నేర్పించాలని, ప్రస్తుత కాలపు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నిత్యం అప్డేటెడ్గా ఉండేందుకు యూనివర్సిటీలు తమ బోధనా విధానంలో ఏఐ ఆధారిత సాధనాలు చేర్చుకోవాలని వ్యవసాయ మంత్రి సూచించారు. విద్యార్థుల నుంచి అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు వైస్ ఛాన్సలర్లు వారితో పరస్పరంగా వ్యక్తిగతంగా సంబంధాలు ఏర్పరచుకోవాలని వ్యవసాయ మంత్రి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక సంఘాలతో ప్రత్యేక సంభాషణకు వేదిక కల్పిస్తూ తాగునీటి పారిశుద్ధ్య శాఖ ఈరోజు మల్టీలింగ్వెల్ సుజల్ గ్రామ్ సంవాద్ పదవ సంచికను వర్చువల్ విధానంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కార్యదర్శి అశోక్ కెకే మీనా గ్రామీణ నీటి సరఫరాలో క్షేత్రస్థాయి అనుభవాలు, ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కారాల నుంచి నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చెప్పారు. క్రమబద్దమైన నీటి సరఫరా, నీటి నాణ్యత, సమాజంలో అవగాహన, ఫిర్యాదుల పరిష్కారం, నీటి వనరుల పరిరక్షణ మొదలైన వాటి దిశగా గ్రామ పంచాయతీలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన కొనియాడారు. తూర్పు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, ఉత్తరప్రదేశ్లో రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త అఖిల శ్రీవాస్తవ ఆకాశవాణికి తెలియజేశారు. కొలంబో టెస్టులో ఈవేళ 3 రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. వర్షం కారణంగా 3 రోజు ఆటను ముందస్తుగా ముగించారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే శ్రీలంక ప్రస్తుతం 238 పరుగుల మేరకు వెనుకబడి ఉంది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రీమిలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈ రోజు అంగీకరించింది. వ్యవసాయ విద్యా బోధనలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కొలంబో టెస్ట్ 3 రోజు ఆట వర్షం కారణంగా ముగిసిపోయే సమయానికి శ్రీలంక ఈరోజు తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా వెంకటేష్ భానుప్రియ నటించిన స్వర్ణ కమలం చిత్రం నుండి

0: రాయి.
1: ఏం రాయాలి?
0: లెటర్.
1: ఎవరికి?
0: నీకు.
1: గుణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
0: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
1: ఐ లైక్ ఇట్. చెప్పు.
0: నా ప్రియా, ప్రేమతో నీకు.
1: నీకు
0: నే
1: రాసే.
0: నేను రాసే
1: ఉత్తరం.
0: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
1: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
0: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
1: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
0: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
1: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
0: అదే
1: తొలి కలల కవితలే మాట మాటలో.
0: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి,
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపొస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వికసిత్ భారత్లో యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిరిరి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిణి భవాని, పరిచయకర్త శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక

0: కార్యక్రమం వింటారు. అతిథులు మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిరి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిని భవాని. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: యువశక్తి నవభారత నిర్మాణ సారథులు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకం. నేడు భారతీయ యువత ఉద్యోగాన్వేషణ స్థాయి నుంచి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదిగింది. డిజిటల్ విప్లవాన్ని, విస్తరిస్తున్న విద్యావకాశాలను అందిపుచ్చుకుంటూ మన యువత ప్రపంచ వేదికలపై భారతదేశ కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తోంది. భారతీయ యువత మేధస్సుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మన యువశక్తి సాధిస్తున్న విజయాలే అద్భుతమైన నిదర్శనం. గతం మన పునాది, వర్తమానం ముడి పదార్థం, భవిష్యత్తు మన లక్ష్యం. భూత వర్తమాన భవిష్యత్తులకు సముచిత స్థానం కలిగించి సంపూర్ణమైన వికాసాన్ని కలిగించే విధంగా విద్యా విధానాన్ని రూపొందించి దాంతోపాటు యువత నైపుణ్యాలను మెరుగుపరిచి మన దేశాభివృద్ధికి వారి శ్రమ మేధస్సు దోహదపడేలా నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న పథకాలు, కార్యక్రమాలతో పటిష్టమైన కార్యాచరణ అమలు చేస్తున్నాయి. నేటి ఆధునిక యుగంలో విద్య, సాంకేతిక పరిజ్ఞానం దేశ వికాసానికి ప్రధాన సాధనాలు. నవతరం కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ల వైపు అడుగులు వేస్తున్నారు. డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకుంటూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నారు. యువతలోని ఉత్సాహాన్ని, మేధస్సును సరైన మార్గంలో మళ్లిస్తే భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ నిర్మాణంలో వారిని మరింత భాగస్వాములను చేయడానికి, వారి నైపుణ్యాలను పదును పెట్టడానికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించాయి. పీఎం గతిశక్తి, మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగాన్ని పెంచి యువతకు కోట్లాది ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మైభారత్ డిజిటల్ పోర్టల్ ద్వారా యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. మైభారత్ డిజిటల్ వేదిక గురించి, దీని కార్యాచరణ గురించి మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ టి గోపి గారు ఆకాశవాణితో మాట్లాడారు. ఆ వివరాలు విందామా.
2: అందరికీ నమస్కారం. నా పేరు తిరి గోపి, కాకినాడ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వికసిత్ భారత్ 2047, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాలకు అనుగుణంగా మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మై భారత్ మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. 15 నుండి 29 వయసు మధ్యలో ఉన్న యువత అందరి కోసం మై భారత్ వివిధ రకాలైన అవకాశాలని కల్పించడం జరుగుతుంది. ప్రపంచంలోని అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం. ఇటువంటి దేశంలో ఉన్న యువతనందరినీ దేశ నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా భారతదేశంలో ఉన్న యువతందరికీ వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని, వాలంటరీ ఆపర్చునిటీస్, స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని, ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, అనుభవం ద్వారా నేర్చుకునే అవకాశాన్ని, సామాజిక సేవ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పెంచుకునే అవకాశాన్ని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, భారత ప్రభుత్వం భారతదేశంలోని యువత అందరికీ ఇటువంటి అవకాశాలన్నీ కల్పిస్తూ దేశ అభివృద్ధి, దేశ నిర్మాణంలో యువత అందరిని భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా యువతకి పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలని ఎన్నో చేపట్టడం జరుగుతుంది. వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్, 3 మంత్స్ వ్యవధిలో కుట్టుమిషన్ల ట్రైనింగ్, కంప్యూటర్స్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్, ఇటువంటి అవకాశాలని మై భారత్ యువతందరికీ కల్పిస్తుంది. జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో వారి సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాయకత్వ లక్షణాలని అభివృద్ధి చేసుకునే, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకునే భాగంగా బూట్ క్యాంప్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, కాశ్మీర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రో

0: ప్రోగ్రామ్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని మహాభారత డిపార్ట్మెంట్ యువత అందరికీ కల్పించడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ELP అనుభవం ద్వారా నేర్చుకునే కార్యక్రమం. కాలేజీల్లో ఉన్న వివిధ రకాల యువత అందరికీ వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, MNC కంపెనీలలో, కార్పొరేట్ కంపెనీలలో, NGOల్లో, గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్ గా కంపెనీల్లో గాని ప్రభుత్వ వ్యవస్థలో గాని ఏం జరుగుతుందో ఆ కార్యక్రమాల్లో ఆ పనుల్లో డైరెక్ట్ గా యువత అందరినీ పాల్గొనే విధంగా మహాభారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. అదే విధంగా వాలంటీర్ ఆపర్చునిటీస్ స్వచ్ఛంద కార్యక్రమాల్లో యువత అందరినీ పాలు పెంచుకునే విధంగా, ఉదాహరణకి క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ లో స్వచ్ఛంద కార్యక్రమాల్లో మత్తు పదార్థాలపై అవగాహన తెచ్చే విధంగా, నశాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాల్లో రోడ్డు భద్రతపై రోడ్డు సేఫ్టీ ప్రోగ్రామ్స్ లో పాల్గొనే అవకాశాలని, రక్తదాన శిబిరాల్లో పాల్గొనే అవకాశాన్ని మరియు మహాభారత్ మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ నిర్వహించే వివిధ రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు, అదేవిధంగా ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ పుట్టినరోజుల్లో మరియు ప్రాముఖ్యమైన దినాలలో పాల్గొనే అవకాశాలని మహాభారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ కల్పిస్తుంది. 2023 అక్టోబర్ 31 ని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు యువత అందరి కోసం మహాభారత్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో యువత అందరు రిజిస్టర్ అయిన తర్వాత వివిధ రకాల అవకాశాలని డిజిటల్ ప్లాట్ఫామ్ లో కల్పించడం జరుగుతుంది. ఎప్పుడు నిరంతరం వివిధ రకాల ఫిజిక్ కాంపిటీషన్స్, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిరంతరం డిజిటల్ ప్లాట్ఫామ్ లో నడుస్తూ ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క యువత పాల్గొనడం వల్ల
1: డిజిటల్ గా సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ పోటీల్లో విజేతలను ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ భారత మండపంలో, అదేవిధంగా పార్లమెంట్ లో ఉన్న లోక్సభ రాజ్యసభలను సందర్శించే అవకాశాన్ని మహాభారత డిపార్ట్మెంట్ కల్పిస్తుంది. మహాభారత్ లో యువత రిజిస్టర్ అవడం వల్ల వాళ్ళకి CV క్రియేట్ అవుతుంది. మహాభారత్ నిరంతరం కండక్ట్ చేసే వివిధ కార్యక్రమాల్లో, ఉదాహరణకు ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, మహాత్మా గాంధీ పుట్టినరోజు, అంబేద్కర్ జయంతి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ధ్యాన్ చంద్ బర్త్డే, నేషనల్ స్పోర్ట్స్ డే, నశాముక్త్ యువ ఫర్ వికసిత భారత్, స్వచ్ఛ పక్వాడా, క్యాచ్ ది రైన్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, బూట్ క్యాంప్స్, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ కార్యక్రమాలు, థీమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్, బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ లాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం మహాభారత్ యువత అందరికీ కల్పిస్తుంది. గ్రామాల్లో ఉన్న గ్రామీణ యువతకి బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్ పాలు పంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ అనగా ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాల్లో గ్రూప్ ఈవెంట్, వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో లాంటి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇండివిజువల్ గేమ్స్, రన్నింగ్, సైక్లింగ్ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని గ్రామీణ యువత అందరికీ కల్పించడం జరుగుతుంది. ఇందులో విన్నర్స్ ని మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ లో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని మహాభారత్ మేరా యువ భారత్ కల్పించడం జరుగుతుంది. యువతలో క్రీడల వైపు ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో మేరా యువ భారత్ ఇటువంటి కార్యక్రమాలన్నీ కల్పించడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యువత ఆండ్రాయిడ్ ఆర్ iOS లో ఉన్న మహాభారత్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని, రిజిస్టర్ చేసుకుని ఇందులో ఉన్న అవకాశాలని ఉపయోగించుకుంటారని కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
2: నవభారత ప్రగతికి ఇంధనం యువత. వారికున్న ప్రతిభకు నైపుణ్యం తోడైతే అది విజయంగా మారుతుంది. అందుకే వారిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించే ఆవశ్యకతను గుర్తించి భారత ప్రభుత్వం స్కిల్ ఇండియా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన వంటి పథకాల ద్వారా, నైపుణ్య శిక్షణ, స్వయం వంటి ఉచిత డిజిటల్ విద్యా పోర్టల్స్ ద్వారా ఇంజనీరింగ్, సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్ కోర్సుల్లో ఉచిత మరియు నాణ్యమైన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వారిని అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలకు అర్హులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డేటా అనలిటిక్స్ వంటి అనేక రంగాల్లో యువతకు శిక్షణ ఇస్తూ వారిని సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నారు. వీటి ఆసరాతో నేడు ఎంతో మంది సరికొత్త ఆలోచనలతో స్టార్టప్లు ప్రారంభిస్తూ స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత, మహిళలు తమ నైపుణ్యాలకు పదును పెట్టి అద్భుతమైన అవకాశాలు అందుకుంటున్నారు. విశాఖపట్నంలోని భీమిలి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల స్కిల్ హబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్న భవానీ గారి మాటలు ఇప్పుడు విందామా.
3: నా పేరు భవానీ. ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్ భీమిలిలో ఉచితంగా అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్ కోర్సుల్లో శిక్షణ పొందాను. ఈ శిక్షణ ద్వారా మంచి నైపుణ్యాలు నేర్చుకుని ప్రస్తుతం నెలకు 10,000 కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నాను. నా ట్రైనర్ ఎంతో చక్కగా ఓపికగా మాకు శిక్షణ ఇచ్చారు. ఇలాంటి శిక్షణ ఇంకా చాలా మందికి ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఈ ఉచిత శిక్షణ నా జీవితంలో మంచి మార్పును తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసి వారికి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
2: భారతదేశం 2047 నాటికి వికసిత భారత్ గా ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబడాలనే స్వప్నం సాకారం కావాలంటే యువశక్తి పాత్ర అత్యంత కీలకం. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా మరియు ముద్రా యోజన వంటి పథకాలు యువ పారిశ్రామికవేత్తలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఎలాంటి పూచీకత్తు లేకుండా లభించే ఆర్థిక సహాయం ద్వారా లక్షలాది మంది యువకులు సొంత వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఐటీ తయారీ రంగాలలో నూతన ఆవిష్కరణల్ని ప్రోత్సహిస్తూ యువతకు ప్రత్యేక సబ్సిడీలు, ఇంక్యుబేషన్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. యువత శారీరక, మానసిక దృఢత్వానికి ప్రాధాన్యతనిస్తూ కేంద్రం ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ స్థాయిలోని ప్రతిభను కూడా వెలికితీస్తోంది. ఇలా వారి సమున్నత వికాసమే ధ్యేయంగా కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలు, వినూత్న కార్యక్రమాలు నేడు నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడి నుంచి అంతరిక్షంలోకి రాకెట్లను పంపే శాస్త్రవేత్త వరకు, ఐటీ రంగంలో అద్భుతాలు సృష్టించే టెక్కీల దగ్గర నుంచి గ్రామీణ భారతంలో వ్యవసాయాన్ని ఆధునీకరించే యువ రైతుల వరకు ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో భాగస్వాములే. యువతకు అపరిమితమైన శక్తి, సరికొత్త ఆలోచనలు ఉంటాయి. పాత తరం నిర్మించిన పునాదులపై ఆధునిక సాంకేతికతను జోడించి దేశాన్ని ముందుకు నడిపించే సత్తా వారి సొంతం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైహి. శ్రమించడం వల్లే పనులు పూర్తవుతాయి కాని కేవలం కోరుకోవడం వల్ల కావు అనే విషయాన్ని గుర్తించి యువత వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ అవకాశాలను అందిపుచ్చుకుని స్వావలంబన దిశగా అడుగులు వేస్తే దేశం ఆత్మనిర్భర్ భారతంగా ఆవిష్కృతమవుతుంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
4: మీరింతవరకు యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిరి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిని భవానీ, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
5: వికసిత్ భారత్ విధారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

రోజంతా పనులు, పరుగులు, టెన్షన్స్ ఇప్పుడు కాస్త అన్నిటికీ పాజ్ చెప్పే టైం. మీకోసం వస్తుంది మీకు ఇష్టమైన మెలోడీ మ్యాచ్. బ్యాక్ టు బ్యాక్ మెలోడీస్, ఈ పాటల మధ్యలో కాస్త నవ్వించే మాటలు, కాస్త యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, స్ట్రెస్ ని తగ్గించుకునే చిన్న చిన్న టిప్స్, ఇంకా మంచి నిద్ర కోసం కొన్ని బెడ్ టైం ఐడియాస్ కూడా మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నా. ముందు మీకోసం బ్యాక్ టు బ్యాక్

రోజంతా మనతో తిరిగిన బ్రెయిన్కి రాత్రి కూడా నైట్ షిఫ్ట్ వేయకండి. పడుకునే ముందు ఫోన్ స్క్రోలింగ్, అన్నెసెసరీ థింకింగ్ కొంచెం తగ్గిస్తే స్లీప్ క్వాలిటీ బెటర్ అవుతుంది. ముఖ్యంగా పడుకునే ముందు కొంతసేపు కామ్ అట్మాస్ఫియర్లో ఉండడం అలవాటు చేసుకోవాలి. రేపటి ప్రాబ్లమ్స్ని ఈరోజు పిల్లో మీద పెట్టుకొని పడుకోకండి.

అండ్ పడుకునే టైంలో రేపు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉంటే మనకు నిద్ర రావడం కాదు, బ్రెయిన్కి మీటింగ్ పెట్టినట్టు అవుతుంది. కాబట్టి డీప్ బ్రీతింగ్, సాఫ్ట్ మ్యూజిక్, లైట్ రీడింగ్ లాంటివి ట్రై చేయాలి. మీరు కంట్రోల్లో చేయలేని విషయాలకు టునైట్ లీవ్ ఇవ్వండి. రేపు ఫ్రెష్ మైండ్తో చూద్దాం. రోజంతా పరుగులు పెట్టిన మనసుకు కూడా రీఛార్జ్ కావాలి కదా. ప్రతిరోజు దాదాపు ఒకే సమయానికి పడుకోవడం, సరిపడా నిద్రపోవడం మన బాడీకి చాలా ఉపయోగం. సో ఈరోజు మిస్టేక్స్కి గుడ్ నైట్ చెప్పండి, స్ట్రెస్కి సీ యూ టుమారో అని చెప్పండి. ఎందుకంటే మంచి రేపటి మార్నింగ్కి మొదటి ప్రిపరేషన్ మంచి నైట్ స్లీప్ మాత్రమే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో యూపీఐ ప్రారంభం కీలక మలుపుగా నిలిచినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశీయ సంస్థలకు డీఆర్డీఓ క్షిపణి సాంకేతికతను బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఏఎస్ ధృవీకరణలో మినహాయింపులు ఇస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. కొలంబో వేదికగా జరుగుతున్న భారత్ శ్రీలంక రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. వివరాలు. దశాబ్దం క్రితం ప్రారంభమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. 2016 ఆగస్టు 25న ప్రారంభమైన యూపీఐ నేడు దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్కగా నిలిచిందని వెల్లడించారు. యూపీఐ ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్బంగా దాని విస్తృతి, ప్రజల్లోకి చేరిన తీరు ప్రతి భారతీయుడు గర్వపడే అంశమని పేర్కొన్నారు. 10 సంవత్సరాల క్రితం యూపీఐ ప్రారంభం కావడం దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచినట్లు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ప్రస్తుతం యూపీఐ 11 దేశాలకు విస్తరించగా యూపీఐ లావాదేవీల పరిమాణం గత 10 ఏళ్లలో దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17లో కేవలం 1,78,00,000 లావాదేవీలు నమోదు కాగా 2025-26 నాటికి వార్షిక లావాదేవీల సంఖ్య 24,162 కోట్లకు పైగా చేరుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ అభివృద్ది చేసిన అన్ని సాంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతికతను భారతీయ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. దీంతో దేశీయ సంస్థలు ఈ సాంకేతికతలను ఉపయోగించి భారతదేశంలోని క్షిపణులను తయారు చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. డీఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థల టెక్నాలజీని అర్హత కలిగిన భారతీయ సంస్థలకు బదిలీ చేయనున్నారని, ఇందుకోసం అవసరమైన అర్హతలు, ధృవీకరణలు, నియంత్రణ సంస్థల నిబంధనలను కంపెనీలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రక్షణ తయారీలో దేశీయ సామర్థ్యాలు పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వ్యవసాయ విద్య కేవలం తరగతి గదులకే పరిమితం కాకూడదని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. విద్యార్థులు వ్యవసాయ క్షేత్రాల్లో రైతులతో ప్రత్యక్ష సంభాషణలు జరపడం ద్వారా నేర్చుకునే విధంగా శిక్షణ ఉండాలన్నారు. వ్యవసాయ రంగంలోని వాస్తవ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవడం ద్వారా వ్యవసాయ విద్య మరింత ప్రయోజనకరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత వ్యవసాయ పరిశోధనా మండలి, ఐకార్ సంస్థల ఉపకులపతులు, డైరెక్టర్ల సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ

0: డిగ్రీ కోర్సుల్లో యువ విద్యార్థులకు సమర్థవంతమైన శిక్షణ అందించడం ఎంతో ముఖ్యమని చెప్పారు. మారుతోన్న కాలానికి, పెరుగుతోన్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు తమ బోధనా విధానాలను ఆధునీకరించాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
1: రాజకీయ పరిస్థితుల హిసాబ్ సే అగ్రీ ఎడ్యుకేషన్ కేసీ హోని చాహియే, ఆజ్ కీ చునౌతియా హై, క్లైమేట్ చేంజ్ కీ హో, గ్లోబల్ వార్మింగ్ కీ హో, బదల్తీ హుయీ టెక్నాలజీ హో, నయే నయే రోగో కా ప్రకోప్ హో, మిట్టీ కా ఖరాబ్ స్వాస్థ్య హో, ఉన్ సబ్ కా సమాధాన్ భీ ఢూండనా హై. కృషి శిక్షా ప్రాప్త్ కర్కే జో విద్యార్థి నికల్తే హై ఉన్కా కైసే భవిష్య బెహతర్ హో, ఔర్ వో కృషి కో కైసే బెహతర్ కరే, కిసానో కో ఉస్సే కైసే ఫాయదా హో, ఇస్ పర్ విస్తార్ సే చర్చా హో రహీ హై.
0: భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఐఎస్ ధృవీకరణలో మినహాయింపులు ఇస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారతదేశంలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన పరికరాలు, విడిభాగాలపై తప్పనిసరి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఐఎస్ ధృవీకరణ నుంచి జపాన్ సహా హైటెక్ రంగ సంస్థలకు మినహాయింపు కల్పించే విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తున్నట్టు చెప్పారు. టోక్యోలో ఈరోజు సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు రంగాలకు చెందిన జపాన్ సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. సంస్థల అవసరాలను బట్టి కంపెనీ స్థాయి, పరిశ్రమ స్థాయి, ఉత్పత్తి స్థాయి లేదా నిర్దిష్ట ప్రాజెక్టు స్థాయిలో ఈ మినహాయింపులు కల్పించే అవకాశం ఉంటుందని మంత్రి తెలియజేశారు. భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఐఎస్ ధృవీకరణలో మినహాయింపులు ఇస్తామని, అవసరమైన పరికరాలు, వస్తువులు, సేవలు సకాలంలో అందుబాటులో ఉండేలా చేయడమే ఈ విధానం ప్రధాన లక్ష్యమని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మరింత ఊతం లభిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ డిజిటల్ కనెక్టివిటీ ప్రయాణం కేవలం ప్రజలను అనుసంధానించడానికే పరిమితం కాదని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ప్రజలు విశ్వసించే సురక్షితమైన, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిరంతర సేవలు అందించగల టెలికాం నెట్వర్క్ల నిర్మాణమే ఈ ప్రయాణానికి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ C.43వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, దేశ టెలికాం రంగ పరివర్తనలో C.డాట్ కీలక పాత్ర పోషించిందని, ఈ C.డాట్ సంస్థ నేడు ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఒక ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందిందన్నారు. దేశీయ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేస్తూ భారత టెలికాం రంగాన్ని ఆధునీకరించడంలో C.డాట్ అందిస్తున్న సేవలు కీలకమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: It will be defined by ensuring that connectivity and the networks that we evolve are trusted, are resilient, are intelligent, and most importantly, are secure. Now, as India marches on her journey, then as C.DOT marches from lab to market and from research to development and globally marketing those developmental products, that the spirit of India's journey.
0: ఈదే మిలాదున్ నబీ పర్వదినం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం మహమ్మద్ ప్రవక్త బోధనలు స్మరించుకునే సందర్భంగా నిలుస్తుందని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రజలను సత్ప్రవర్తన, కర్తవ్య నిర్వహణ మార్గంలో నడవడానికి ప్రేరేపిస్తాయని అన్నారు. అలాగే ఓణం పండుగ సందర్భంగా కూడా ద్రౌపది ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన పంట రాక సందర్భంగా ప్రకృతి పట్ల కృతజ్ఞత వ్యక్తం చేసే పండుగగా ఓణం నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1780 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. ఓబీసీ క్రిమిలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి ఒక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 అభ్యర్థుల కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్చి 11 నాటి తీర్పు ఏ విధంగా వర్తిస్తుందనే దానిపై కేంద్రం స్పష్టత కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. యూనియన్ సర్వీస్ కమిషన్ సిఫార్సు చేసిన 958 మంది అభ్యర్థులకు సర్వీసు కేటాయింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చే ఆదేశాలు కోరాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ DOPT కోరింది. మార్చి 11 నాటి తీర్పుకు ముందు అమల్లో ఉన్న ఓబీసీ క్రిమిలేయర్ ప్రమాణాల ఆధారంగా

0: ఆధారంగానే ఈ కేటాయింపులు జరగాలని కోరుతోంది. కొలంబో వేదికగా జరుగుతున్న భారత్ శ్రీలంక రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. 8 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక 8 వికెట్లు నష్టపోయి 265 పరుగులు చేసింది. భారత్ కంటే ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. భారత్ బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్ 3 వికెట్లు తీసి ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్లు కోల్పోయి 503 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారత్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధ్రువ్ జురెల్ తన కెరీర్లో 2వ టెస్టు సెంచరీ సాధించి జట్టు భారీ స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 2 మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ ఇప్పటికే తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో యూపీఐ ప్రారంభం కీలక మలుపుగా నిలిచినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశీయ సంస్థలకు డీఆర్డీఓ క్షిపణి సాంకేతికతను బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఏఎస్ ధృవీకరణలో మినహాయింపులు ఇస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. కొలంబో వేదికగా జరుగుతున్న భారత్ శ్రీలంక 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చిత్రగీతం వింటారు. భారతదేశ చిత్రం నుంచి ఎంఎం కీరవాణి, సుజాత మోహన్ పాండే పాట వింటారు. రచన వేడూరు సుందరరామ్మూర్తి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా టూ టౌన్ రౌడీ చిత్రం నుంచి ఎస్ జానకి బృందం పాడిన పాట వింటారు. రచన దాసరి నారాయణరావు.

తరువాత రామరాజ్యంలో భీమరాజు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు, వేటూరి సుందరరమ్మతి రచన.

0: చెబుతా చెబుతా కథ కంచికి
1: మనం నిద్రకి.
2: తర్వాత సొంతం చిత్రం నుంచి కెఎస్ చిత్రపాండ పాట వింటారు. రచన సిరివేన్నర సీతారాం శాస్త్రి.

తర్వాత ఆదిత్య 369 చిత్రం నుంచి ఎస్ జానకి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన యుగళగీతం అంటారు. రచన వెన్నెలకంటి, సంగీతం ఇళయరాజా.

తర్వాత అంతం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన సిరివేనల సీతారామ శాస్త్రి.

చివరగా మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి కేజే యేసుదాస్ కేఎస్ చిత్రపాండ్ పాట వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. పాండవుల రాజసూయ యాగం. శ్రీమతి మొగిలిచెర్ల నాగమణి భాగవతారిణి గారిచే హరికథాగానం ఇప్పుడు వింటారు.

పర్వతంపై ఒక అపూర్వమైన సభను నిర్మించి పాండవులకు సమర్పించాడు. ఒక శుభముహూర్తాన పాండవులందులో ప్రవేశించారు. దిక్పాలకుల సభ కంటే మయనిర్మితమైన సభ మహిమాన్వితమైనదని నారద మహర్షి ప్రశంసించాడు. ఆ సందర్భంలో నారద మహర్షి ధర్మరాజుకు ఇలా చెబుతున్నాడు, కుబేరుని సభావ వర్ణనము, అలాగే బ్రహ్మదేవుని యొక్క సభావర్ణనము, వరుణదేవుని సభావర్ణనము, ఇలా దిక్పాలుల సభావర్ణనాలు తెలియచేస్తూ ఇక్కడ దేవేంద్రుని యొక్క సభను గురించి ఇలా చెబుతున్నాడు.

దేవేంద్రుని యొక్క సభలో ఉన్నటువంటి వారిని గురించి చెబుతూ హరిశ్చంద్రాది చక్రవర్తులంతా కూడా ఆ దేవ సభలో ఉన్నారు. ధర్మరాజా, ఇక ఈ మధ్యనే యమలోకానికి వెళ్ళాను, అక్కడ యమలోకంలో ఉన్నటువంటి వారి గురించి చెప్తున్నాడు. నిగమోక్త నిధులు మానిన వారు పరదూషకులు తము తామెన్నుకొనెడు వారు పరులయున్నతి కేవపడువారు వర్ణ సంకరులు చేసిన

కర్మస్థేయులు అన్యకాంతారతు సంగ్రామ భీరువులును కలిగి కన్నట్టు అతి భయంకరముగా కాలు నిందోలగంబు అందు గలడు నేడు.

0: ఆ యమసభలో నీ తండ్రి పాండురాజు ఉన్నాడయ్యా అనగానే ధర్మరాజు ఒక్కసారి ఎంతో ఆవేదనతో, నారదమునీంద్ర, నా తండ్రి యమలోకంలో ఉన్నాడా? ఆయన స్వర్గానికి చేరాలంటే ఏం చెయ్యాలి? రాజసూయ మహాయాగం చేస్తే పాండురాజు స్వర్గానికి చేరుకుంటాడని నారద మహర్షి చెప్పగా అది విని ధర్మరాజు ఆయనకు నమస్కరించాడు. అక్కడి నుండి నారద మహర్షి ప్రయాణమైనాడు. ధర్మరాజు ద్వారకా నగరానికి దూతను పంపి శ్రీకృష్ణ పరమాత్మను పిలిపించి విషయమంతా వివరించగా శ్రీకృష్ణుడు ధర్మజునితో ఇలా అంటున్నాడు.
1: శయుమ్మా రాజసూయ

కురువంశ శ్రేష్ట యుధిష్ఠిర అన్ని సుగుణాల చేత గొప్పగా ప్రకాశించే పరాక్రమంతో శత్రు సంహారం చేయగల శౌర్యవంతులైన నీ తమ్ముళ్లతో రాజస్వీ యాగం చేయడానికి నీవే సమర్థుడివి. ధర్మరాజ, పూర్వం భగీరథుడు ప్రజారక్షణ చేత, యవనాశ్వుడు విజయ సాధన చేత, భరతుడు భయంకర భుజబలం చేత, కార్తవీర్యుడు తపోబలం చేత, మరుత్తుడు బుద్ధిబలం చేత సమస్త సామ్రాజ్యాన్ని పొందారు. ఇప్పుడు ఈ సుగుణాలన్నీ నీలో ఉన్నాయి. అందువలన భీమార్జునులను నా వెంట పంపు. మగధ దేశాధిపతి జరాసంధుణ్ణి ఒక్కణ్ణి గనక జయిస్తే మిగతా రాజులంతా మన వశులవుతారు. నువ్వు సార్వభౌముడవై రాజసూయాగం చేయవచ్చు అనగానే ధర్మరాజు ఆలోచిస్తుండగా భీమసేనుడు ఇలా అన్నాడు. అన్నయ్య, శౌరి కటాక్షము నరుని సాయము కల్మి, శౌరి కటాక్షము నరుని సాయము కల్మి, బృహద్రథాత్మజున్ భూరి బలాక్షు యజ్ఞ పశువుం బలనే పొలియుంతు కన అన్నా రచయింపుమా సవనమకుడబౌదువు కన్న తండ్రికి కూరిమి మీర సద్గతులు కూర్చుతను జుడే.

శ్రీకృష్ణుని దయ, అర్జునుని సహాయం నాకు ఉంటే నీ అనుగ్రహంతో లోకద్రోహి మహాసాహసుడైన జరాసంధుణ్ణి భీకర సంగ్రామంలో సంహరిస్తాను. అనగా జరాసంధుని పుట్టు పూర్వత్రాలు శ్రీకృష్ణుని చేవిన ధర్మరాజు, ఓ ధరణీధర సర్వసుగుణాకర కరుణానిరత సర్వకార్యేక దురంధర హరివిక్రమ, నీవు మావాడివై ఉండగా మాకు పొందలేనివి ఏమైనా ఉంటాయా అని, మీకు కార్యసిద్ధి అవుతుంది వెళ్ళి రండనగా ప్రయాణమైనారు. గోరథం, వృషభం, వైహారం, ఋషిగిరి, చైత్యకాద్రి అనే పేర్లున్న 5 పెద్ద పర్వతాలు గిరివ్రజమనే ఈ పట్టణానికి వీరభటుల్లా ఉండి రక్షణ కల్పిస్తున్నాయి. చైత్యకాచలం మీద ఉన్న 3 భేరీలను పగలమోది ద్వారానికి ద్వారమ్మున అద్వారమ్మున గిరివ్రజపురాన్ని ప్రవేశించి బలవంతంగా గంధ పుష్పాక్షతలు ధరించి కేసరిత్రయము గ్రోవాసము సొచ్చు మాదిరి జరాసంధు మందిరము ప్రవేశించారు కృష్ణ భీమార్జునులు. అర్ధరాత్రైనా అభ్యాగత బ్రాహ్మణ స్నాతక వ్రతులను ఆహ్వానించి అమిత భక్తితో అర్చనలు చేసే ఆ జరాసంధుడు స్నాతక వ్రతుల్లా అప్పుడు వచ్చిన ఆ శ్రీకృష్ణ భీమార్జునులకు ఎదురు వెళ్ళాడు. వాళ్లకు ప్రీతిగా మధుపర్కములు ఇవ్వబోగా అవి తీసుకోవడానికి ఇష్టపడని వారిని చూచి ఇలా అంటూ

అవనీదేవ పదాంబుజాత నిరతజ్జానైక చిత్తుండా భైరవ పూజా పరతంత్రుడన్ నిఖిల ధర్మాధర్మ విజ్ఞాత. నేనవమాన అవమానము ఘటింపనేరికి అసూయాగ్రస్తుడంగా నన్నవలోకింపకుడన్యథా తెలుపరయ్యా మీ ఉదంతముల. అంతేకాదు, నేనిచ్చిన మధుపర్కాన్ని మీరెందుకు స్వీకరించడం లేదు? మీరు కేవలం స్నాతక వేషధారుల్లా ఉన్నారు. మీ వేషంలో బ్రాహ్మణత్వం కనిపిస్తుంది. బలమైన మీ బాహువుల్లో, విశాలమైన వక్షస్థలాల్లో క్షత్రియత్వం ప్రకాశిస్తుంది అని పలికిన జరాసంధునితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, మేము క్షత్రియ జాతి స్నాతకులం. ద్వారం నుండి మిత్రగృహాన్ని, ద్వారం తప్పించి శత్రుగృహాన్ని ప్రవేశించడం భుజబల సంపన్నులకు ఉచితమైన పనే. గంధ పుష్పాల్లో లక్ష్మి ఉండుట చేత మేము వాటిని బలాత్కారంగా గ్రహించాం. నీతో మాకు వేరే పని ఉంది, అందువల్ల నీవిచ్చే అర్ఘ్యాన్ని అంగీకరించడం లేదు అని శ్రీకృష్ణుడు అనగానే జరాసంధుడు ఆశ్చర్యంగా, మీరు నాకు, నేను మీకు ఎన్నడూ తెలియదు, అపకారమూ చేయలేదు. మీకు నేనేల శత్రువునైనాను, నేనే తప్పు చేయని వాణ్ణి అనగా శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, ఓ జరాసంధ, వరగిరి వ్రజవనాంతరవాసియగు జరాసంధ నామక గంధ సింధూరంబు కఠిన కారాగార కాసారగత సమస్తావనీనాథ రజీవదతిని కరవాల కరము చేగా వింతు ఛేదము నాత హుంకార గజ్జారవముల కృష్ణ భీమార్జున కేసరి త్రిత్రయము అఖిల శస్త్రాస్త్ర శాతనఖాగ్రవితతి ప్రధిత మస్తిష్కయుక్త కుంభస్థలంబు జిల్సి.

ఇంతకీ మేమెవరమో అర్థమైందా? వాయుసుతుండితడు, నగవైరిసుతుండితడు, ఏను కృష్ణుడం. ఈ భూమి మీద ఉత్తమ క్షత్రియులు నీవలే క్రూరులై రాజులను చెరబట్టి బలిస్తూ ఇంతకు ముందెన్నడైనా శివుణ్ణి పూజించారా? కళ్యాణ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుని పరమేశ్వరుడు బలి కోరుతాడా? నీవు మా చేతిలో మరణించకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు చెయ్యి. వెంటనే చెరలో ఉన్న రాజుల్ని విడిచిపెట్టు అని నబి జరాసంధుడు సకాసముత్పాటన కుపిత కుంజర వైర్యం బోలి నలిగి పటుకుటిల భ్రూకుటి ఘటిత నిటలుండగుచు పురుషోత్తమునికిట్లనే, ఓ కృష్ణ.

ఇరువురు కూడా భీమ జరాసంధులు, ఇరువురు మల్ల యుద్ధం చేస్తున్నారు. సమసత్వాతిశయోదర జరాసంధు మహోజ పరాక్రమ కడు నల్గి వందనుల.

సమబలులై విజృంభించిన భీమ జలాసంధులిద్దరు పెన్నువికిల పరాక్రమంతో పరస్పరం అణత సాధ్యం కాని తమ బాహుదండాల తీవ్ర దెబ్బల ధ్వని బ్రహ్మాండ భాండమంతా నిండగా ప్రజలంతా అది ప్రళయకాల యముని వల్ల ఏర్పడిన అల్లకల్లోలమాని అనుకునేటట్లుగా మితిమీరిన కోపంతో వ్యాయామ కర్కశ దేహులై ఒకరినొకరు అవలీలగా ఎదుర్కొన్నారు. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు మొదలైనటువంటి ఆ వృకోదర జరాసంధులిరువురూ కూడా వాసవ వృత్రాసురుల వలె అన్యోన్య దొర్దండ ప్రహార సంజనిత ధ్వానంబు బ్రహ్మాండ భాండం వెళ్ళ నిండ పదపరాగంబు భూమ్యాకాశంబులు గప్పికున ఆహోహర్షంబున పరస్పరాకర్షణ సంకర్షణాపకర్షణముల పెనగి పరిమాయిత కఠిన తర భుజాదండ దారుణాఘాతములు అతి భయానకమ్ములైతోప మహాయుద్ధంబు సేయుతో చతుర్దశి నాటిదే జరాసంధుడు అతి క్షీణ బలుండగుట ఉపలక్షించి యదోక్షజ ప్రేరణంబున శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రేరణతో అప్పావని మాఘదు బట్టి ఎత్తి నాసికాకర్ణరంధ్రముల రక్తధారలులుక 100 సార్లు వీచి వీచి విసిరి పారేవేశాడు. అటువంటి ఆ జరాసంధుని వధించి తత్కళేబరమును గృహద్వార తోరణ సమీపమున వేచి అంత వాసుదేవుడు మగధ సామ్రాజ్యములో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అభయమిచ్చి వెంటనే అక్కడ ఉన్నటువంటి చెరలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా విడిపించాడు. తరువాత జరాసంధుని దివ్య రథములో వైనతేయ సారథ్యములో వాయువేగముతో కృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థపురం చేరగా అంత ధర్మజుడు శ్రీకృష్ణునికి నమస్కరించాడు. 4 తమ్ములను 4 దిక్కులకు పంపగా వారు అందరినీ జయించి అపరిమిత రత్నాభరణ ద్రవ్యములంది భాండాగారం సమృద్ధిముగా చేశారు. కృష్ణుని నియోగమున నానాదేశాధిపుల నెల్ల బంధువులు ఆహ్వానించిన ధౌమ్యుండు హోతగా, యాజ్ఞవల్క్యుండు అధ్వర్యుండుగా, వ్యాసుడు బ్రహ్మగా, సుసాముడు ఉద్గాతగా, నారదాది బ్రహ్మర్షులు సదస్యులుగా, భీష్మాది రాజర్షులు సహాయులుగా, జగన్నాథ రక్షితంబుగా రాజసూయాగమున ధర్మరాజు యజ్ఞదీక్షితుడయ్యుండగా అక్కడకు వచ్చినటువంటి అనేక మంది రాజులకు విడిది ఏ లోటు లేకుండా వారికి అన్ని సౌకర్యములు ఏర్పాటు చేశారు.

శస్త్రాలతో మారుమోగుతూ రాజసూయ మహాయాగం అద్భుతంగా జరుగుతూ ఉండగా ఎంతో శాంత స్వభావం కలవాడు శంతన కుమారుడు భీష్ముడు రాజసూయ యాగమును చూచి సంతృప్తి పొంది ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, ప్రథమ తాంబూలము శ్రీకృష్ణునికిచ్చి పూజింపుమన భీష్ముని మాటలతో వెంటనే ధర్మరాజు సహదేవుడు తెచ్చిన అర్ఘ్యాన్ని పూజార్హుడైన శ్రీకృష్ణునికి శాస్త్రోక్త పద్ధతి ప్రకారం సమర్పించాడు. దాన్ని చూచి సహింపలేక శిశుపాలుడు శ్రీకృష్ణుని నిందిస్తూ ధర్మరాజుతో ఇలా అన్నాడు.

ధర్మరాజా. ఆ ప్రథమ తాంబూలాన్ని శ్రీకృష్ణునికి ఇవ్వడాన్ని చూచినటువంటి శిశుపాలుడు ఆవేశంతో, ఓయే ధర్మరాజా, ఎందరో మహారాజులుండగా విశేషంగా పూజింపదగిన పెద్దలు బ్రాహ్మణులుండగా భీష్ముని చెడు నిర్ణయాన్ని అనుసరించి శ్రీకృష్ణుని పూజించి నీ తెలివి తక్కువతనాన్ని ఇంతమందికి తెలియజేశావు. దాసార్హుడు పూజా కూడా ఈతన

పూజ్యులైన వారి పూజింపనల్లక భీష్మ కనుపు చేసి బేలవైతివి. ధర్మరాజా, శ్రీకృష్ణుడు వృద్ధుడని గుర్తించి పూజించావా? సభలో ఆయన తండ్రి వసుదేవుడున్నాడు గదా, ఋత్విజుడని ఆలోచించి పూజించావా? గురువుగారిని వినయంతో పూజించావా? సభలో మహామేధావులైన ద్రోణాచార్య కృపాచార్యులే ఉన్నారు కదా, మహారాజు అని పూజించావా? భూమి మీద యాదవులు రాజులా? ఈ విధంగా పూజించదగిన పురుషుల్లో శ్రీకృష్ణుడు ఎవడని పూజించావు? పూజించవలసిన వాళ్ళను పూజించక భీష్ముడు చెప్పిన మాటలు విని శ్రీకృష్ణుని పూజించి మూఢుడు అనిపించుకున్నావు. నీవు అజ్ఞానంతో ఇచ్చిన ఇందుకు నేను తగుదునా అని ఆలోచించకుండా ఇతను ఎలా స్వీకరించాడు? తన బేడికి దారక్రియ, చెవిటికి మధుర గీతయు, చీకునకు అత్యనుపమ స్వరూప దర్శనమును చేయుట బోలు కృష్ణుని పూజించుటెలను. ధర్మరాజు శిశుపాలుని వద్దకు వెళ్లి

ప్రియమైన మాటలతో బుజ్జగిస్తూ ఇలా అన్నాడు. ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకు ఆస్పదమైన వాడు శిశుపాల, ఆదిజుడైన బ్రహ్మయుదయంబునకు ఆస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మ నిరింగి పితామహుడు దామోదరు చెప్పే పూజ్యుడు.

ఇటువంటి శ్రీకృష్ణుని పూజార్హుడనే పితామహుడిని పితామహుడు చెప్పగా దోషమెలా అవుతుంది? నీ వంటి గుణవంతునికి వాక్ పారుష్యము తగునా అని అంటుండగా భీష్ముడు శిశుపాలను చూచి, శిశుపాల, అహంకరించి మాట్లాడుతున్నావు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణునికి అర్ఘ్యమివ్వడం తగదంటున్నావు. ఈ సభలో ఉండే రాజులంతా ఆయన దయచేత జరాసంధుని చెర నుండి విడిపింపబడిన వారే, లేదా ఆయన దయచేత యుద్ధములో ఓడింపబడిన వాళ్లే, లేదా ఆయనను శరణు వేడిన వాళ్లే. అలా కాకుండా ఇతరులెవరు ఉన్నారో చెప్పు. అనగా సహదేవుడా సమయంలో యజ్ఞ పురుషు, అఖిల దేవాగ్రగణ్యు, ఆదినారాయణు, అనంతు, అప్రమేయు, పతిత పావను నిందింతు అని శిరమునన్న పాదము తన్నువాడ ఇప్పుడే అని తన పాదం పైకెత్తగానే సహదేవునిపై పుష్పవర్షం కురిసింది. ఆకాశమున బాగు బాగు అని దేవతలంతా పలికారు. ఇది చూచి శిశుపాలుని సేనానాయకుడు సువీధుడు సైన్యాన్ని సిద్ధపరచి యుద్ధ సన్నద్ధుడై నిలువ ధర్మరాజు భయ సంభ్రమాక్రాంత హృదయుడై, తాతగారైనటువంటి గంగా నందనునకు ఇట్లనియే పితామహ, ఊరగుందు వేల తాత వారిని

పితామహుడైనటువంటి భీష్ముణ్ణి చూచి తాతగారు, నగధరు గారవించు కథం శిశుపాలుడు తెచ్చిపెట్టి నీ జగడం, కార్యవాదులము శాంతి వహించుట పాడియవు తలంపగా, మనం ఆతిథేయులము వారు అతిథులు కలహించుకున్నచో నగుదురు లోకులు ఎట్లు సవనంబు సమాప్తము చెందునో కదా అనవిని భీష్ముడు ధర్మరాజుగని మాటల చేత చక్కబడు మానిసిగాడు, ఇతడట్లే ప్రేలెడు నోటికి వచ్చినట్టులు తనుంగులుమెందుక కారణంబున చేటు తలంపడి ఇతనికి శ్రీహరికాలము చేరువయ్యే మాటికి నేటితో మఖ

ఇతను దమఘోషుడు సాత్వతి అనేటటువంటి ఇరువురికి జన్మించినటువంటి వాడు. భీమసేనుడు శిశుపాలునిపై ఆగ్రహంతో కదాదండంతో ఎప్పుడైతే అలా వచ్చేస్తున్నాడో భీమసేనుని భారించి భీష్ముడిలా చెబుతున్నాడు, మాటల చేత చక్కబడు మానసిగాడు, ఎవరి చేతిలో అంతకుడో వారి చేతిలోనే ఇతను మరణిస్తాడు. ఆ ధమఘోషుడు సాత్వతి అనేటటువంటి వారి ఇరువురికి జన్మించినవాడు పుట్టగానే నాలుగు చేతులతో మూడు కన్నులతో జన్మించు గాడిద వలె అరుస్తూ పుట్టాడు. ఆ సమయంలో ఆకాశవాణి పలికింది, ఎవరైతే ఇతనిని ఎత్తుకుంటారో ఆ సమయంలో మిగిలిన రెండు చేతులు మూడవ కన్ను పోయి ఆ వికృత రూపం పోయి మామూలు రూపం వస్తుందో అతని చేతిలోనే మరణిస్తాడు అని ఆకాశవాణి పలుకగా తల్లి సాత్వతి ఆనాటి నుంచి ఇంటికి వచ్చిన వారందరికీ కూడా ఈ పిల్లవాడిని ఎత్తుకోమనిస్తుంది. ఎవరి చేతుల్లోనూ అతని వికార రూపం పోలేదు. ఒకనాడు బలరామకృష్ణులు వచ్చారు. ముందుగా వారిరువురిని కూడా అర్చించినటువంటి ఆ సాత్వతి బలరామునికి తన కుమారుని అందింపగా మామూలుగానే ఆ వికృత రూపంతోనే ఉన్నాడు. మరలా శ్రీకృష్ణుని చేతికిచ్చింది, వికృత రూపం పోయి మామూలు రూపం వచ్చేసింది. అప్పుడు సాత్వతి ఒకవైపు ఆనందము మరొక వైపు భయము పట్టుకున్నాయి. కృష్ణ, ఆకాశవాణి పలికిన విధంగా ఇతను నీ చేతిలోనే మరణిస్తాడు, అందువలన 100 తప్పుల వరకు ఇతన్ని క్షమించి వదిలిపెట్టు అని ఆ కృష్ణుని మేనత్తైనటువంటి సాత్వతి ఎప్పుడైతే ఎలా అడిగిందో అలాగే అత్తాని ఆ సాత్వతికి వరమిచ్చాడు. అయితే శ్రీకృష్ణుని చేతిలోనే ఇతడు మరణిస్తాడు అని భీష్ముడు అతని కథ తెలియజేస్తూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి శిశుపాలుడు, ఓహో తాతగారు చెప్పడం, మనుమళ్ళు ఆలించి తలలు ఊపడం సరిపోయి బళ బలి పాతబడినటువంటి వల్మీకం లాంటి పర్వతాన్ని ఎత్తినటువంటి ఇతన్ని నగధరుడని గొప్పగా గౌరవిస్తున్నారు. కులహీనుడు, గుణహీనుడు, గోహత్య చేసినవాడు, స్త్రీ హత్య చేసినవాడు, పాతకి దొంగ, అలా కృష్ణుణ్ణి అనేక విధాలుగా నిందిస్తూ పోనీ ఇతనికి అర్ఘ్యమిస్తే, అగ్రతాంబూలనిస్తే తీసుకోవడానికి ఇతనికి మాత్రం సిగ్గున్నద్దు. అయినా ఈ భీష్ముడు చెప్పినటువంటి మాటలు విన్నారు. తాను బ్రహ్మచారినని చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు, ఎవరికి తెలియదు ఇతను షండుడు అని భీష్ముణ్ణి కూడా అనేక విధాలుగా ఎప్పుడైతే నిందిస్తూ ఉన్నాడో ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ లేచి అపరాధ శతం అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వారందరి వైపు చూచి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు.

నీ అలుకయు నా కవి ఏమిటికి? దుర్గుణప్రియ, మొదలన్ నాకిచ్చిన ఆ కన్యక చేకుని నీకిట్లు పలుక సిగ్గును లేదే. సభలో శిశుపాలుని వాక్పారుష్యం చివరకు రుక్మిణి వరకు ప్రాకింది. అతని పాపం పండింది. ఈ విధంగా ఒకదాని వెంట ఒకటిగా శ్రీకృష్ణుని నిందావాక్యాలతో దూషిస్తుండగా ధనుజాంతక చక్రమైన సుదర్శన చక్రాన్ని స్మరించి శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలునిపై వదలగా అది ప్రయోగింపగా అయ్యది శిశుపాల శిరంబును తరించి నిజధామముంజేరి. చైద్యుని దేహము నుండి ఒక తేజము, ఒక జ్యోతి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైంది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా హాహాకారాలు చేశారు, భయకంపితులయ్యారు. ధర్మరాజాదులు శ్రీకృష్ణ పరమాత్మను శాంతింపు చేస్తూ తదాహి శ్రీమతే సత్యకామ సస్య సంకల్ప సర్వకామ సర్వరస సర్వగంధ సర్వ సంకల్పాది గుణమదే కృతాకృత మాతృమానమేయ భేద భిన్న సకల జగదాధరవ భసకయ నిష్ప్రచూహ నిరతిశయానంద.

మార్గుడైనటువంటి శిశుపాలుడు ఆయన దేహంలో నుండి ఒక జ్యోతి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైంది అంటే సనక సనందన సనత్కుమారాదులనేటటువంటి మహామునులు ఒకనాడు వైకుంఠానికి చేరుకోగా అక్కడ ఉన్నటువంటి ద్వారపాలరు జయ విజయులు. వారు మూర్ఖత్వంతో అహంకారంతో

ఈ నలుగురిని కూడా స్వామివారి దర్శనం కానివ్వకుండా ద్వారం దగ్గరనే ఆపివేశారు. అది చూచినటువంటి సనక సనందన సనత్కుమారాదులు ఆ జయ విజయులక్క గర్వాన్ని అణచడానికి

మేమెవరమో తెలియక మమ్మల్ని నెట్టివేస్తారా? కాబట్టి ఈ రోజు నుండి స్వామివారి దగ్గర ఉంటున్నారనేటటువంటి అహంకారంతో మీరు మమ్మల్ని ఇలా చేశారు కాబట్టి మీరు రాక్షసులైపోతారని శపించి వేశారు. అప్పుడు వారి కాళ్ల మీద పడగా జయ విజయులు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి కనక సనందాదుల గురించి చెప్పగా, అయ్యా, రాక్షసులైపోమ్మని మమ్మల్ని శపించారు, ఈ శాపాన్ని మాకు పోగొట్టండి, ఎవరైతే శపించారో వారే మీకు శాప విమోచనం చేస్తారు అని శ్రీ మహావిష్ణువు తెలియచేయగా, అప్పుడు 7 జన్మల వరకు విష్ణువుకు మిత్రులై మీరు వైకుంఠానికి చేరుకుంటారా, లేక 3 జన్మలు విష్ణువుకు శత్రువులై నిరంతరము విష్ణు నామాన్ని స్మరిస్తూ ఈ లోకానికి చేరుకుంటారా అని అంటే, అప్పుడు ఆ జయవిజయులు అన్నారు, 7 జన్మలు స్వామివారి వియోగాన్ని మేము తట్టుకోలేం, కాబట్టి శత్రువులైనా సరే ఆ శ్రీహరికి శత్రువులై ఉంటూ 3 జన్మలు ఉండి తర్వాత మేము వైకుంఠానికి చేరుకుంటామని వారు చెప్పగా, ఆ సనక సనత్కుమారాదుల శాపంతోనే జయ విజయులు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులై జన్మించారు. నిరంతరం శ్రీహరి శ్రీహరి శ్రీహరిని శత్రువు నామాన్నే జపిస్తూ వాళ్ళు అనేక దుర్మార్గాలు చేశారు. అప్పుడు వరాహ నరసింహావతారాలు ధరించి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు వారిద్దరినీ కూడా సంహరించి ఆ జన్మ ఇక విముక్తి కలగజేశారు. తరువాత మరల త్రేతాయుగములో రావణ కుంభకర్ణులై జన్మించారు, వారి ఆగడాలకు హద్దు లేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నరుడై రామావతారాన్నెత్తి ఆ రావణ కుంభకర్ణులను సంహరించాడు, ఆ జన్మకు విముక్తి ప్రసాదించాడు. మరల ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తులై జన్మించారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలునికి ముందే ఒకనాటి యుద్ధంలో దంతభక్తుణ్ణి సంహరించారు. తరువాత మరల ఇప్పుడు ఈ రాజసూయ సందర్భంలో ఆ శిశుపాలుణ్ణి సంహరించగా 3 జన్మలు తీరిపోయాయి. అందుకే శిశుపాలుని లో నుండి ఒక వెలుగు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైంది. ఆ యొక్క శిశుపాలుని వృత్తాంతం ఇది. జయ విజయులు వైకుంఠానికి చేరుకున్నారు.

ధర్మరాజు యొక్క వైభవాన్ని చూచినటువంటి దుర్యోధనుడు అసూయతో సామంతరాజులంతా తెచ్చినటువంటి ఆ కానుకలు ఇవన్నీ కూడా చూచి అసూయాగ్రస్తుడైనాడు. అటువంటి సమయంలో వారి తెచ్చినటువంటి ఆ సంపదలన్నీ నేను దానం చేస్తాను అని శ్రీకృష్ణునికి చెప్పగా దుర్యోధనుని యొక్క మనసులోని ఆ దురాలోచనను గ్రహించినటువంటి పరమాత్మ దానం చేయడానికి కాదు సుయోధన, వారు తీసుకువచ్చినటువంటి ఆ అపూర్వమైనటువంటి సంపదని ఆ కానుకలను అందుకొని ప్రక్కన పెట్టు. అలా దుర్యోధనుడు తన దురాలోచనను అక్కడ తెచ్చుకోలేకపోయాడు. ఆ సంపదలన్నీ కూడా సామంతరాజులు తెచ్చినటువంటి ఆ బహుమానాలన్నీ కూడా అందుకొని ప్రక్కన పెట్టాడు. అయితే అసలు రాజసూయ మహాయాగం శుభంగా పూర్తయిందా, శిశుపాలుని వధ జరిగింది కదా అని చెప్పి ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి ఎప్పుడైతే ఎలా అంటున్నాడో, ఇంకా రావలసిన వాళ్ళు ఉన్నారయ్యా ఇలా రా అని ధర్మరాజుని వంట చేసే చోటికి తీసుకువెళ్ళాయట. అక్కడ గంజి వారుస్తున్నటువంటి ఆ ప్రదేశంలో ఒక చిలుక వచ్చి ఆ గంజిని స్వీకరిస్తున్నది. అప్పుడు ఏమిటి శ్రీకృష్ణ దీనికి అర్థము అంటే, వ్యాస మహర్షి ప్రాంశుపయోద నీల తనుభాసితుడు ఉజ్వల దండధారి పింగాంశు జటాక్షటాభరణు ఆగమపుంజ పదార్థ తత్వ నిశ్శంశయకారు కృష్ణ మృగచర్మ కృతం కృష్ణ మృగచర్మ కృతాంబర కృచ్చు భారతీ వంశ వివత్తున్ సత్యవతేయుగొల్చేదన్. వ్యాసుడు అంతటి గొప్పవాడు, అటువంటి వ్యాస మహర్షి కుమారుడైనటువంటి శుకయోగి ఆ చులుక రూపంతో వచ్చి నీ రాజసూయాగం సఫలీకృతమైంది అని చెప్పని సూచించడానికే ఆ గంజని స్వీకరిస్తున్నాడయ్యా అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా ధర్మరాజన్నాడు, నీ యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో రాజసూయ యాగం నిర్విఘ్నంగా మరి సఫలీకృతమైంది, మరి ఈ ఫలితం నా తండ్రికి చేరిందా అని అడగగా, నా తండ్రి యమలోకం నుండి దేవలోకానికి చేరి ఇంద్రసభలో హరిశ్చంద్రాది చక్రవర్తులతో కూర్చుని ఉన్నాడా అని చెప్పగా అని అడుగగా ఆ మాటలు విన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ శుకయోగే వచ్చి వైరాగ్యం నిండి ఉన్నటువంటి వాడు, వ్యాసుని కన్నా గొప్పవాడు అటువంటి శుకయోగే వచ్చి నీ రాజసూయాగం సఫలీకృత

మహి అలా శ్రీకృష్ణ పరమాత్మను అనేక విధాలుగా ప్రార్థించారు. దేవతలను, గురువులను, బ్రాహ్మణ సమూహాలను తృప్తి నొందించిన వాడు రాజసూయ మహాయాగం ముగిసిన సందర్భంలో చేసిన అవబృధ స్నానంతో పవిత్రమైన శరీరం కలవాడు, నిర్మలమైన కీర్తికి నిధి వంటివాడు, లోకాన్ని పవిత్రం చేసేవాడైన ధర్మరాజును చూచి శ్రీకృష్ణాది మిత్రులంతా సంతోషించారు. శ్రీకృష్ణ పరమాత్మకు ఇలా నీరాజనాలు సమర్పించారు.

మీరింతవరకు శ్రీమతి మొగిలిచెర్ల నాగమణి భాగవతారిణి గారిచే పాండవుల రాజసూయయాగం హరికథా కాలక్షేపం విన్నారు. ఈనాటి హరికథా కాలక్షేపం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెచ్, రాజమండ్రిలో 102.9 మెగాహెచ్, కాకినాడలో 100.1 మెగాహెచ్ ఫ్రీక్వెన్సీలో ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లో కూడా వినవచ్చు.

0: Assam, Meghalaya, Uttar Pradesh, Uttarakhand, Bihar, Chhattisgarh and East Rajasthan tomorrow. Meanwhile, parts of Delhi NCR witnessed light to moderate rain during the day. IMD has said that cloudy sky conditions will continue to prevail over Delhi with spells of light to very light rainfall for the next 2 days. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్య ప్రసారాలు వింటారు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, ఒకటే ఒకటే ఓ మంత్రం బృందగానం, రచన శ్రీ ఉప్పల అప్పలరాజు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తి రంజని, శ్రీకృష్ణాష్టకం, తర్వాత ధమ్మపదం, తర్వాత ఏది మిలా దునబి పాట వింటారు. 6:30 చింతన, బౌద్ధ సూక్తులు. వ్యాఖ్యాత డాక్టర్ బండి సత్యనారాయణ. 6:30 పొలం పనులు, జీవరసాలు అవగాహన గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం. 7:15 ఉదయ సమయాల్లో నేటి మాట, కవి, రచయిత, పాత్రికేయుడు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి జన్మదినం సందర్భంగా ఆయన జీవిత విశేషాలు వింటారు. తర్వాత మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మహమ్మద్ అబ్దుల్ రజాక్ గారి ప్రసంగం, అనంతరం పుష్పాంజలి సమాచారవాణి. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎం మనోహర్. 8:35 కర్ణాటక సంగీతం, డాక్టర్ పివిఎస్ లక్ష్మీ వీణ, శ్రీ మావుడూరు సూర్యప్రకాశరావు మృదంగం. 8:59 పాటలు పలకి, తెలుగు సినిమా పాటలు. 10:00 విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఉదయం 11:00 మధురిమ పా తెలుగు సినిమా పాటలు, 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు, 12:40 కార్మికుల కార్యక్రమం. కార్మికుల మానసిక ఒత్తిడి గురించి డాక్టర్ క్రాంతిగారి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. తర్వాత 4 పాడగల పాము కథానిక శ్రీ గంట్యాడ గౌరీనాయుడు. 1:33 మహిళావాణి, హలో బార్నారా ఫోన్ ఇన్ లైవ్ ద్వారా తెలుగు సినిమా పాటలు వినవచ్చు. 2:31 ఒకే సింగర్ పాడిన చిత్రగీతాలు వింటారు. ఇక రేపు సాయంత్రం ప్రసారాల్లో 5:00 యువవాణి యువజన కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటలు, 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమేరంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం వింటారు. 7:15 పల్లెసీమలు, వాణిజ్య పంటల సాగులో ఆదాయాన్ని పెంచుకోవడంలో యాంత్రిక పనిముట్ల పాత్ర గురించి రాజమండ్రి ఎన్ఐఆర్సీఏ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెనాల్ కుమార్ గారి ప్రసంగం వింటారు. తర్వాత జానపద గీతం, అనంతరం వ్యవసాయ సమాచారం, ప్రస్తుతం మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వింటారు. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం, 8:00 స్వరమాలిక, రాత్రి 10:00 కర్ణాటక సంగీత కచేరి, రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 10:45 ఆపాత మధురాలు తెలుగు సినిమా పాటలు. ఇవి రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్య ప్రసార విశేషాలు విన్నారు. వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు అందజేసిన వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. పౌర విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. స్థానిక వాతావరణం. ఆకాశం పాక్షికంగా మేఘవృతమై ఉంది. అక్కడక్కడ వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడవచ్చని వాతావరణ కేంద్రం వారు తెలిపొచ్చారు. జార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ జార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాలపై ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న తుఫాను ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశగా వంగి ఉంది. రాబోయే 24 గంటల్లో వాయువు దిశగా కదిలే అవకాశం ఉంది. తీర ప్రాంతం యానవలో సాధారణ వాతావరణం ఉంటుంది. గాలి వేగం గంటకు

40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది. దక్షిణ తమిళనాడు తీర ప్రాంతం వెంట దానికి సమీప సముద్రంలో 45 నుంచి 55 కిలోమీటర్ల వరకు గంటకు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు వేగంగా గాలులు వీచే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతం మరియు బంగాళాఖాతం దక్షిణ భాగాల్లో కొన్ని ప్రాంతాలలో 40 నుంచి 50 కిలోమీటర్లు గంటకు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. స్టూడియోలో సమయం 11:17:17 కావస్తుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారాలు ఎంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్పి మీడియం వైపే ప్రసారాలు వినవచ్చు. సెలవు. నమస్కారం. జై హింద్.